ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శాఖ సంవత్సరం 1948, వైశాఖ మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026, మే నెల 8వ తారీఖు శుక్రవారం. వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

0: చరిత్ర పుటల్లో ఈరోజు ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం జరుపుకుంటారు. ఇది రెడ్ క్రాస్ స్థాపకుడు హెన్రీ డునాంట్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తారు. హెన్రీ డునాంట్ 1828లో ఈ రోజున జన్మించారు. అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ 1863లో జెనీవా, స్విట్జర్లాండ్లో యుద్ధ మరియు విపత్తు ప్రభావిత ప్రాంతాలలో మానవతా సహాయం అందించడానికి స్థాపించబడింది. మొదటి అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం 1948 మే 8 జరుపుకున్నారు. 1984లో దీని అధికారిక పేరు ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ దినోత్సవంగా మారింది. ఈ దినోత్సవం మానవ బాధలను తగ్గించడం, మానవ గౌరవాన్ని కాపాడడం, జీవితాన్ని రక్షించడం మరియు ప్రకృతి విపత్తులు వంటి అత్యవసర పరిస్థితులను నివారించడానికి అంకితం చేయబడింది. 2026 థీమ్ మానవతలో ఐక్యత, యునైటెడ్ ఇన్ హ్యుమానిటీ. ఈ థీమ్ సంక్షోభ సమయాల్లో సమాజాల పక్కన నిలబడే స్వయం సేవకులను మరియు సిబ్బందిని గౌరవిస్తుంది. వారు బయటవారిగా కాకుండా సమాజంలో భాగంగా నిలబడతారు. అలాగే మే 8 నుంచి 14 వరకు యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ జరుపుకుంటున్నాం. ఇది ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో జరిగే ద్వైవార్షిక ప్రచారం. దీని సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరియు యుఎన్ రోడ్ సేఫ్టీ కొలాబరేషన్ నిర్వహిస్తాయి. రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న మరణాలు మరియు గాయాలపై అవగాహన కలిగించడం దీని లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 11.9 లక్షల మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు. ముఖ్యంగా 5 నుంచి 29 సంవత్సరాల వయసు వారిలో ఇది మరణానికి ప్రధాన కారణంగా మారింది. వేగ నియంత్రణ, సురక్షితమైన వాహనాలు, సురక్షితమైన రోడ్లు, ప్రమాదానంతర సంరక్షణ మరియు పాదచారులు, సైకిల్, మోటార్ సైకిల్ నడిపేవారికి రక్షించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు.
1: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం.

ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. దేశభక్తి గీతం విందాం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇప్పటి వరకు మీరు అర్చనలు, దేవి స్తోత్రాలు మరియు నాటకీ కాలం విన్నారు.
1: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.
0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. సూక్తి సుధా కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత షేక్ మక్బూల్ అహ్మద్.
2: శ్రోతలకు ముందుగా అస్సలాము అలైకు. దైవ శుభాలు మనందరిపై వర్షించునుగాక. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం దేశం పట్ల ప్రేమ ఇస్లామీయ దృక్పథంలో. మానవుడు ఏ భూభాగంలోనైతే జన్మిస్తాడో ఆ భూభాగం పట్ల అతడు స్వాభావికంగానే ప్రేమను కలిగి ఉంటాడు. తన జన్మభూమికి చెందిన మట్టి సువాసన అతడికి అన్నింటికంటే ప్రియమైనదిగా అనిపిస్తుంది. బాల్యం నుంచి తనకు సన్నిహితంగా ఉన్న వదనాలను ఊహ తెలిసినప్పటి నుంచి తాను నిరంతరాయంగా వింటూ వస్తున్న స్వరాలను, ఏ పరిసరాలైతే తాను పెరిగి యవ్వనవస్థకు చేరుకుంటాడో అన్నీ అతడికి ఎంతో ప్రియమైనవిగా నిలిచిపోతాయి. వాటిలో అతడు మమేకమవుతాడు, వాటిని సొంతవిగా భావిస్తాడు. ఆ సొంత భావన ద్వారా అతడి ఆత్మ సంతృప్తి చెందుతుంది. కేవలం ఆత్మ మాత్రమే కాకుండా మానవుడి శరీరం సైతం తన మాతృభూమికి చెందిన వాతావరణాన్నే కోరుకుంటుంది. మానవుడి శరీరం అతడు పుట్టి పెరిగిన మాతృభూమికి చెందిన పరిసరాలకు, గాలికి, నీటికి, ఆహార పదార్థాలకు అలవాటు పడిపోతుంది. అవే ఆ వ్యక్తి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ శరీరం రెండూ కోరుకునే అంశాల పరిపూర్తికై మానవుడికి తన మాతృభూమి అవసరం ఏర్పడుతుంది. ఇస్లాం తనను తాను స్వాభావిక ధర్మంగా అభివర్ణించుకుంటుంది. అది మానవుడి స్వాభావిక అవసరాలను నిరోధించదు. కనుక ఒక వ్యక్తి తన దేశం పట్ల స్వాభావికమైన ప్రేమను కలిగి ఉండటం పట్ల ఇస్లాం ఎంతమాత్రం అభ్యంతరం వ్యక్తం చేయదు. స్వయంగా దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు హిజ్రత్ వలస చేసి వెళ్లే సమయంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ నీళ్ల పర్వంతమయ్యాయి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నోటి నుంచి ఈ పలుకులు వెలువడసాగాయి. ఓ మక్కా, దైవ సాక్షిగా నీవు నాకు ప్రపంచంలో అన్నింటికంటే ప్రియమైన దానివి. ఒకవేళ నీ నివాసులు నన్ను వెళ్ళగొడినట్లయితే నేను నిన్ను ఎంతమాత్రం విడిచిపెట్టేవాడిని కాను. పైన పేర్కొనబడిన దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులు తన మాతృభూమి పట్ల స్వాభావికమైన ప్రేమకు సంబంధించిన చైతన్యం మానవుడి నైజంలోనే ఉంచబడి ఉంది. చివరకు పరిపూర్ణ మానవులైన దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం తమకు

0: సన్నిహితమైన పరిసరాలను, వాతావరణాన్ని, వీధులను ప్రేమించారు. దైవ ప్రవక్త తమ మాతృభూమి విషయంలో తమ బాధ్యతలను నిర్వర్తించే స్ఫూర్తిని కలిగి ఉండేవారు. దైవ ప్రవక్తగా దైవం తరపు నుండి బాధ్యత మోపడానికి ముందరి కాలంలో దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లాసల్లం అరేబియాకు చెందిన పీడితులకు సహకారం అందించే విషయంలో ఒక ఓడంబడికను రూపొందించడంలో పాలు పంచుకున్నారు. దైవ ప్రవక్తగా దైవం తరపున నియుక్తులైన తర్వాత కూడా దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాసల్లం ఈ విధంగా పలికేవారు. ఇప్పుడు ఒకవేళ అటువంటి ఒడంబడిక ఏదైనా చేసే పక్షంలో నేను అందుకు సిద్ధంగా ఉన్నాను అని. దైవ ప్రవక్తలు తమ తమ జాతుల వద్దకు ప్రభవించబడ్డారని, వారు తమ జాతులకు చెందిన భాషలోనే మాట్లాడేవారని, సందేశమిచ్చేవారని ఖురాన్లో పేర్కొనబడింది. ఎందుకంటే ఏ జాతికి చెందిన ప్రజలైనా తమ జాతికి చెందిన వ్యక్తి పలికే మాటలని శ్రద్ధగా, గౌరవపూర్వకంగా ఆలకిస్తారు. అలాగే తమ భాషలో ఇవ్వబడే సందేశాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. తమ భాష పట్ల, తమ జాతికి చెందిన వ్యక్తి పట్ల ప్రజలు స్వాభావికంగానే ప్రేమను కలిగి ఉంటారు. అయితే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఇస్లాం దృష్టిలో మాతృభూమి పట్ల లేక స్వదేశం పట్ల ప్రేమ అనేది కేవలం ఒక స్వాభావిక సత్యం మాత్రమే. అంతేగాని ఒకవేళ ఒక వ్యక్తికి తన మాతృభూమి లేదా స్వదేశం ప్రపంచమంతటిలోనూ ప్రియమైనదిగా గోచరించినట్లయితే, నిజంగానే ఆ భూభాగం ప్రపంచంలోనే అన్నింటికంటే ప్రియమైనదిగా ఇస్లాం పరిగణించదు. ఇస్లాం వ్యక్తికి తన దేశాన్ని ప్రేమించుకునేందుకు అనుమతి అయితే ఇచ్చింది, కానీ పరదేశాన్ని లేదా పరదేశీయులను ద్వేషించేందుకు మాత్రం అనుమతించదు.
1: మీరింతవరకు షేక్ మక్బూల్ అహ్మద్ గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35. పొలం కబుర్లో

కృత్రిమ మేధస్సు అంటే యంత్రం తెలివైన మానవ ప్రవర్తనను అనుసరించే సామర్థ్యం. ఇది కంప్యూటర్లకు వాళ్లదైన విధంగా తెలివిగా పనిచేసే శక్తిని ఇవ్వడం లాంటిదే. ఒకప్పుడు భవిష్యత్తు కాన్సెప్ట్లా అనిపించిన ఈ సాంకేతికత నేడు మన రోజువారీ జీవితంలో సహజ భాగంగా మారిపోయింది. మొబైల్ ఫోన్లో వాతావరణ సమాచారం నుంచి మార్కెట్ ధరల వరకు ఇప్పుడు మన రోజువారీ జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ కృత్రిమ మేధస్సు నిశ్శబ్దంగా తన పాత్రను పోషిస్తుంది. సాంప్రదాయ వ్యవసాయం అనుభవం, అంచనాలు, తరతరాల జ్ఞానంపై ఆధారపడి ముందుకు సాగింది. కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవసాయం డేటాను కేంద్రంగా చేసుకుని ఖచ్చితమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. వాతావరణ మార్పులు, నీటి కొరత, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు లాంటి సవాళ్ల మధ్య ఉద్యాన కృషిని సుస్థిరంగా నిలబెట్టే శక్తి ఈ కొత్త సాంకేతికతలో ఉంది. పంట ఉత్పత్తిలో కృత్రిమ మేధస్సు వినియోగం ఇప్పుడు కేవలం ప్రయోగ దశలో మాత్రమే కాకుండా పొలం నిర్వహణ నుంచి బయట ప్రణాళిక వరకు రైతుల చేతిలో స్మార్ట్ సాధనాల రూపంలో అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ సాఫ్ట్వేర్ అప్లికేషన్లు రైతులకు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తమ పని నిర్వహించే అవకాశాన్ని ఇస్తున్నాయి. సస్యరక్షణ రికార్డు నిర్వహణ, అనుకూలమైన కోత సమయాన్ని గుర్తించడం, ప్రధాన నిర్వహణ, నష్ట నివారణ వంటి అంశాలు ఇప్పుడు ఒకే ప్లాట్ఫామ్ లో సాధ్యమవుతున్నాయి. భారతీయ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న అనేక అప్లికేషన్లు రైతులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఖేతీ బాడీ, ఖేతీ వంటి యాప్లు రైతులను ప్రభావితం చేసే సమస్యలపై కీలక సమాచారాన్ని అందిస్తున్నాయి. క్రాప్ డాక్టర్ వంటి అప్లికేషన్లు తెగుళ్లు, వ్యాధుల నిర్ధారణతో పాటు పోషక రుగ్మతలను గుర్తించి తక్షణ పరిష్కారాలకు దారిచూపుతున్నాయి. అపెడా ఫార్మర్ కనెక్ట్ యాప్లో అంతర్నిర్మిత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా పొలం స్థానాన్ని గుర్తించి కృత్రిమ మేధస్సు ఆధారిత స్మార్ట్ మ్యాచ్ మేకింగ్, నాణ్యత అంచనా, మార్కెట్ అంచనాలతో వ్యవసాయం ఎగుమతులకు కొత్త ఊపునిస్తోంది. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అభివృద్ధి చేసిన అప్లికేషన్ పంట రకం, పరిస్థితి, విత్తే తేదీ, అలాగే నేల రకం, జీపీఎస్ కోఆర్డినేట్లు, క్షేత్ర ఛాయాచిత్రాలు వంటి విలువైన డేటాను సేకరిస్తోంది. ఏజీ మార్కెట్ వంటి ఈ నెట్వర్క్లు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లో పారదర్శకతను పెంచి రైతులకు ధరలు మరియు మార్కెట్ రాకపోకలపై సరైన సమాచారం అందిస్తున్నాయి. ఐసీఏఆర్, ఐఐహెచ్ఆర్ బెంగళూరు రూపొందించిన ఆర్కా భగ్వాని యాప్లో ఉద్యాన కృషికి సంబంధించిన ఆవిష్కరణలు, అధ్యయనాలు రైతుల చేతుల్లోని ఫోన్లకు చేరుతున్నాయి. ప్లాంట్ నెట్, ప్లాంటిక్స్, కృషి వాస్ వంటి అప్లికేషన్లు కూడా రైతుల నిత్య సహాయకులుగా మారాయి. కృషి వాస్ యాప్ డయాగ్నోసిస్ ద్వారా సమస్యను ముందుగానే గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఉద్యాన పంటల్లో ప్రతి చెట్టు వారీగా పర్యవేక్షించవచ్చు. వాతావరణ అంచనాల్లో కృత్రిమ మేధస్సు కీలకమైన మార్పును తీసుకొచ్చింది. వాతావరణ సమాచారం మరియు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఇచ్చే అగ్రి వెదర్ యాప్లు రోజువారీ వ్యవసాయ పనులను సక్రమంగా నిర్వహించడంలో రైతులకు తోడ్పాటునిస్తున్నాయి. ఐఎండి, ఐఐటిఎం, ఐసీఏఆర్ సంస్థలు కలిసి రూపొందించిన మేఘదూత యాప్ ప్రాంతీయ భాషల్లో సులభంగా అర్థమయ్యే సూచనలు అందిస్తుంది. ఇంకా రైతులు విత్తనాలు వేసే సమయం, ఎరువులు, నీటి పట్టింపు వంటి నిర్ణయాలు వాతావరణానికి అనుగుణంగా తీసుకోవడంలో ఇది రైతులకు మిత్రంగా నిలుస్తోంది. ఇక్రిసాట్, ఐఐటిఎం, ఐఎండి అభివృద్ధి చేసిన మౌసం యాప్ ప్రస్తుత వాతావరణం నుంచి వచ్చే 7 రోజుల అంచనాల వరకు సమగ్ర సమాచారాన్ని అందిస్తోంది. మట్టి విశ్లేషణలో కూడా కృత్రిమ మేధస్సు ఆధారిత విధానాలు సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతున్నాయి. మట్టి రసాయనాలు, అలాగే భూమిలోని తేమ, ఉపగ్రహ చిత్రాలు వంటి విభిన్న డేటాను విశ్లేషించి అమలు చేయగల సూచనలు మార్చడం ద్వారా సరైన ఎరువుల వినియోగం సాధ్యమవుతోంది. రిమోట్ సెన్సింగ్ ఆధారిత భూమి అనుకూలత మ్యాపులు ఉద్యాన పంటలకు అనువైన భూములను శాస్త్రీయంగా గుర్తించడంలో సహాయపడుతున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత పరిష్కారాలు పంట ఉత్పత్తిలో మరో కీలకడుగు.
సెన్సార్లు, సాఫ్ట్వేరు, నెట్వర్క్ల ద్వారా డేటాను సేకరించి విశ్లేషించి ఈ సాంకేతికత నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తోంది. ఉదాహరణకు తీసుకుంటే 1 కిలో టమోటా పండించడానికి సాధారణంగా 50 నుంచి 60 లీటర్ల వరకు నీరు అవసరమైతే హైడ్రోపోనిక్ పద్ధతిలో కేవలం 15 నుంచి 20 లీటర్ల నీరు మాత్రమే సరిపోతుంది. ఫసల్, క్రాపిన్, డీహాట్, ఫామ్ ERP వంటి ప్లాట్ఫామ్లు రైతులకు ఈ ఆధునిక పరిష్కారాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇంకా పైరులో కలుపు నిర్వహణ, తెగుళ్లు మరియు వ్యాధుల గుర్తింపు, కృత్రిమ మేధస్సు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిత్ర విశ్లేషణ ఆధారంగా కలుపు మరియు పంటను వేరు చేయడం, లేజర్ ఆధారిత కలుపు నియంత్రణ వ్యవస్థలు, హైపర్ స్పెక్ట్రల్ చిత్రాల్లో వర్గీకరించిన కలుపు మొక్కలు మరియు వర్గీకరించిన కలుపు జాతుల రకాలు, రియల్ టైమ్ లేజర్ ఆధారిత కలుపు గుర్తింపు వ్యవస్థతో కలిపి కెమెరా మరియు యోలో వంటి మోడల్ను ఉపయోగించడం ద్వారా కలుపు నివారణను సులభతరం చేస్తుంది. ప్లాంటిక్స్ మరియు కృషివాస్ వంటి యాపుల ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం సాధ్యపడుతుంది. దీని ఫలితంగా నష్టాలు తగ్గి సమయానికి సస్యరక్షణ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. స్వయం చాలిత కోత మరియు రోబోటిక్స్ ఉద్యాన కృషిని మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. కృత్రిమ మేధస్సు ఆధారిత డ్రైవర్లెస్ ట్రాక్టర్లు, కంప్యూటర్ విజన్తో కూడిన హార్వెస్టర్లు, ఆటోమేటిక్ గ్రేడింగ్ వ్యవస్థలు పని భారం తగ్గించి ఖచ్చితత్వాన్ని పెంచుతున్నాయి. నమో డ్రోన్ దీది వంటి కేంద్ర పథకాలు డ్రోన్ సాంకేతికత ద్వారా మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పిస్తున్నాయి. సప్లై చైన్ మరియు మార్కెట్ నిర్వహణలో కూడా కృత్రిమ మేధస్సు కీలక పాత్రను పోషిస్తుంది. IBM ఫుడ్ ట్రస్ట్ వంటి వ్యవస్థలు పంటలను ఫామ్ నుంచి ఫోర్క్ వరకు ట్రాక్ చేసి QR కోడ్ల ద్వారా ఉత్పత్తుల మూలం, నాణ్యత, భద్రతపై పారదర్శకతను అందిస్తున్నాయి. ఇది బ్రాండ్ విలువలను పెంచడమే కాకుండా వ్యర్థాన్ని తగ్గించి పర్యావరణ అనుకూల వ్యవస్థను బలోపేతం చేస్తోంది. అయితే ఈ సాంకేతికతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. అధిక ప్రారంభ పెట్టుబడి, శిక్షణ ఖర్చులు, ఉద్యోగాల స్వరూపంలో మార్పులు, డేటా భద్రత, ఇంటర్నెట్పై ఆధారపడడం వంటి అంశాలు జాగ్రత్తగా పరిష్కరించాల్సినవి. మొత్తంగా చూస్తే కృత్రిమ మేధస్సు వ్యవసాయాన్ని డేటా ఆధారిత ఖచ్చితమైన నిర్ణయాల దిశగా మార్చుతోంది. మొబైల్ నేల పరీక్షలు, OT సెన్సర్లు, రిమోట్ సెన్సింగ్ మ్యాపులు, తక్షణ వ్యాధి నిర్ధారణ, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు ఉద్యాన కృషికి కొత్త ఊపునిస్తున్నాయి.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 6:50 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్ బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ఈరోజు కొనసాగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రెండవ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. నిన్న మొదటి రోజు సమావేశంలో పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్పై ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. ఆల్ కలెక్టర్స్ అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి. 4 లేన్ ట్రాక్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్స్, రైల్వే ల్యాండ్, పోర్ట్స్, రోడ్ ఇవన్నీ అనుసంధానం చేసి ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ టౌన్షిప్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. దీన్ని మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరానికి చెందిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఈ ఆడిటోరియం పనులను ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నగరానికి సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలకు ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందని తెలిపారు.

0: నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ కు వస్తా ఉన్నా. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, వరంగల్ లో ప్రధాన మంత్రి మెగా టెక్స్టైల్ కాకతీయ పార్క్ కావచ్చు, జాతీయ రహదారులు గాని రైల్వేకి సంబంధించినటువంటి నెట్వర్క్ పెంచేటువంటి కార్యక్రమాలకు అన్నిటి కూడా, వరంగల్ లో నిర్మిస్తున్నటువంటి రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ గాని, హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గాని కొన్ని భూమి పూజ చేయబోతా ఉన్నారు, కొన్ని అంకితం చేయబోతా ఉన్నారు.
1: ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల కోసం సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యకు సంబంధించిన కీలక పనితీరు సూచికలతో డాష్బోర్డును రూపొందించినట్లు వెల్లడించారు. విద్యార్థుల హాజరు, డ్రాపౌట్లు, మధ్యాహ్న భోజన పథకం వంటి పలు అంశాలను ఇందులో పొందుపరిచామని తెలిపారు. ఫలితాలను మెరుగుపరచడంలో ఈ వ్యవస్థ కలెక్టర్లకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమని, దీనిని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సొరంగాల్లో లైనింగ్, బెంచింగ్ తదితర పనులను తనిఖీ చేసిన మంత్రి అక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వారికి వివరించి సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సమయం గడిపినట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అలాగే 110 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు, 2 కోట్ల రూపాయలతో కోస్గిలోని వేణుగోపాలస్వామి ఆలయం అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా 250 కోట్ల వ్యయంతో 430 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూసేకరణకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అదనపు అధికారులను నియమించిందని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు తెలిపారు. గుంటూరు జిల్లా రాయపూడి గ్రామంలో 43.82 ఎకరాల భూసేకరణ అంశంపై నిర్వహించిన గ్రామ సభలో రైతులతో ఆయన నిన్న సమావేశమై చర్చించారు. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించి రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయ రామరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మొదట విడతగా రాయపూడి గ్రామంలో గ్రామసభ కండక్ట్ చేయడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ పరంగా ఏవైతే నోటిఫికేషన్లు భూములు ఉన్నాయో అవి ప్రజలకు తెలియచేయడం కోసం ఈ రైతుల్ని ఇప్పుడు కూడా మీరు ఏవైనా ల్యాండ్ పూలింగ్ కి వీలుగా ముందుకొస్తే గనక ల్యాండ్ పూలింగ్ ఇంకా తీసుకుంటాము. ప్రజలందరూ కూడా వాళ్ళు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. 3 అంశాలు కూడా పూలంకషంగా రైతులకు ఏవైతే ఎఫెక్ట్ అవుతాయి అనే అంశాలు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ నెల అంతా కూడా మేము ప్రతి గ్రామానికి సంబంధించిన గ్రామసభ కండక్ట్ చేయడం జరుగుతుంది.
1: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రజలకు సహాయం అందచేయటం, వారి ప్రాణాలను కాపాడటానికి రెడ్ క్రాస్ సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1948 నుండి ప్రతి ఏటా మే 8వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మొదటి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, రెడ్ క్రాస్ సంస్థను ప్రారంభించిన జీన్ హెన్రీ డ్యునాంట్ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో 1828 మే 8వ తేదీన జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా మే 8వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్,

0: సీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్ బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. అథ వార్తాః. కేంద్రీయ మంత్రి అమిత షాహ అద్య కోలకాతా నగరం సంప్రాప్స్యతి. తస్య భాజపా దళస్య నవనిర్వాచిత విధాయకైః సహ ఏకస్మిన్ ఉపవేశనె భాగగ్రహణస్య కార్యక్రమ వర్తతి. అస్మిన్ నవధౌ దళస్య విధాయక నేతుః చయనం భవిష్యతి. పశ్చిమ బంగాళస్య రాజ్యపాలః ఆర్ ఎన్ రవి హ్యః పశ్చిమ బంగాళస్య విధానసభాం భంగమకరోత్. రాజ్యస్య నవ ముఖ్యమంత్రి మంత్రి పరిషదః చ శ్వః కవిగురు రవీంద్రనాథ టైగోరవర్యస్య జయంత్యవసరి శపథవచనం స్వీకరిష్యంతి. భారతీయ జనతా పార్టీ ఇతి దళస్య విధాయక దళస్య నేతుః చయనం అద్య కోలకాతాయాం ఏకస్మిన్ ఉపవేశనే భవిష్యతి. యస్య అధ్యక్షతాం కేంద్రీయ గృహ సహకారితా మంత్రి అమిత షాహ కరిష్యతి. భాజపా దళస్య సర్వే నవ నిర్వాచిత విధాయకాః అపి తత్ర ఉపస్థితాః భవిష్యంతి ఇతి. కేరళం రాజ్యే ఏఐసీసీ ఇత్యేతస్య పర్యవేక్షకై ప్రస్తుత ప్రతివేదనేభ్యః పరామర్శానంతరం నవదిల్ల్యాం కాంగ్రెస్ ద్వారా రాజ్యస్య నవ ముఖ్యమంత్రి విషయే నిర్ణయస్య ఘోషణా భవిష్యతి. కేపీసీసీ ఇత్యేతస్య అధ్యక్షః సనీ జోసెఫ్ ఉక్తవాన్ యత్ హ్యః తిరువనంతపురం ఇత్యత్ర జాతస్య విధాయక దళస్య ఉపవేశనే ఏఐసీసీ ఇత్యస్య అధ్యక్షాయ కాంగ్రెస్ విధాయక దళస్య నేతుః చయనాయాధికార ప్రదాతుం ఏకః ప్రస్తావః సర్వసమ్మత్యా అనుమోదితః. అసౌ ఏతదపి ఉక్తవాన్ యత్ దిల్లీం ప్రత్యాగతాః పర్యవేక్షకాః స్వీయ నిష్కర్షాన్ దళస్య రాష్ట్రీయ నేతృత్వాయ సమర్పయిష్యంతి ఇతి. అసమరాజ్యే భాజపేతి దళస్య నేతృత్వయుతం ఎన్డీఏ ప్రశాసనం అస్య మాసస్య ద్వాదశే దినాంకే నిరంతరం తృతీయ వారం శపథవచనం గ్రహీష్యతి. భాజపేతి దళస్య వరిష్ఠ నేతృణాం ఉపస్థితౌ హ్యః గువాహాట్యాం శపథగ్రహణ సమారోహస్య సంబంధే ఏకం ఉచ్చస్తరీయం సజ్జతా సంబద్ధోపవేశనం ఆయోజితమాసీత్. ఉపవేశనానంతరం ఏకం వార్తాహర సమ్మేళనం సంబోధయన్ రాజ్య భాజపాధ్యక్షః దిలీప సైకియా సంసూచితవాన్ యత్ శపథగ్రహణ సమారోహం గువాహాట్యాః ఖానపారా స్థలస్య పశు చికిత్సా మహావిద్యాలయస్య క్రీడాంగణె ఆయోజయిష్యతే. అసౌ ఉక్తవాన్ యత్ ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ అస్మిన్ కార్యక్రమే ముఖ్యాతిథి రూపేణ సమ్మిళితో భవిష్యతి. వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష్ గోయలః నవదిల్ల్యాం వాణిజ్య విభాగస్య ఉద్యోగాంతరిక వ్యాపార సంవర్ధన విభాగస్య చ అధికారిభిః సహ విచార విమర్శ సత్రస్య అధ్యక్షతాం కృతవాన్. సామాజిక సంచార పటలె ఏకస్మిన్ లిఖితే సందేశె శ్రీ గోయలః ఉక్తవాన్ యత్ నిర్యాతస్య నివేశస్య చ వర్ధనాయ ఆకాంక్షి నిర్యాతకేభ్యః అవసరాన్ ఉద్ఘాటయితుం నవ వైశ్విక విపణీనాం ఉపయోగాయ చ ఏషా చర్చా కేంద్రతా ఆసీదితి. సంచార మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అద్యారభ్య మహారాష్ట్రస్య ద్విదివసీయ

0: आधिकारिक यात्रायां भविष्यति अस्याम यात्रायां प्रैष्य विभागेन संबद्धः प्रमुख कार्यक्रमः सहैव मुंबई पुणे नगरयोः प्रमुख शैक्षणिक सार्वजनिक कार्यक्रमेषु सहभागिता सम्मिलिता भविष्यति संचार मंत्रालयेन संसूचितं यत् अद्य श्री सिंधिया महाराष्ट्रस्य मुख्यमंत्रिणा देवेंद्र फडणवीस इत्यनेन सह मुंबईयां अंधेरी रेल स्थानक उपप्रेक्षालयस्य उद्घाटनं करिष्यति आकाशवाणी स्वीय नवतितमस्य वार्षिकोत्सवस्य अवसरे अद्य राष्ट्रिय राजधान्यां मैराथन इत्यस्य आयोजनं करिष्यति प्रायः 3.5 किलोमीटर मितं मैराथन इत्येतत् आकाशवाणी भवनात् आरभ्य कृषिभवनं रेलभवनं आरबीआई भवनं च गच्छति आकाशवाण्याः दूरदर्शनस्य प्रसारभारत्याः च कर्मचारिणः स्वीय परिवारस्य सदस्यैः च सह अस्याम मैराथन क्रीडायां भागं ग्रहीष्यन्ति इति वार्ताः
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7 గంటలు ప్రసార విశేషాలు ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు వింటారు ఏడు గంటల ఐదు నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు 7:15 శుభోదయం సింహపురి ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు అనంతరం స్వరార్చన ప్రసారమవుతుంది తర్వాత చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్న నూరి షబానా గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త మంజులా పాలెటి అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి 8 సమాచార ప్రభాత్ 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు 8:35 మనోరంజని కార్యక్రమం 9 మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల వింటారు అనంతరం స్వరలహరి కార్యక్రమం 9:30 చిత్రజగత్ కార్యక్రమం 10 హలో బిరుచి కార్యక్రమం కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు ప్రసారమవుతాయి 11:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమంలో రిలే వింటారు 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తిరిగి కార్యక్రమాలను రిలే వింటారు 5:00 ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం 5:05 వరితావాణి కార్యక్రమం 5:30 యువతరంగం 6:00 హిందీలో వార్తలు 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు 6:30 గ్రామదర్శిని ఇందులో భాగంగా సమాచార వేదిక అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి సమర్పణ మంజులా పాలటి రచన శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం తర్వాత జానపద గేయాలు వింటారు 7:00 అలనాటి మధుర గీతం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు 7:15 పాడి పంటలు ఇందులో భాగంగా జీరో తిలేగా పద్ధతిలో మొక్కజొన్న సాగు గురించి ప్రసంగం ప్రసారమవుతుంది అనంతరం పొలం కబుర్లు 7:45 వికసిత్ భారత్ 8:00 హలో విరుచి కార్యక్రమం 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి సార్క్ అవార్డు గ్రహీత రిటైర్డ్ జీఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు 8:45 సమాచార సంధ్య 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు 11:00 హిందీలో వార్తలు 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు మరింతవరకు ప్రసార విశేషాలను విన్నారు

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీకందిస్తుంది చిత్ర జగత్ కార్యక్రమం. కార్యక్రమంలో హిందీ చిత్రాల నుండి గీతాలు వింటారు. ప్రతి శుక్రవారం ఉదయం 9:30 మీ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో వినండి చిత్ర జగత్. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేత నెలకొంటారు. ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలో భారత్ వియత్నాం దేశాలు కలిసి కీలక పాత్ర పోషించగలవని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగి 604 లక్షల టన్నులకు చేరుకున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కోల్కతా చేరుకుంటారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నుకుంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి రోజైన మే 9వ తేదీ ఈరోజు రాష్ట కొత్త ముఖ్యమంత్రి మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కోల్కతాలో జరిగే సమావేశంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడి ఎన్నిక జరుగుతుంది. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి అవసరమైన పరిపాలనాపరమైన సమావేశాలను నిర్వహించారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మారుతున్న ప్రపంచ క్రమంలో ప్రపంచ సరఫరా చైన్లో భారత్ వియత్నాంలో కీలక పాత్ర పోషించేందుకు గొప్ప అవకాశం ఉందని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. ముంబైలో జరిగిన భారత్ వియత్నాం బిజినెస్ ఫోరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఒక సవాల్గా ఉన్నప్పటికీ భారత్ వియత్నాంల మధ్య సహకారాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్లడానికి ఇదొక సువర్ణ అవకాశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, భారత్ వియత్నాం వంటి దేశాలకు చెందిన సాంకేతిక ఉత్పాదక రంగాల్లోని వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులు ఆసియా భవిష్యత్తును నిర్దేశిస్తారని అన్నారు. అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై భారత్ వియత్నాం దేశాలు చర్చించాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తన వియత్నాం ప్రతినిధి డాక్టర్ వు హైక్వాన్తో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్, టెక్నాలజీ బదిలీ కార్యక్రమాలపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిన్న అబుదాబిలో భారత్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి, భారత ప్రత్యేక రాయబారి రీమాల్ హషిమి, అలాగే ఫ్రాన్స్, యూరప్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నత కార్యదర్శి మార్టిన్ బ్రైన్స్ కూడా పాల్గొన్నారు. 3 దేశాలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, స్పష్టమైన కాలపరిమితులతో కూడిన రోడ్ మ్యాప్పై కలిసి పనిచేయాలని అంగీకరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు గోధుమలు, బియ్యం పటిష్టమైన నిల్వలున్నాయని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. సేకరణ, విజయవంతమైన పంట దిగుబడి, రైతులకు నిరంతరం మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం పట్ల భారతదేశ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆహార భద్రతా వ్యవస్థ బలంగా ఎదుగుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 101 వేలం వేయని ఖనిజ బ్లాక్లను విజయవంతంగా అమల్లోకి తీసుకురావడంతో భారత ఖనిజ రంగం ఒక మైలురాయిని అధిగమించింది. ఖనిజ వనరులను వేలం వేయడమే కాకుండా వాటిని సకాలంలో ఉత్పత్తి దశకు చేర్చడంపై కూడా తాము నిరంతరం దృష్టి సారించామని ఈ బ్లాకుల నిర్వహణ నిరూపిస్తోందని గనుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా ఖనిజ ఉత్పత్తిని పెంపొందించడంలోనూ, ప్రధాన పరిశ్రమలకు ముడిసరుకు భద్రతను బలోపేతం చేయడంలోనూ, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో, మొత్తం ఆర్థిక వృద్ధికి తోడ్పడడంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహిస్తున్నారు. 1936లో ప్రారంభించిన ఆకాశవాణి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ప్రధాన కేంద్ర కార్యాలయం కలిగిన ఆకాశవాణి ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైంది. ఈ సంస్థకు గురుదేవ్ రవీంద్రనాథ్ టెగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డెక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ శ్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 480 రేడియో స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 45కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వాకథాన్లోనూ, మ్యారథాన్లోనూ పాల్గొంటున్నారు. సౌదీ అరేబియా తమ దేశంలోని సైనిక స్థావరాలకు, గగనతలానికి అమెరికా సైన్యం ప్రవేశాన్ని నిలిపివేసింది. దీనివల్ల హార్ముజ్ జలసంధి ద్వారా నౌకలకు రక్షణ కల్పించాలనే తన ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా వదులుకోవాల్సి వచ్చిందని అమెరికా ధృవీకరించింది. గల్ఫ్ ప్రాంతంలో వాషింగ్టన్ వ్యూహానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కీలక ప్రాంతీయ మిత్రదేశం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పిలిచే ఈ ఆపరేషను అది పుంజుకోకముందే సమర్థవంతంగా అడ్డుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన దృష్టిని దౌత్యం వైపు మళ్లించారు. ఇరాన్తో ఇటీవల జరిగిన చర్చలు ఎంతో సమర్థవంతంగా జరిగాయని, శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తీర ప్రాంత కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో భారత్ 4 రఫేల్ యుద్ధ విమానాలు కోల్పోయిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెబుతున్నట్లుగా డిజిటల్ పద్ధతిలో మార్పు చేసిన ఒక వీడియోను అసత్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ ఈ వీడియోను కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించారని, ఇది డీప్ ఫేక్ వీడియో అని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు పాకిస్తాన్ ప్రచార ఖాతాలు దీన్ని ప్రసారం చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జయింట్స్ జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ శాసనసభ్యులు శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకుంటారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:15 శుభోదయం సింహపురి.

0: శుభోదయం సింహపురిలో. ముందుగా నేటి సింహపురి సమాచారం. రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో బెస్ట్ ప్రాక్టీస్లో గుర్తించిన 9 విభాగాలకు సంబంధించి భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక నోడల్ అధికారిగా జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారు. లిటిగేషన్ లేకుండా భూ వివాదాలను పరిష్కరించే హిమాంషు శుక్లా చతురత, మాటకారితనాన్ని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు సీఎం తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్లా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు త్యాగస్ఫూర్తి, దేశభక్తి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని, భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు. ఇక ఈ నెల 27, 28, 29 తేదీల్లో కొడవలూరు రాచర్లపాడు వద్ద గల ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో నిర్వహించనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లపై సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజు, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, ఇఫ్కో సెజ్ సీఈఓ సమీక్షించారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ, ట్రాఫిక్ డైవర్షన్, రవాణా వసతులు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలధార కార్యక్రమం కింద నెల్లూరు జిల్లాలో చెరువులు, కాలువలు, చెక్ డ్యాంల మరమ్మతులు, భూగర్భ జలాలు పెంచేందుకు అవసరమైన మట్టి పనుల పునరుద్ధరణ వేగవంతంగా కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి భూగర్భ జలాల స్థాయిని మెరుగుపరిచి ప్రతి నీటి బొట్టును భద్రపరచుకోవడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా ఆదేశాల మేరకు అధికారులు సమగ్ర చర్యలు చేపడుతున్నారు. ఇక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో చింతలదేవి జాతీయ కామధేను పశు గణాభివృద్ధి సంస్థ అభివృద్ధిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్తో కలిసి అధికారులతో చర్చించారు. 2500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కేంద్రాన్ని జాతీయ స్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దడంతో పాటు 19 రకాల స్వదేశీ పశువుల సంరక్షణ, పాల ఉత్పత్తి పెంపునకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మరింతవరకు సింహపురి సమాచారం విన్నారు.
1: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన ప్రసారమవుతుంది.

0: your earth. Stop plastic pollution. Say no to single-use plastic.
1: శుభోదయం సింహపురి కార్యక్రమంలో మీరు ఇంతవరకు స్వరాచన విన్నారు. ఇప్పుడు చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్న నోరి శబానా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మంజులా పాలెటి.
2: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై సింహపురి ఎఫ్ఎం. ఈరోజు మన స్టూడియోస్లో ఉన్నారు చిరుధాన్యాలు మరియు దేశీయ రకపు ధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాలు తయారు చేస్తూ వ్యాపారాన్ని ఆరంభించి అలాగే చాలా మంది మహిళలకు శిక్షణ ఇస్తూ మరింతగా ఈ రంగంలో రాణిస్తున్నటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్త శ్రీమతి సయ్యద్ నూరి షబానా గారు నేడు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు, అలాగే ఈ రంగంలో వీరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, భవిష్యత్తులో వీరు ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్తారు వీరి యొక్క వ్యాపారాన్ని, ఇలాంటి మొదలైన విశేషాలన్నీ మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే నూరి షబానా గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో.
3: నమస్తే అండి.
2: శబానా గారు, మీరు చిరుధాన్యాలతో అలాగే దేశీయ రకపు ధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి అన్ని రకాల వయసుల వాళ్ళకి మీరు అందిస్తూ ఉన్నారు, దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఈ రంగంలో రాణిస్తూ ఉన్నారు కదా, ఈ రంగాన్ని ఎంచుకోవాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది, దాని గురించి మా శ్రోతలకు చెప్తారా?
3: అంటే నా కోసం నేను తెలుసుకున్నాను ఎట్లా అంటే నేను ఏది ఎలా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాం కంప్లీట్గా అని. అంటే మా బాబుని ఎలా న్యాచురల్ అండ్ నార్మల్గా హెల్దీగా పెంచాలి అనే ఉద్దేశంతో, నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు, బాబు కోసం తెలుసుకుంటూ ఆన్లైన్లో వర్క్ షాప్స్ అటెండ్ అవ్వడం, కొంచెం ఆయుర్వేదం ప్రకారం ఎట్లా ఉండాలి గూగుల్లో సెర్చ్ చేయడము, 6 మంత్స్ బేబీకి ఎట్లా అట్లా అన్ని నువ్వుల లడ్డు కొంచెం పెద్ద తినడానికి అడుగుతారు కదా, రోస్టెడ్ మఖానా నువ్వుల లడ్డు ఆ లడ్డూలే చేస్తున్నా, లేకపోతే మిల్లెట్ లడ్డు. ఒక ఏజ్ వచ్చాక స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వీళ్ళు బిస్కెట్స్ చూస్తారు కదా, బిస్కెట్స్ చూస్తే కొత్త చేంజ్ కావాలి పిల్లలకి, ఒకటే తింటే అప్పుడు బిస్కెట్స్ చేయాలని చూశాను మిల్లెట్స్తో. నాకు కొంచెం ట్రై చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో దానికోసం వేరే వాళ్ళ త్రూ కేవీకేలో వర్క్ షాప్ ఉంటాయని తెలిసి ఫస్ట్ అలా అప్రోచ్ అయ్యాను బిస్కెట్స్. అట్లా అదంతా ఎట్లా స్టార్ట్ అయిందంటే మా బాబు ఏం అడిగితే అది, అంటే పక్కన ఒక ఫ్రెంచ్ ఫ్రైసే తింటారు, దానికి ఆల్టర్నేటివ్గా మనం ఏమి ఇవ్వగలము హెల్తీగా, అట్లా ప్రతిదానికి మా బాబు ఏది కావాలంటే అది ఆల్టర్నేటివ్గా చేయడంతో ఇది బిజినెస్ స్టార్ట్ అయింది. మా బాబుకి చేస్తున్నాను కదా అలా పక్కన మాకు కూడా చేయొచ్చు కదా అన్న దాంతో స్టార్ట్ అయింది.
2: సో మీ బాబు వల్ల మీరు రావాల్సి వచ్చింది. శబానా గారు, మీరు ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా నేర్చుకోవడానికి మీరు ఎక్కడ శిక్షణ తీసుకున్నారు?
3: ఫోర్ కరోన్ 2018లో అప్పుడే మిల్లెట్స్ గురించి ఎక్కువ ఖాదరవల్ గారు రావడము చెప్పడం స్టార్ట్ చేశారు. అసలు ఏంటో కంప్లీట్గా తెలుసుకుందామని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఉంది, 2018లో అప్పుడు వెళ్ళాను, అక్కడ వర్క్షాప్కి వెళ్ళాను, అక్కడ వర్క్షాప్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చాను. అసలు ఎట్లా కంప్లీట్గా ఏంటంటే ప్రైమరీ ఫార్మర్ దగ్గర నుంచి ఎట్లా ప్రాసెసింగ్ చేయాలి, మన గ్రెయిన్ ఎట్లా వస్తుంది, ఆ మిషనరీస్ కానీ ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్ 2 మిషన్స్ చూశాను. లైక్ మనకు ఎలా చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చా, చేద్దామని కన్ఫామ్గా కాదు, అంత నాలెడ్జ్ తీసుకున్నాను వచ్చాను. దెన్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అనమాట ఇమీడియట్గా, దెన్ కరోనా, అప్పుడు తర్వాత ఏం చేయలేదు. బట్ ఆ టైంలో కంప్లీట్గా ఫాలో అవడం స్టార్ట్ చేశాను ఇదంతా దాంతోపాటు.

0: దేశీ రైస్ వెరైటీస్ ఉంటాయి. దాంట్లో ప్రతి రైస్కి ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుంది, పర్టికులర్ డిసీజ్కి తగ్గి క్యూరబుల్ అవుతుంది, మనకు క్యూర్ అవుతుంది అని నాకు అర్థమైంది. అప్పుడు ఫార్మర్స్ దగ్గర నుంచి నాకు అప్పుడు ఫేస్బుక్లో కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టి మార్కెట్ ప్లేస్ ఉంటుంది, ఆ పర్టికులర్ బ్రాక్ రైస్ అప్పుడు తెప్పించాను, కరుపు కవని అని ఒక వెరైటీ, అప్పుడు 2019లో అనుకుంటా ఫస్ట్ నేను. అది మాకు రెడ్ రైస్లో వెరైటీస్ ఉన్నాయి, ఆ టూ వెరైటీస్ తెప్పించి అప్పుడు స్టార్ట్ చేశాను నేను ఫస్ట్. అలాగే నేను మళ్ళీ వేరే మా బాబుని తీసుకొని మల్లారెడ్డి యూనివర్సిటీలో, అప్పుడు తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ ఒక మీటింగ్ ఉంటే వెళ్ళాను. అక్కడ నేను యాక్చువల్ బేకింగ్ బాబు కోసమే స్టార్టింగ్ చేసింది, బాబు కోసం. ఒక 6 మంత్స్ బాబు ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, తర్వాత వీళ్ళకి అదే లడ్డూలు పెడుతూ ఉంటే బోర్ కొడుతుంది కదా వాళ్ళకైనా. సో బేకింగ్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటుంటే అక్కడ ఉమెన్ ఫార్మర్ ఒకళ్ళు ఉండి, నెల్లూరులో కేవీకే ఉంది, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఇలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ గా, కాంటాక్ట్ అవ్వండి అంటే. సో అట్లా ఫస్ట్ కేవీకెక్కి 3 డేస్ వర్క్ షాప్ జరిగింది. సో ఆ వర్క్ షాప్ ఫస్ట్ వచ్చాను 2022లో వచ్చాను ఆ వర్క్ షాప్ కి. ఆ వర్క్ షాప్ నుంచి ఇంకా కంటిన్యూగా చాలా వర్క్ షాప్స్ జరుగుతూనే ఉన్నాయి, మిల్లెట్స్ మీద, మష్రూమ్ ఫార్మింగ్ గురించి, చాలా రకాలుగా మనకి, ఇంకా జామ్స్ అని అట్లా తీసుకున్నాను వర్క్ షాప్. ప్రతి వర్క్ షాప్స్ ఆల్మోస్ట్ అటెండ్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటి వరకు, ప్రతి వర్క్ షాప్ లో ఉన్నాను నేను.
1: మీకు కృషి విజ్ఞాన కేంద్రం వారు ఏ విధమైన సహకారం అందించారు?
0: ఫస్ట్ ఇలా నేర్చుకున్నాను, నేర్చుకుని ఇంట్లో చేసుకుంటూ ఉన్నాను. ఫ్లోర్స్ అవి అప్పుడే లైట్ గా స్టార్ట్ చేశాను, బిజినెస్ ఫుల్లీ కాకుండా టైం ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఫ్లోర్స్ అండ్ హెర్బల్ బాత్ పౌడర్స్ అవి కూడా స్టార్ట్ చేశాను. అప్పుడు ఫ్లోర్స్ ఏంటంటే బయట వేయించుకున్నాను, దాన్ని ఆర్య ప్రాజెక్ట్ కింద మన యూత్ కి హెల్ప్ ఇవ్వాలని ఇలా మనకు పల్వరైజర్స్, సోలార్ డ్రైయర్స్ అవన్నీ ఫ్రీగా ఇచ్చారు. సో అప్పుడు నాకు ఒక పల్వరైజర్ కేవీకే త్రూ ఇచ్చారు. సో దాని తర్వాత ఇంకా స్ప్రౌటెడ్ ఫ్లోర్స్, మాల్ట్స్ అప్పుడు స్టార్ట్ చేశాను.
1: కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పూర్తయ్యాక మీరు ఎలాంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు?
0: నేనైతే మాల్ట్స్ ఎక్కువ చేస్తానండి, స్ప్రౌటెడ్, మెయిన్ గా స్ప్రౌటెడ్ ఫ్లోర్స్, దాంతో కంబైన్ చేసి మిల్లెట్ మాల్ట్స్, ఆ లడ్డూస్, మిల్లెట్ లడ్డూస్, ఇంకా నట్స్ అండ్ సీడ్ లడ్డూస్, మురుకులు, అన్ని దేశీ రైస్ వెరైటీతో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తో డీప్ ఫ్రై చేస్తాము. చిరుధాన్యాలతో చేసిన పొడులు, మాల్ట్స్ అవి కాకుండా ముఖ్యంగా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కి, నైట్ డిన్నర్ కి హెల్తీగా రీప్లేస్మెంట్ అన్నమాట. లైక్ సింపుల్ గా ఇన్స్టంట్ ఫుడ్, మనం ఇప్పుడు ఇవి రైస్ తీసుకెళ్ళండి, ఇవి మిల్లెట్ తీసుకెళ్ళండి, మీరు సోక్ చేయండి, మీరే మరీ ఆరబెట్టి మళ్ళీ అవి చేయకుండా అన్ని నేనే చేసి జస్ట్ ఒక లైక్ అలా పౌడర్ ఫామ్ లోనే ఇచ్చేస్తాము. మీరు నీళ్ళలో ఉడకబెట్టుకుని నైట్ జావాలా గంజిలాగా తాగడమే. అన్ని వయసు వాళ్ళకి ఉంటాయండి, లైక్ చిన్నపిల్లల 6 మంత్స్ బేబీ నుంచి పెద్దవాళ్ళ వరకు. ముఖ్యంగా ఏంటంటే మనకి వాళ్ళకి ఉన్న డిసీజ్ ని బట్టి మన ప్రతి మాల్ట్ గానీ కస్టమైజేషన్ ఉంటుంది, వాళ్ళకి తగ్గట్టు చేస్తాను.
1: శబానా గారు, మీరు విలువ ఆధారిత ఉత్పత్తులు చాలా రకాలు తయారు చేస్తున్నారు కదా, వాటి గురించి కొంచెం విపులంగా మా శ్రోతలకు చెప్తారా?
0: ఫస్ట్ చిన్నపిల్లలకే స్టార్ట్ చేశాను. చిన్నపిల్లల్లో ఫస్ట్ మనకు ఉగ్గు అని ఉగ్గు చేసేవాళ్ళు కదా, దాన్నే ఇప్పుడు చిన్నపిల్లలకి ఏంటంటే మైసూర్ మల్లిగ అని ఒక రైస్ ఉంది, ఆ రైస్ చిన్నపిల్లలకి మంచిది. సో ఆ రైస్ తో కిచ్డీ మిక్స్ ఇలా చేస్తాను, అది రైస్ కూడా నానబెట్టి ఎండబెడతాను, పెసరపప్పు కూడా అదే ప్రాసెస్. అంతా చేసిన తర్వాత వాటర్ లో ఉడకబెట్టుకుని తినడమే అంతే, దాంట్లో జీలకర్ర ఎంత వాళ్ళ ఆ ఏజ్ కి ఎంత అవసరమో అంతా ఇస్తాను. దాంతో పాటు రాగితో చేస్తాను 6 మంత్స్ పిల్లలకి, రక్తశాలి రైస్ ఉంది ఆ రైస్ తో చేస్తాను. అంటే 6 మంత్స్ పిల్లల కంటే ఆ 6 మంత్స్ నుంచి ఏ ఏజ్ వరకు అయినా వాడచ్చు ఆ మాల్ట్. అట్లా 1 సంవత్సరం పిల్లలకి అనుకోండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను, అంటే 1 సంవత్సరం బిలో పిల్లలు డ్రై ఫ్రూట్స్ డైజెస్ట్ చేయలేరు. మిల్లెట్స్ మాల్ట్స్ అన్ని 1 ఇయర్ పిల్లలకి చేస్తున్నాను. ఇప్పుడు అయితే అన్ని రకాల దేశీ వెరైటీ గ్రోసరీస్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి, అన్ని మనకి ఇంట్లో కావాల్సిన సాల్ట్ దగ్గర నుంచి అన్ని రకాల పప్పులు, మన విసురాయిలో చేసిన కందిపప్పు, మన ట్రెడిషనల్ వేలో చేసినవన్నీ ఉంటాయి మన దగ్గర. దేశీ వెరైటీ రైస్ వెరైటీస్ ఉంటాయి అన్ని మిల్లెట్స్ తో, ఏ మిల్లెట్ కి ఆ మిల్లెట్ విడిగా చేస్తాము, ప్లస్ మన హెల్త్ ఇష్యూని బట్టి ఏది బెటర్ అనే దాన్ని బట్టి కస్టమైజ్ అయ్యి చేస్తాము. దాంతోపాటు దేశీ మెడిసినల్ రైసెస్ ఉన్నాయి కొన్ని, రెడ్ రైస్, బ్లాక్ రైస్,

0: వాటితో కూడా చేస్తాము. ఇంకా దోశ మిక్సెస్ ఇన్స్టెంట్గా మనకు వర్క్ మెయిన్ వర్కింగ్ పీపుల్కి కష్టం కదా ఇవన్నీ ఇంతసేపు సోక్ చేయాలని, వాళ్ళ కోసం ఇన్స్టెంట్ మిక్సెస్ చాలా ఉన్నాయి. పొంగల్ మిక్స్ కానీ, పిల్లల ఫుడ్ కానీ, దాంతోపాటు ఆ లడ్డూస్, మిల్లెట్ లడ్డూస్, ఇంకా నట్స్ అండ్ సీడ్ లడ్డూస్, దాంతోపాటు మురుకు, మురుకులు అన్ని దేశీ రైస్ వెరైటీతో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తో డీప్ ఫ్రై చేస్తాము.
1: దానిలో మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా అందుకున్నారా, వాటి గురించి మాకు తెలియజేస్తారా?
0: ఇచ్చారు, కేవీకేలో బేకింగ్ సర్టిఫికేట్ ఇచ్చారు. దాని తర్వాత పికిల్స్, పచ్చళ్ళ గురించి కూడా అన్ని వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ వర్క్ షాప్ చేశారు, దాంట్లో కూడా సర్టిఫికేషన్స్ ఇచ్చారు, అన్నిట్లో వర్క్ షాప్స్ కి ఇచ్చారు.
1: తర్వాత మీ ప్రొడక్ట్స్ కి ఎలాంటి గుర్తింపు వచ్చింది, ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు అందుకున్నారు?
0: కేవీకే స్టాఫ్ త్రూనే మనకు ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళే చెప్పి అప్లై చేయించి లైసెన్స్ కూడా ఉంది, వాళ్ళ త్రూనే తీసుకున్నాను లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఉంది.
1: ఈ రంగాన్ని ఎంచుకుని మీరు దీనిలో రాణించడానికి మీకు ఎలాంటి చేయూత అందింది, అలాగే ఆర్థికంగా మీకు ఎవరు సహకారం అందించారు?
0: ఆర్థికంగా అంటే నాకు పిఎంఎఫ్ఎంఇ లోన్ కూడా శాంక్షన్ అయి ఉంది, బట్ కానీ అవి తీసుకోకుండా చిన్న చిన్నగా స్టెప్ బై ఒక్కొక్క, ఫస్ట్ మిషన్ పల్వరైజర్ ఉంది నా దగ్గర, మనము కొంచెం సేల్ చేశాక అమౌంట్ వస్తుంది కదండి, దాంతో ఒక మిషన్, దాంతో ఒక మిషన్, అట్లా ఇప్పటి వరకు ఉన్నదైతే అలా తీసుకున్నాను. గోల్డ్ లోన్ తీసుకున్నాను ఒకసారి, ఇప్పుడు ఇప్పుడైతే తీసుకోవాలి అనుకుంటున్నాను ఫర్దర్ గా, సోలార్ డ్రైయర్ ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను.
1: మీ కుటుంబ సహకారం ఎలా ఉంది?
0: అందరూ హెల్ప్ చేస్తారు. ఇవి స్ప్రౌటింగ్ ఎక్కువ చేస్తాను, మా మదర్ హెల్ప్ చాలా. ఇప్పుడంటే వర్కర్ ఉన్నారు, వర్కర్ లేకపోయినా టైంలో అంతా మా నేను నాకంటే ఎక్కువ వర్క్ చేసింది మా మదర్. అంటే ఆ ప్రాపర్ గా స్ప్రౌటింగ్ రావాలంటే, మొలకలు రావాలంటే అది ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, జాగ్రత్తగా చేయాలి. మా మదర్ హెల్ప్ తోనే ఇదంతా, మాల్ట్స్ అన్నిట్లో మా మదర్ హెల్ప్ ఉంటుంది. మాల్ట్స్ లడ్డూస్, నేను మనం ఎట్లా అంటే లడ్డూస్ లో నేను నమ్మేదంటే లడ్డూస్ లో మనం అనుకున్న న్యూట్రిషన్ అలాగే ఉంటుంది. డీప్ ఫ్రైయింగ్ మురుకులు కూడా ప్రాపర్ గా చేస్తాను, బట్ లడ్డు మనకు డైలీ ఒకటి మనకు కావాల్సిన న్యూట్రిషన్ ఇంక్లూడ్ చేసుకుని మనం కస్టమైజ్ చేసుకుని మరి తినొచ్చు. రోజుకి ఇంత ఏది కావాలో అది, లడ్డూలో అయితే న్యూట్రిషన్ బాగుంటుంది.
1: ఈ ఉత్పత్తులను తయారు చేయడానికి మీరు ముడి సరుకులు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు?
0: ముడి సరుకులు అంటే ఆర్గానిక్ సర్టిఫైడ్ ఫార్మర్స్ ఉంటారు, అన్ని వాళ్ళ దగ్గరే తీసుకుంటాను. ఇంకా ఆర్వైఎస్ఎస్ అని రైతు సాధికారిక సంస్థ ఉంది, దాంట్లో అగ్రిగేటర్ లాగా చేస్తున్నాను. వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, లైక్ మనము అన్ని నేచురల్ ఫార్మింగ్ లో ప్రొక్యూర్మెంట్ చేయాలంటే వాళ్ళ సపోర్ట్, ఏమైనా కావాలన్నా వాళ్ళ త్రూ నేను గ్యాదర్ చేస్తాను.
1: శబానా గారు, మీరు మీ ప్రొడక్ట్స్ కి ధరని ఎలా నిర్ణయిస్తారు?
0: ఇప్పుడు మనకి అన్నీ రా మెటీరియల్ కాస్ట్ అంతా యాడ్ చేస్తాను, ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి లేబర్ కాస్ట్, రెంటల్ ఛార్జెస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ, అవన్నీ యాడ్ చేసుకొని ఒక 20% అలా మార్జిన్ యాడ్ చేస్తాను. ఎవరైనా సేల్ చేయాలి నా ప్రొడక్ట్ అంటే వాళ్ళే అందరూ మ్యానుఫ్యాక్చర్ చేయలేరు అందరు కదా, అందరూ చేయలేరండి, చెప్తున్నాను కదా స్టార్టింగ్, ప్రతి దానికి మిషనరీ కావాలి. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేకుండా నా దగ్గర నుంచి మీరు పర్చేస్ చేసి మీరు మినిమం మార్జిన్ వాళ్ళకి ఇచ్చేస్తాను. సో అట్లా కూడా ప్రజెంట్ చేస్తున్నారు చాలా మంది హౌస్ వైఫ్, చాలా మంది చేస్తున్నారు హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు.
1: కస్టమర్స్ కి రీచ్ అవ్వడానికి మీరు ఎగ్జిబిషన్స్ ఇలాంటివి ఏమైనా పెడుతూ ఉంటారా, ఎలా దీన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు?
0: ఫస్ట్ కిసాన్ మేళ, లాస్ట్ కిసాన్ మేళాలో పెట్టాను ఫస్ట్ స్టాల్ పెడితే, అప్పుడు నాకు ఆర్వైఎస్ఎస్ టీమ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అంటే నాది కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ కదా, సో ఆర్వైఎస్ఎస్ అంటే వాళ్ళది నేచురల్ ఫార్మింగ్. సో అప్పటి నుంచి ఇక్కడ కిసాన్ మేళా పెట్టిన తర్వాత అక్కడ చూసి వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు, ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ లో మన స్టాల్ ఉంటుంది, మనం ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆకుకూరలు, కూరగాయలతో పాటు నా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అక్కడ.
1: మొదటి నుంచి ఇప్పటిదాకా మీ యొక్క ఈ జర్నీలో కేవీకే పాత్ర, దాని గురించి మాకు చెప్పండి.
0: ఏమైనా డౌట్ ఉంది, మిషనరీ రిలేటెడ్ ఏమైనా కావాలి, ప్యాకింగ్ ఏమైనా కావాలి, లోన్స్, లోన్ విషయంలో కూడా కేవీకే త్రూనే మొత్తం మాకెంత ఎక్కువ శ్రమ పడక్కర్లేదు, వాళ్లే ఫాలో అప్ అయి మరీ మనల్ని ఇంకా తీసుకోమని ఎంకరేజ్ చేస్తారు, బాగుంటుంది. లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాలాగా ఇంకా చాలా మంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ గా ట్రైనింగ్ తీసుకుని వస్తారు కదా, అక్కడ మనకంటూ ఒక ఫ్యామిలీ, మనకు ఒక ఫ్రెండ్ సర్కిల్ లాగా.

0: మనకు సేల్ చేసుకోవాలన్న, ఇప్పుడు ఇది చేశాను సేల్ చేయాలంటే నన్ను ఒక ఇండైరెక్ట్ గా చెప్పాలంటే మార్కెటింగ్ టీమ్ ఒకటి ఫామ్ అయింది కేవీకే మ్యూచువల్ గా మన ప్రొడక్ట్ వాళ్ళు సేల్ చేస్తారు. ఒకళ్ళు అండర్స్టాండింగ్ మీద ప్రొడక్ట్స్ సేల్ చేస్తూ ఉంటారు.
1: మీరు కస్టమర్స్ కి మీ ప్రొడక్ట్స్ రీచ్ అవ్వాలంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ మార్కెటింగ్ మీద మీరు దృష్టి ఎలా పెట్టారు? సోషల్ మీడియాలో ఏమైనా ఉపయోగించుకున్నారా దానికి?
0: స్టాల్స్ పెడతాము January 26, August 15 అలా స్టాల్స్. అలా కాకుండా నేను హైదరాబాద్ లో స్టాల్స్ పెట్టున్నాను. సంక్రాంతి ఈవెంట్ లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో, తిరుపతి, వేరే వేరే ప్లేసెస్ లో కొన్ని ఆర్గానిక్ ఫెయిర్స్ జరిగినప్పుడు స్టాల్స్ పెట్టున్నాము. అక్కడ కస్టమర్స్ అప్రోచ్ అయ్యి నెంబర్స్ తీసుకుంటారు మన ప్రొడక్ట్ నచ్చితే. సో వాళ్ళకి రెగ్యులర్ గా సప్లై చేస్తాను, వాట్సాప్ త్రూ ఆర్డర్ తీసుకుంటాను. నాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళ గ్రూప్ లో యాడ్ చేస్తాను, ఆ త్రూ వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు.
1: మీ దగ్గరికే వచ్చి కస్టమర్స్ తీసుకుంటారు? ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్స్ తీసుకుంటారు?
0: ఆన్లైన్ లో కూడా తీసుకుంటారు, డైరెక్ట్ గా వచ్చి కూడా తీసుకుంటారు. ఇప్పుడు కేవీకే లో అదర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు ఉమెన్స్, వాళ్ళు కూడా నా ప్రొడక్ట్స్ కి బాగా మార్కెటింగ్ చేస్తున్నారు. వాళ్ళ ఏరియాలో ఎవరికైతే ఇప్పుడు కొన్ని ఉమెన్స్ మాల్ట్ అండ్ పీసీఓడి ఇష్యూ ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క చేస్తాను, వాళ్ళ త్రూనే నాకు వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు సేల్ చేసి వాళ్ళ మార్జిన్ వాళ్ళకు ఉంటుంది.
1: ఆన్లైన్ లో మీరు అంటే డెలివరీ చేసేటప్పుడు ఆ ప్యాకేజింగ్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: చిరు తిండ్లు అంటారు కదా మనం, అన్ని కూడా పిల్లల పదార్థాలన్నీ ఫస్ట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. అంటే మనం ఏమి కెమికల్స్ ఏమి యూజ్ చేయము, ప్రిజర్వేటివ్ యూజ్ చేయం కాబట్టి షెల్ఫ్ లైఫ్ అంత ఎక్కువ నేను చెప్పను. ఎంత వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే ఈ లడ్డు అయినా మురుకులైనా ఈవెన్ మాల్ట్స్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఎవ్రీడే ఇవి స్నాక్స్ అన్ని ఆర్డర్ తీసుకున్న తర్వాత చేస్తాము. సో మనకు ఫ్రెష్నెస్ మెయింటైన్ అవుతుంది. మాల్ట్స్ కూడా ఎవ్రీడే జరుగుతూ ఉంటాయి, స్ప్రౌటింగ్ ఎవ్రీడే స్ప్రౌటింగ్ జరుగుతూ ఉంటుంది, ఎవ్రీడే ప్రిపరేషన్ జరుగుతుంటాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి. ఒకసారి పెద్ద క్వాంటిటీలో చేసేసి స్టోరేజ్ అయితే చేయము. ఎక్కువ ప్రీ ఆర్డర్ బేస్ మీదే చేస్తాను. లోకల్ ఉన్న వాళ్ళు కొంతమంది ర్యాపిడోలో కూడా బుక్ చేసుకుంటున్నారు, లేదు అంటే ఇంకా ఆటోలో ఇచ్చి పంపిస్తాను ఎక్కువ ఉంటే అట్లా.
1: సో ఇప్పుడు మీ వ్యాపారం ఎలా ఉంది?
0: బాగుంది చెప్పాలంటే, నేను మనం చెప్పాలంటే దీని మీద అవగాహన చాలా తక్కువ. తినగలమా లేదా మనకి ఇది ఓన్లీ ఈ ఒక్క ఈ గంజి తాగితే ఉండగలమా, ఇది డిన్నర్ కనిస్తాను అలా చెప్పి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ నిజంగా ఆకలేయట్లేదు. డిన్నర్ కానీ ఒక గంజి ఇది డిన్నర్ తాగేసి మెయిన్ జెంట్స్ లో పొట్ట ఉంటుంది బాగా. ఆ పొట్ట పెరిగితే ఏంటంటే హార్ట్ డిసీజెస్ అవి లోపల విజరల్ ఫ్యాట్ ఉంటుంది కదా. సో మన దాని రిలేటెడ్ మాల్ట్స్ ఉన్నాయి మనకి బ్లాక్ రైస్, సో అదొక్కటే కాకుండా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తాము. ఫస్ట్ ఏమనుకున్నారా తింటే మళ్ళీ తినాలనిపిస్తుందేమో అని తీసుకెళ్తారు. నిజంగా మాకు ఆకలేయట్లేదు, అంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అంత తొందరగా ఆకలేదు. అదొక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది అట్లా. దాంతో పాటు కావాలంటే బాయిల్డ్ వెజిటబుల్స్ తీసుకోండి.
1: ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అలాగే భవిష్యత్తులో ఈ వృత్తిని ఇంకా మరింత మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ప్రణాళిక రూపొందించుకున్నారు, ఇంకా మీకు ఎలాంటి ఆలోచన ఉంది దీన్ని ఇంకా ముందుకెళ్ళడానికి?
0: ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడైతే అన్ని రకాల దేశీ వెరైటీ గ్రోసరీస్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అన్ని మనకి ఇంట్లో కావాల్సిన సాల్ట్ దగ్గర నుంచి అన్ని రకాల పప్పులు, మన విసురాయిలో చేసిన కందిపప్పు, మన ట్రెడిషనల్ వేలో చేసినవన్నీ ఉంటాయి మన దగ్గర. దేశీ వెరైటీ రైస్ వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అంత మిషనరీ లేదు, సోలార్ డ్రైయింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ మంత్ లో లోన్ అప్లై చేసి ఎక్స్టెండ్ మొత్తం ఎక్స్పాండ్ చేస్తున్నాను, కొన్ని మిషన్స్ తీసుకుంటున్నాను.
1: శబన గారు, ఈ రోజుల్లో చాలా మంది మహిళలు ఇంట్లోనే ఉంటూ కూడా తమకంటూ కొంత గుర్తింపును తెచ్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలనుకుంటారు. వాళ్ళంటూ ఒక అడుగు ముందుకేసి శిక్షణ తీసుకొని లేదంటే ఎవరి దగ్గరైనా దీన్ని నేర్చుకుని వాళ్ళకున్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకొని ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని రాణించాలనుకునే మహిళలకి మీరు ఇచ్చే సలహా ఏంటి, అలాగే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
0: అంటే ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు అసలు మనకి ఏమి ఇంట్రెస్టో మనకు క్లారిటీగా తెలుసుకోవాలి. మనం బిజినెస్ చేయాలనుకుంటే దాని మీద ప్రతిరోజు కొంచెం సమయం కేటాయించాలి. దాని గురించి ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయడము, మార్కెట్ ఎట్లా ఉంది, మన అసలు మన కస్టమర్స్ ఎవరో తెలుసుకోవాలి, ఎవరో కస్టమర్స్ ఉంటే వాళ్ళ వాళ్ళకి అప్రోచ్ ఎలా అవ్వాలో ఆ మీడియం తెలుసుకొని రీచ్ అవ్వాలన్నమాట.
1: ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి చాలా విషయాలు మా స్టూడియోకి వచ్చి మీరు చక్కని విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు శోభన్న గారు.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణి వారికి ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్న నూరి శబానా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మంజులా పాలెట్టి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపైన మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకు రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటల కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: India and Vietnam to a new level. Speaking on the occasion, Maharashtra Chief Minister Devendra Fadnavis asserted that entrepreneurs, investors and professionals from the technology and manufacturing sectors in countries like India and Vietnam will shape the future of Asia.
1: India and Vietnam offer something important to the world: trusted partnership, stable governance, economic dynamism and long-term strategic confidence. The future of Asia will be built by entrepreneurs, innovators, investors, technology leaders, manufacturers and young people from countries like India and Vietnam working together.
0: After concluding his visit to India, the Vietnamese president arrived in Sri Lanka last night on a two-day state visit aimed at deepening bilateral ties and boosting trade and investment cooperation. The visit, undertaken at the invitation of the Sri Lankan president Anuradha Kumarasinghe, coincides with the 55th anniversary of diplomatic relations between the two countries and marks the first visit by a Vietnamese president to Sri Lanka in 15 years. Commerce and Industry Minister Piyush Goyal chaired a meeting with the chairman of the Indian Chamber of Food and Agriculture, Dr. M.J. Khan. Sharing this information in a social media post, Mr. Goyal said they discussed initiatives to further enhance the quality of life of our farmers, strengthen India's position in the global agriculture landscape, deepen collaboration with the African region, and share India's expertise in the sector. He added that they also deliberated on new pathways to enhance agricultural cooperation for long-term food security. Foreign Secretary Vikram Misri met UAE Minister of State for International Cooperation Rim Al Hashimi in Abu Dhabi yesterday. In a social media post, External Affairs Ministry said that both sides reviewed the full spectrum of the India-UAE Comprehensive Strategic Partnership and identified areas for further cooperation. They also discussed the ongoing regional situation and global issues of mutual interest. The government has debunked a digitally altered video of External Affairs Ministry spokesperson Randhir Jaiswal, wherein he is seen stating that India lost 4 Rafale fighter jets during the conflict with Pakistan. In a social media post, the fact-check unit of the Press Information Bureau clarified that the video is an AI-generated deepfake video and has been circulated by Pakistani propaganda accounts to spread misinformation. This is Akashwani giving you the news. For quick news updates around the clock, follow us on X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Akashwani organized a marathon in the national capital today to mark its 90th anniversary. The nearly 3.5-kilometre marathon began from Akashwani Bhavan and passed through Krishi Bhavan, Rail Bhavan and the RBI building before concluding at Akashwani Bhavan. Employees of Akashwani, Doordarshan and Prasar Bharati, along with the family members, participated in the marathon. Prasar Bharati CEO Gaurav Dwivedi and Director General of Akashwani Rajiv Kumar Jain were present on the occasion. Akashwani was established in 1936 and continues to be one of the country's most trusted broadcasting platforms. Police have arrested absconding accused Nida Khan from Chhatrapati Shambhaji Nagar in connection with an alleged forced religious conversion case linked to a TCS company employee in Nashik. A joint operation was carried out last evening by a Nashik police team with the help of the crime branch in Chhatrapati Shambhaji Nagar. A case had earlier been registered against Nida Khan at Deolali Camp police station in Nashik for allegedly trying to force the religious conversion of a girl working in the TCS company. After the case was filed, she had gone absconding. Even after anticipatory bail plea was rejected, police were unable to trace her for nearly a month. IndiGo Airline has announced that it will begin commercial flight services from Noida International Airport in Jewar from the 15th of June. With this, IndiGo is set to become the airport's first launch carrier. IndiGo will gradually connect Noida International Airport with more than 16 cities across the country through direct flights. These include major metro cities like Bengaluru and Hyderabad, along with important destinations such as Amritsar, Chandigarh, Dharamshala, Jaipur, Lucknow, Navi Mumbai, Pantnagar and Srinagar. This will provide passengers with better travel options and faster connectivity. The Uttar Pradesh government has issued orders to operate all smart meters installed across the state in post-paid mode. Energy Minister Arvind Kumar Sharma stated that all smart meters installed under the RDSS scheme are being converted to the postpaid system with immediate effect. Under this arrangement, consumers will receive bills after electricity consumption. The bill for electricity consumed in May 2026 will be issued in June 2026 under the postpaid system. The Energy Minister said that prioritizing the convenience of electricity consumers, the Uttar Pradesh government has decided to discontinue the smart prepaid meter system. Saudi Arabia suspended U.S. military access to its bases and airspace, forcing President Donald Trump to abruptly abandon his plan to escort ships through the Strait of Hormuz, two U.S. officials have confirmed. The move marks a significant setback for Washington's Gulf strategy, with a key regional ally effectively blocking the operation known as Project Freedom before it could gain traction. Mr. Trump has shifted focus to diplomacy, describing recent talks with Iran as very good and saying a permanent deal is very possible.
2: Iran is now reviewing a 14-point U.S. proposal to end the war, with Tehran's Foreign Minister Abbas Araghchi calling for dialogue and diplomacy. The proposed framework would pause hostilities and open a 30-day window of final negotiations, even though core issues including Iran's nuclear program would be left for later talks. Washington says it expects an Iranian response imminently. The diplomatic picture remains fluid. Iran has not publicly confirmed acceptance of any terms, and Iranian Parliament Speaker Mohammad Bagher Khalibaf has dismissed some media reports as fake. This is Vinod Kumar for Akashwani News from Dubai.
0: While diplomacy advances, fighting across West Asia shows no sign of stopping. Israel bombed Beirut, southern suburbs on Wednesday in the first strike on the Lebanese capital since a U.S. brokered ceasefire nominally took effect on the 17th of April. The Israeli military says its operations target Hezbollah's infrastructure and fighters, and has reported more than 220 Hezbollah members killed since the ceasefire began. In Gaza, Israeli strikes have continued, with Hamas condemning the attacks as a continuation of what it calls Israel's war of extermination. Meanwhile, the U.S. military has carried out strikes on Iranian military facilities after responding to attacks on Navy ships. Washington said that it does not want the conflict to grow but is ready to defend its forces. Earlier, U.S. claimed that Iran attacked three U.S. Navy ships in the Strait of Hormuz, but American forces intercepted the attacks and no ships were damaged. In IPL cricket, Lucknow Super Giants defeated Royal Challengers Bengaluru by 9 runs using DLS method in a rain-hit match at the Ekana Stadium in Lucknow last night. Chasing 213 runs for victory, Royal Challengers Bengaluru made 203 for 6 in 19 overs. Earlier put into bat, Lucknow Super Giants scored 209 for 3 in 19 overs. Multiple rain interruptions reduced the match to a 19-over-a-side affair, setting Bengaluru a DLS target of 213. Mitchell Marsh scored a dazzling 111 off 56 for Lucknow, while Rajat Patidar contributed 61 off 31 for Bengaluru. Mitchell Marsh was adjudged player of the match. And now for a look at today's newspapers, it's over to Subhadra.
3: Thank you, Abhishek. BJP preparing to assume office in Kolkata after its stunning victory in West Bengal finds prominent mention in most of the dailies. Governor dissolves West Bengal Assembly, leads the pioneer. Amit Shah to meet Bengal MLAs today on choice of new chief minister, says the Asian Age. Bengal's re-industrialization roadmaps being chalked out, informs the statesman. India urges Bangladesh to speed up verification of illegal migrants, reports Hindustan Times. In another story, Hindustan Times headlines, Governor keeps Vijay waiting as Tamil Nadu deadlock deepens. The Tribune in its editorial piece says, Hung mandate led Tamil Nadu Assembly floor decide. The paper writes that Tamil Nadu's unfolding post-election uncertainty has once again brought the constitutional role of the governor under scrutiny. With Vijay's Tamaraga Vetri Karagam falling short of the halfway mark, the question before Raj Bhavan is politically explosive yet constitutionally settled. Who should be invited to form the government? The constitution does not automatically grant the single largest party the right to govern. The governor is expected to determine which formation is most likely to command the confidence of the assembly. And finally, Financial Express, citing Niti Aayog's National Education Report released yesterday, says that Indian school kids are weakest in mathematics, higher reasoning. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. BJP Central Observer for West Bengal Amit Shah to meet newly elected party MLAs in Kolkata to elect legislative leader today. Deadlock continues in Tamil Nadu over carbon formation as MLAs of VCK, CPI and CPIM to meet on lending support. President of Vietnam, Tho Lam, emphasizes India-Vietnam role in global supply chain and business forum in Mumbai. Commerce Minister Piyush Goyal reviews initiatives to strengthen India's position in global agriculture landscape. Saudi Arabia suspends US military access to its bases in airspace. And in IPL cricket, Lucknow Super Giants beat Royal Challengers Bengaluru by 9 runs using DLS method at the Ikana Stadium. And with that, we end the morning news. Have a nice day.
4: ఆకాశవాణి
5: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశాభివృద్ధిలో రైల్వేలు వెన్నెముక వంటివి. ఒక దేశ ఆర్థిక సామాజిక పురోగతిలో రైల్వేలు పోషించే పాత్ర అనన్యసామాన్యం. భారతదేశం వంటి సువిశాల దేశంలో వీటి ప్రాముఖ్యత మరింత ఎక్కువ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలకు ప్రపంచస్థాయి ప్రమాణాలను కల్పించడానికి గత దశాబ్దకాలంగా భారీ సంస్కరణలు, ప్రాజెక్టులను చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వేలను అభివృద్ది చెందిన దేశాల రైల్వే వ్యవస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. ఆంధ్రప్రదేశ్లో రైల్వేశాఖ పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనంగా ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఇటీవల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది 4 దశాబ్దాల కళ. రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్తో ఎట్టకేలకు అది సాకారమైంది. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలుపుతూ పరిపాలనా పరంగా స్వతంత్రంగా పనిచేస్తుందని గెజెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది భారతదేశపు 18వ రైల్వే జోన్గా అవతరించింది. దక్షిణ కోస్తా జోన్ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేశారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్రంలో రైల్వే పురోగతి, రైల్వే జోన్పై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం 2026-27 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిందని చెప్పారు. జూన్ 1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ జోన్ ఏర్పాటులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. ఈ 3 డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడిపోయి కొత్త జోన్లో చేరాయి. పాత వాల్తేరు డివిజన్ను రద్దు చేసి దానిని విభజించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న భాగాన్ని విశాఖపట్నం డివిజన్గా మార్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలిపారు. ఒడిశా పరిధిలోని భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్గా చేసి తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉంచారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విశాఖలోని VMRDA భవనంలో తాత్కాలికంగా జోనల్ కార్యాలయం పనిచేస్తోంది. సుమారు 700 మంది సిబ్బంది, 30 మందికి పైగా సీనియర్ అధికారులతో ఈ జోన్ కార్యకలాపాలు సాగనున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్త వలస, కిరిండూల్, కొరాపుట్, రాయగడ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్లో కొత్త వలస, కిరిండూల్ లైన్, కేకే లైన్ 442 కిలోమీటర్లు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కొత్త వలస, అరకు సెక్షన్ను విశాఖపట్నం డివిజన్లోకి తేవాలని రాష్ట ప్రభుత్వం కోరింది. రైల్వేశాఖ దీన్ని రాయగడ డివిజన్కు కేటాయించింది. కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న పలాస, ఇచ్చాపురం సెక్షన్ విశాఖపట్నం డివిజన్లోకి మార్చాలని రాష్ట ప్రభుత్వం కోరగా రైల్వేశాఖ సమ్మతించింది. గుంతకల్లు డివిజన్కు చెందిన రాయచూరు, వాడి, గుంటూరు డివిజన్లో కొనసాగిన విష్ణుపురం, పగిడిపల్లి లైన్లను సికింద్రాబాద్ డివిజన్లోకి మార్చారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఒక ఇంజిన్ వంటిది. దీని ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రైల్వే అనుసంధానం, ఆదాయం, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం ఎం శాంతి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కూడినటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం రాశారు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. వీరు కోరుతున్నారు ఊసరవెల్లి చిత్రం నుంచి ఈ పాట. పాడినవారు దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి.

మనోరంజని కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం పంపించారు తెలంగాణ రాష్ట్రం చారకుండ మండలం నుంచి ఎల్ లింగయ్య, భారతమ్మ, అనిత, సునీత, గణేష్. వీరు కోరుతున్నారు నువ్వు వస్తావని చిత్రం నుంచి పాట. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచనా చంద్రబోస్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం పంపించారు భువనగిరి విద్యానగర్ నుంచి ప్రీతి, సురేష్, ముత్యాలబాబు, మహ్మద్ అబ్దుల్ బాబా మరియు అంజనా. వీరు కోరుతున్నారు కుర్రాడు చిత్రం నుంచి ఈ పాట. పాడినవారు కార్తీక్, రచన అనంత శ్రీరామ్, సంగీతం ఆనందీ.

కార్యక్రమంలో తదుపరి ఉత్తరం పంపించారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి నాగేంద్ర, వసుధ, దేవి, శైలజ, అలాగే హేమలత. వీరు కోరుతున్నారు ఆరెంజ్ చిత్రం నుంచి ఈ పాట. పాడినవారు కార్తీక్, రచన వనమాలి, సంగీతం హారిస్ జయరాజ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఈ ఉత్తరం పంపించారు నెల్లూరు వేదేపాలెం నుంచి సరోజనమ్మ, వసంతి, రేవతి, మంజుల, అలాగే లక్ష్మి. వీరు కోరుతున్నారు నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుంచి.

0: మీరింతవరకు మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
2: మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల

0: డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య, కవి, విమర్శకుడు, కథకుడు, పరిశోధకుడు, నవలాకారుడు, ప్రవృత్తి మార్గంలో సాహిత్య పదగామి. ఈయన రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల. ఇది గోపన్న చరిత్ర. గోపన్న జననంతో మొదలై ఆయన లక్ష్యసిద్ధితో ముగుస్తుంది నవల. మహాసేనాని గోపన్న రచనా లక్ష్యం హరిహరరాయల అమాచ్యుడైన నరసింహమాచ్యుని కుమారుడిగా గోపన్న, బుక్కరాయల కుమారుడైన కంపన సైన్యాధిపతిగా శ్రీరంగం వృత్తాంతం విని సంవేదన పొంది మధుర సుల్తాన్ తల త్రుంచి శ్రీరంగనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించటం ఎలా జరిగింది అనేది ఈ నవలలో వివరించారు. డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు ఎంతో ఆరాధనా భావంతో రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల
1: 56వ భాగం
0: ఇప్పుడు విందాం.

మునుపటి భాగంలో జై కంపరాయ, జై గోపనార్య, జై జై విజయనగర సామ్రాజ్యం అంటూ కేకలు మిన్ను ముట్టుతుండగా రెండవ గ్రామంలో కొంతమంది మేం కూడా ఉన్నాం ప్రభు అంటూ ఆయుధాలు తీసుకొని వందల మంది ప్రజలు సైన్యంతో కలిసిపోయారు. శ్రీరంగనాథుని విగ్రహంతో ప్రవేశించాలన్న గోపన్న కోరిక మన్నించి కంపన వెంటనే పల్లకీని పంపి జంజి నుండి విగ్రహాన్ని తెప్పించి అలంకరింపజేశాడు. గోపన్న, మహారాజా, శత్రు ప్రాంతం నుండి కూడా మన వెంట వచ్చే సైన్య సమీకరణ నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నాడు. శ్రీరంగనాథుడే మనకు దారి చూపిస్తున్నాడు అన్నాడు కంపన ధైర్యంగా. మనం వెళ్లే దారిలో ఉన్నవారు మొత్తం సైన్యంలోకి వస్తామని ముందే నాకు వర్తమానం అందింది మహారాజా. అందుకే ఆనాడు 30,000తో 100,000 సైన్యాన్నైనా ఎదుర్కోగలమని సభలో అంత నమ్మకంగా చెప్పాను. కాని సోమప్పకే నా మాట మీద నమ్మకం కలగలేదు అన్నాడు. గోపన్న వల్లభ దత్తులను మారువేషాలలో తమకంటే ముందే కన్ననూరు కోటలో ప్రవేశించి పరిస్థితులను ఆకలింపు చేసుకుని అనుకూలంగా ఉంటే యుద్ధం ప్రారంభించాల్సిన సరైన సమయం తెలపాల్సిందిగా ఆదేశించి పంపాడు. వారు అడవుల గుండా కన్ననూరు పయనిస్తున్నారు. తరువాతి ఏం జరిగిందో ఇప్పుడు విందాం. తరువాతి గ్రామాల్లోకి ప్రవేశించే ముందు ఆటవికులు కొందరు వీరి ఆగమన వార్త ముందే చేరవేసి సుల్తానులతో జరపబోయే యుద్ధాన్ని గురించి వివరించడంతో ఉత్సాహం నిండిన అక్కడి ప్రజలు అప్రమత్తమై ఎవరెవరు సైన్యంతో తరలి ముందుకు వెళ్లాలో నిర్ణయించుకొని ఆయుధాలతో తయారుగా ఉండేవారు. జయజయ ధ్వానాలతో స్వాగతం పలికేవారు. శ్రీరంగనాథుని విగ్రహం కూడా వెంట నడిపించడం వల్ల ప్రజల్లో దైవభక్తి పెరిగిపోయి వయసుతో తారతమ్యం లేకుండా యుద్ధానికి తయారయ్యేవారు. ఇలా 4వ నాటికి సమయపురం చేరుకున్నారు, అంటే కన్ననూరు చేరుకున్నారు. అదే సమయానికి సోమప్ప ఆధ్వర్యంలో సత్యమంగళం నుండి బయలుదేరిన సాయుధ సైన్యం పశ్చిమ దిశకు చేరుకుంది. రెండు బృందాలు తమ తమ రాకలను వార్తాహరుల ద్వారా ఒకరికొకరు తెలుపుకున్నారు. వారు యుద్ధం చేయడానికి గోపన్న సర్వసన్నద్ధం చేశాడు. సుల్తాను సైన్యాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. కోట వెలుపల 50,000 మంది ఉండగా కోట లోపల 50,000 మంది ఉన్నట్టు తెలుసుకున్నారు. కోట బయట ఉన్న సైనికులు కోట లోపల ఉన్న సైనిక బృందాన్ని ఎట్టి పరిస్థితులలోనూ కలవకూడదని గోపన్న ఆలోచనకు వచ్చాడు. ఒకరోజు గడిచిపోయింది. వల్లభ దత్తులు ఇరువురు కోట లోపలికి వెళ్లినవారు తిరిగి రాలేదు. గోపన్న సైన్యాధ్యక్షతన సైన్యం యుద్ధానికి ఎప్పుడెప్పుడా అని ఉవ్విళ్ళూరుతున్నారు. గోపన్నకు ఎన్నో సందేహాలు. వల్లభ దత్తుల విషయం పసిగట్టి ముస్లిం సేనలు వారిని బంధించేశారా, తమ పథకం విఫలమయ్యిందా అని పరిపరి విధాలా యోచిస్తుండగా గమనించిన కంపన గోపన్నతో, యువకులు ఇద్దరు ధైర్యవంతులు, ప్రజ్ఞావంతులు. వారు తప్పకుండా ఎన్ని ఆటంకాలు పెట్టినా ఏదో మాయచేసి వచ్చి మనకు విషయం చెబుతారు. రాలేదు అంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. తొందరపడకు గోపన్న, వారు రాకపోయినా మనకు వారు వర్తమానం ఏదో విధంగానైనా అందజేయకుండా ఉండిపోరు. కొంచెం శాంతం వహించు అని ధైర్యం చెప్పినప్పటికీ గోపన్న మనసు వికలంగా ఉంది. ఏదో తెలియని ఆందోళన పడుతున్నాడు. దిక్కుతోచక క్షణక్షణం దేశికాచార్యుల వారు చెప్పిన మంత్రాలను పఠిస్తూ ఇటూ అటూ కాలినడకన తిరుగుతున్నాడు. ఒకవైపు వీరవనితల యుద్ధ బృందం కూడా తయారుగా నిలబడి ఉంది. గ్రామ గ్రామాల నుంచి వచ్చిన వనితలు కత్తులు బాణాలు పట్టుకొని వేల మంది ఎదురు చూస్తున్నారు. వీరి మధ్యలో గంగాదేవి గుర్రం ఎక్కి అందరికీ ఆజ్ఞలు జారీ చేస్తూ అప్రమత్తంగా ఉంది. వసతి సౌకర్యాలు లేని ప్రదేశాలైనా ఎంతో ఓపిగ్గా వీర వనితలు ఇంకా ప్రవాహంలో వచ్చి చేరుతున్నారు. గంగాదేవి గుర్రాన్ని మధ్యభాగం నుండి ముందుకు ఉరికించి కంపనను చేరి, స్వామి, నా ఎడమ కన్ను అదరడం ప్రారంభమైంది, అంటే ఇదే శుభగడియా అనిపిస్తున్నది. మీరంతా ఎందుకు ఇక్కడ ఆగారో నాకు అర్థం కావడం లేదు. వీర వనితలు సుల్తాను సైనికులను చీల్చి చెండాడడానికి వేచి ఉన్నారు, కదలండి అని అంది. వల్లభదత్తులు మారువేషాలతో కోటలోనికి వెళ్లి ఉన్నారు. వారికోసమే ఈ ఎదురుచూపులు. వారు అంతా సిద్ధం అనగానే
మనం బయలుదేరుదాం అని కంపన జవాబిచ్చాడు. దూరము నుండి శ్రీరంగనాథుని ఢంకార ధ్వనులు వినపడుతున్నాయి. రాణి, గోపన్నస్వామి, శ్రీరంగనాథుడు వెనుకటి గ్రామంలో ప్రజల పూజలు అందుకున్న అనంతరం ఇక్కడికి చేరుకున్నాడన్న సంకేతమే కదా. సైన్యం వెనుక భాగంలో, మన వెనుక సాక్షాత్ రంగనాథస్వామి అండగా ఉండగా భయం ఎందుకు? ఇంకా ఆలస్యం చెయ్యాలా అని అంది. గోపన్న గంగాదేవికి నమస్కరించి కొద్ది సమయం ఆగమన్నట్టు సైగ చేసి శ్రీరంగనాథుడు ఉన్న వెనుక భాగానికి చేరుకున్నాడు. కాళ్లకు చెప్పులు లేకుండా ముళ్లల్లో తుప్పల్లో నడుస్తూ విగ్రహం ఉన్న పల్లకీని చేరుకున్నాడు. నేలమీద ఉన్న ముళ్ళు, రాళ్ళు, రప్పలు ఏమీ లెక్క చేయకుండా భక్తితో సాష్టాంగ నమస్కారం గావించాడు. స్వామి, రంగా, నిన్ను మళ్లీ శ్రీరంగంలో ప్రతిష్ఠిస్తానని ప్రతిన పూనాను. కాని ఇక్కడ ఇలా చిక్కుకొని ఉన్నాను. నాకు తెలిసి నేను ఎలాంటి అపరాధాలు చేయలేదు. నీవే దారి చూపించు, అన్యథా శరణం నాస్తి అని ప్రార్థించి లేచిన తర్వాత స్వామి ముఖం ఎంతో ప్రసన్నంగా ఉన్నట్లు తోచింది. ఆ చిట్టడివిలో ఒంటరిగా నిలబడి ఆదిత్య హృదయంలోని ప్రధాన శ్లోకాలను పఠించాడు. విజయం ఇవ్వమని ప్రార్థించాడు. అంతవరకు యుద్ధం చేసినా రావణుని తాను వధించలేకపోయానని బాధపడుతూ ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్న శ్రీరామచంద్రుని కర్తవ్య పరాయణుని గావించి అగస్త్యుడు చెప్పిన ఆదిత్య హృదయం పఠనంతో శ్రీరాముడు తిరిగి సముజ్వల శక్తితో యుద్ధరంగానికి చేరి రావణుని వధించాడు. అలాగే ఈనాటి యుద్ధంలో కూడా విజయం కలగాలని ప్రార్థించి మానసికంగా యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. ఇంతలో ఆయనకు దక్షిణ దిశలో ఏదో కదలిక, అలికిడి వినిపించింది. తాను స్వామి పల్లకి ఉన్న ఎత్తైన ప్రదేశంలో ఉన్నాడు. వెనుక అంతా చెట్ల పుట్టలు పొదలమయంగా ఉంది. ఏదో ఒక ఆకారం తనవైపు కదులుతూ వస్తున్నది. మనిషా? కాదు కాదు, మరి జంతువా? అస్సలు కాదు కాదు, మరెవరు అంటూ అలాగై చూస్తూ ఉండిపోయాడు. ఆ ఆకారం చాలా నిదానంగా వస్తూ ఉండడం వల్ల కీడు తలచి కత్తి ఒరలో నుండి తీసి ఆ వైపుకు ఉరికాడు. 10 గజాల దూరంలో రెండు కాళ్లపై తీవ్రమైన కత్తిపోట్లతో డొంక యావత్తూ రక్తధారగా కారుతూ ఉన్నా లెక్క చేయకుండా ఓ శ్రీవైష్ణవుడు దోగాడుతూ రావడం కనిపించింది. ఆశ్చర్యపోయాడు. స్వామి, తమరెవరు? ఏమైంది అని ప్రశ్నించాడు కత్తి ఒరలో పెట్టుకుంటూ. నా పేరు కృష్ణరాజ ఉత్తమ నంబి. నేను వెంటనే గోపనార్యుణ్ణి కలవాలి. ఒక అత్యవసర సందేశం. నన్ను వారి వద్దకు తీసుకుని వెళ్ళండి అని ప్రార్థించాడు. మీరు కలవాలనుకుంటున్న గోపన్నను నేనే. ధైర్యంగా చెప్పండి, ఏం జరిగింది అని అంటూ, ఓం నమో నారాయణాయ, ఇది కూడా దైవలీలలో నాటకమేమో. నన్ను వల్లభుడు పంపించాడు మిమ్మల్ని తక్షణం కోటను ఆక్రమించుకోమని వారి సందేశం అని తల నేలకు వాలుస్తున్నాడు. కాళ్లంతా రక్తమోడుతూ కనిపించాడు. మేము ఈ సమాచారం కోసమే ఎదురు చూస్తున్నాం. మీకేమైంది? వాళ్ళెక్కడా అని ప్రశ్నించాడు గోపన్న. అవన్నీ చెప్పే ఓపిక నాకు లేదు గోపన్నగారు. నేను మాట్లాడలేకపోతున్నాను. తర్వాత అన్నీ చెబుతాను. సైన్యాన్ని తక్షణం యుద్ధానికి తరలి వెళ్లే ఏర్పాట్లు చెయ్యండి. యుద్ధం ప్రారంభించండి అని రెండు చేతులెత్తి నమస్కరిస్తూ నంబి స్పృహ కోల్పోయాడు. గోపన్న వెంటనే ఒక సైనికుణ్ణి పిలిచి నంబికి పల్లకి ఏర్పాటు, చికిత్స చేయించమని అనుజ్ఞలు జారీ చేసి గుర్రాన్ని సేనా సమూహం వైపు ఉరికించాడు. కొద్ది నిమిషాల అనంతరం భేరీనాదాలు మిన్నుముట్టాయి. డప్పు ఢంకార ధ్వనులు మిన్నుముట్టాయి. విజయనగర సైన్యం సముద్రంలా ముందుకు కదులుతోంది. అశ్వదళాలు, ఏనుగు బృందాలు, కాల్బలం, కత్తులు, కటార్లు ధరించినవారు, విల్లంబులు ధరించినవారు ఉత్సాహంగా ఒక పెద్ద వరదలా ముందుకు పరుగులు తీస్తున్నారు. సైన్యంలో యువతుల బృందానికి నాయకత్వం వహిస్తున్న గంగాదేవి వీర నారిల కత్తి ఝులిపిస్తూ సాగుతోంది. ఏనుగులు ఘీంకారాలు చేస్తున్నాయి. అశ్వాలు సకిలిస్తున్నాయి. సైన్యం రంగా రంగా అని అరుస్తున్నారు. వెనుక శ్రీరంగనాథుడు చిన్మయానందంగా యుద్ధాన్ని పల్లకీలో కూర్చొని పర్యవేక్షిస్తున్నాడు. కన్ననూరు కోట వెలుపల సుల్తాను సహాయార్థమై విదేశీ సైన్యం 50 మంది కాపలా కాస్తున్నారు. మొదట వాళ్ల తలలను నరికి
బంతుల్లా గాలిలో ఎగురవేయడంతో సమరం శుభారంభం జరిగింది. గోపన్న సైగతో యుద్ధం మొదలైందన్న గుర్తుగా సైన్యం ఆకాశంలో అందరూ ఒక్కసారి వేలాది బాణాలు వేశారు. ధర్మరక్షణ, స్వాతంత్ర కాంక్షల కారణంగా సైనికుల్లో ఎవ్వరినీ ఆపడానికి తరం కావడం లేదు. 10 మంది సుల్తాను సైనికులకు ఒక్కళ్ళం సమాధానం చెబుతాం అన్నట్టు ఉంది వారి ఆవేశం, మానసిక స్థితి. వెనుక శ్రీరంగనాథుడు ఉండడం కొండంత ధైర్యంగా ఉంది. సాల్వ మంగు, ఆనేగుండి విట్టప్పర్, మారయ్య నాయకులు అశ్వారూఢులై సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సుల్తాను సైన్యం బయటకు వచ్చి రావడంతో భీకర పోరు జరిగింది. విజయనగర వీరుల కరవాల విన్యాసాలకు ముస్లిం సేనలు కుప్పలు తెప్పలుగా నేలకూలుతున్నారు. 1-2 గంటల్లో కొన్ని వేల ముసల్మాన్ సైనికుల తలలు నేలమీద పడ్డాయి. గోపన్న సైన్యం కూడా కొంత నష్టపోయింది. వాళ్ల సైన్య సంపద అపారంగా ఉంది. గోపన్న కంపనతో ఇతర సైన్యాధికారులతో చర్చించిన మీదట పోరాటానికి తగ్గే ప్రసక్తే లేదని ముందడుగులు వేస్తున్నారు. కాని వారి అపార సైనిక సంపద ముందు గోపన్న సైన్యం తక్కువే. వ్యూహం ఏమి పన్నాలి, ఎలా పన్నాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఒక విషయం జరిగింది. తదుపరి ఏం జరిగిందో తరువాయి భాగంలో విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీకందిస్తుంది చిత్ర జగత్ కార్యక్రమం. కార్యక్రమంలో హిందీ చిత్రాల నుండి గీతాలు వింటారు. ప్రతి శుక్రవారం ఉదయం 9:30 మీ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో వినండి చిత్ర జగత్. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 9:15 దాటి 25 సెకండ్లు. స్వరలహరి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా మీరు వినబోయే పాట రఘువరన్ బీటెక్ చిత్రం నుంచి. పాడినవారు ధనుంజయ్, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం అనిరుద్ధ్.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం స్వరలహరి కార్యక్రమంలో తదుపరి పాట విక్రమార్కుడు చిత్రం నుంచి పాడినవారు చిత్ర, టిప్పు అండ్ విజయ్, రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీరు ఇంతవరకు స్వరలహరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ఆకాశవాణి సింగపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:30. చిత్ర జగత్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో హిందీ చిత్రాల నుంచి గీతాలు వింటారు. ముందుగా మీరు వినబోయే పాట జంజీర్ చిత్రం నుంచి.

0: ఓకే బాయ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు చిత్ర జగత్ కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి పాత యువ చిత్రం నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: తెలుగు రాష్ట్రాల నుండి
4: 300 మార్కులు సాధించిన
5: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
6: మన శ్రీ చైతన్య విద్యార్థి.
7: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
8: చిత్ర జగత్ కార్యక్రమంలో తదుపరి పాట MS ధోని చిత్రం నుంచి.

0: మీరింతవరకు చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ చిత్రాల నుంచి గీతాలు విన్నారు.
1: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.

డి మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

ఇది మీ హలో అభిరుచి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోన్ ఇన్, అలాగే వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన వారు 0861233310 లేదు అనుకుంటే 0861233312 అనే ఈ 2 నంబర్లో ఏదో ఒక నెంబర్కి డయల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యేటటువంటి హెలో అభిరుచి కార్యక్రమంలో వినవచ్చు. లేదు, లైన్ కలవట్లేదు, ఇతరత్ర కారణాల వల్ల కాల్ చేయలేకపోతే మరేం పర్వాలేదు, 10:30 నుంచి ప్రారంభమయ్యే హెలో అభిరుచి వాట్సాప్ మెసేజ్ల పాటల కార్యక్రమానికి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని వినవచ్చు. వాట్సాప్ పంపించే విధానం, మీ పేరు, వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటను అయితే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి 7901084415 7901084415 అనే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు ఇష్టమైన పాటని హలో అభిరుచి కార్యక్రమంలో వినండి. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు ఓకే బంగారం చిత్రం నుంచి ఈ పాట మనందరి కోసం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హెలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో హలో, వినిపిస్తుందా అండి? హలో, మరేం పర్వాలేదండి, ఎవరైతే కాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కాల్ చేయాల్సిన నెంబర్స్ మరొకసారి చెప్పేస్తున్నాను. 0861233301 0861233301 ఈ రెండు నెంబర్లో మీకు ఇష్టమైన నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇష్టమైన పాటని హలో బ్రిడ్జి కార్యక్రమంలో వినండి. ప్రస్తుతానికైతే యువసేన చిత్రం నుంచి ఈ పాట మనందరి కోసం.

0: హలో బ్రుచి, కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
0: నరేంద్ర రెడ్డి గారు, ఏ చిత్రం నుంచి ఏ పాటను అనుకుంటున్నారు ఈరోజు?
1: మేడం బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. నాకు లాయర్ విశ్వనాథ్ సినిమా నుంచి రాముడి ఇప్పుడు రాముడి అనే పాట.
0: తప్పకుండా అండి, లాయర్ విశ్వనాథ్ చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు ఫాదర్ భాష మేడం, బాలాజీ నగర్.
0: ఓకే భాష గారు, ఏ చిత్రం నుంచి ఏ పాటను అనుకుంటున్నారు?
1: మనసు మంగళ్యం నుంచి. ఏ శుభ సమయంలో.
0: తప్పకుండా అండి, మనసు మంగళ్యం చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో బ్రిజి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి?
1: ధనలక్ష్మిపురం సయ్యద్ జాకిర్ మేడం. ముందుగా తమలం నాగేశ్వరరావు గారికి, కావ్య శ్రీనివాస్ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు 6:20 ఖవాలీ పాటలు సూక్తి సుధలో మంచి ఇలువైన మాట వినిపించారు మేడం. ఈరోజు కార్యక్రమం చాలా బాగున్నాయి మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ చిత్రం చే పాట అనుకుంటున్నారు?
1: భాషా సినిమాలో నుంచి. అరే రారా రామయ్య పాట.
0: తప్పకుండా అండి, భాషా చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నిరుమల నుంచి, మొహమ్మద్ రఫీ అండి.
0: ఓకే రఫీ గారు, ఏ చిత్రం నుంచి ఏ పాటను అనుకుంటున్నారు ఈరోజు?
1: ఖైదీ రుద్రయ్య కృష్ణాది రాగురు.
0: తప్పకుండా అండి, ఖైదీ రుద్రయ్య చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఒకటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే, ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10:32 దాటి 10 సెకండ్లు కావస్తుంది. ఇప్పటి వరకు మీరు ఫోనిన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చాలామంది శ్రోతలు వాట్సాప్ మెసేజ్ల ద్వారా కూడా పాటలు వినిపించవలసిందిగా మెసేజ్ చేశారు. ఇప్పుడు ఎవరైతే వాట్సాప్ మెసేజ్ చేశారో అవి వినడం జరుగుతుంది. ముందుగా ఈ ఎస్ఎంఎస్, వాన చిత్రం నుంచి ఈ పాటని మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నవారు నెల్లూరు బీవీ నగర్ నుంచి రవి, మోహన్ ప్రియ, శాంతి స్వరూప్, హేమశ్రీ, అలాగే లావణ్య

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సకుబాయ్, యాదోజీ, సోనిక, లక్ష్మీ వర్మ మరియు లడ్డూబాబా. వీరు కోరుతున్నారు నాగార్జున నటించినటువంటి డాన్ చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు ముచ్చిరెడ్డిపాలెం నుంచి మోహన్ కృష్ణ, వంశీ, సునీత అలాగే సుప్రజ. వీరు కోరుతున్నారు యమదొంగ చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు చౌట్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్ అండ్ రుద్రగణేష్. వీరు కోరుతున్నారు దేవుళ్ళు చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నిజామాబాద్ జిల్లా నవనం నుంచి సిరి, రామ, హనుమాన్లు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం. వెంకి చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు వనస్థలిపురం నుంచి హరిత, హారిక, తేజశ్రీ అలాగే మనోజ్. వీరు కోరుతున్నారు వాసు చిత్రం నుంచి పాట.

మీరు ఇంతవరకు హలో బ్రిజి కార్యక్రమంలో ఫోన్ ఇన్, అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రముఖ సినీ గాయని పి సుశీల గారితో పరిచయం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: సుశీల్ గారు నమస్కారం.
2: నమస్కారం.
1: కొన్ని వేల పాటలు సినీ రంగంలో పాడి సినిమాకు నేపథ్యగానం అందించిన మీరు, గాయనిగా మీ చలనచిత్ర రంగ ప్రవేశం ఎలా జరిగింది, ఏ సంవత్సరం జరిగింది తెలియజేయండి.
2: గాయనిగా 1951 సంవత్సరంలో నేను మొట్టమొదటిసారిగా కన్నతల్లి చిత్రంలో పాడాను. ఏం రాజా గారితో ఎందుకు పిలిచావెందుకు అనే ఒక పాట పాడాను. దానికి ముందు బాలానందం ప్రోగ్రాంలో మద్రాసులో రేడియో అన్నయ్య, న్యాపతి రాఘవరావు గారు, అక్కయ్య అన్నయ్యారు, వారి దాంట్లో నేను వచ్చి పాడుతుండేదాన్ని. సినిమా పాటలు అంటే అంతకుముందు నాకు తెలుసు అనుకోండి, క్లాసికల్ అని నేర్చుకున్నాను, కానీ సినిమా పాటలు అంటే ఇష్టం కాబట్టి సినిమా పాటలు పాడుతుండేదాన్ని. అట్లాగా వారి దగ్గర పాడుతున్నప్పుడు వారికేమో ప్రకాష్ రావు గారు, ప్రకాష్ స్టూడియోస్ ఓనర్, ఆయనేమో కవర్ పెట్టించారు, ఎవరైనా కొత్త ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటే పంపించండి వాయిస్ టెస్టింగ్ని. అప్పుడు వచ్చి 4-5 పంపించారు, నన్ను ఇంకో ఎవరెవరో పేర్లు నాకు తెలియవంతగా వాళ్ళందరినీ పంపించారు పెండియాల నాగేశ్వరరావు గారి దగ్గర. ఎందుకంటే అప్పుడు పిల్లలు సబ్జెక్ట్ తీస్తున్నారు వాళ్ళు, అంచేత పిల్లలు కావాల్సి వచ్చింది. పిల్లలు పెడితే బాగుంటుంది, వాయిస్ కొంచెం చిన్న లేతగా ఉంటుంది, పిల్లలకి పాడచ్చు అంచేత పంపించమంటే న్యాపతి రాఘవరావు గారు ప్రకాష్ స్టూడియోకి మమ్మల్ని అందరిని పంపించారు. అప్పుడు పెండియాల నాగేశ్వరరావు గారు నా వాయిస్ విని వచ్చిన వాళ్ళందరిలో కంటే ఎంఐ వాయిస్ బాగుంది అని చెప్పి సెలెక్ట్ చేశారు. అట్లాగా నేను సినిమా రంగంలో మొట్టమొదట ప్రవేశించాను.
1: సినిమాల్లో ప్రవేశించక ముందు మీ సంగీతాభ్యాసం గురించి తెలియజేయండి.
2: అంటే మా ఫాదర్ బాగా వీణ వాయిస్తారు, పాడతారు, ఆయనే మొట్టమొదటి నుంచి నాకు సరిగమ పదని నేర్పింది ఆయనే. చిన్న వయసులో స్కూల్ డ్రామాలో 8వ సంవత్సరంలో నేను స్కూల్లో డ్రామాలు ఉండేవి, అప్పుడు నా చేత అన్ని ఈ పాడే రోల్స్ సక్కుబాయి కానీ ఇంకా చాలా మర్చిపోయిన చిన్న వయసు, అప్పుడు అందులో కూడా పాడే రోల్ నారదుడు అలాంటి రోల్స్ ఇచ్చేవారు నాకు. అట్లా ఎక్కువ లైట్ మ్యూజిక్కే చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు అయిపోయింది. తర్వాత క్లాసికల్ నేర్చుకోవాలి అని చెప్పి ఫాదర్, చాలామంది గురువులు ఉన్నారు చెప్పాలంటే పెద్ద లిస్ట్, అట చేరి క్లాసికల్ కచేరీలు చేస్తుండేదని. విజయవాడ రేడియో స్టేషన్లో కూడా క్లాసికల్ నేను కొన్ని రోజులు పాడాను, హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్. అట్లా పాడి మెడ్రాస్కి వెళ్ళిన తర్వాత మెడ్రాస్కేమో ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను, మెడ్రాస్లో పాడొచ్చు క్లాసికల్ అని. అక్కడ కూడా పాడాను 2-3 సార్లు, హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ పాడాను క్లాసికల్. తర్వాత ఈ సినిమాలో వచ్చిన తర్వాత క్లాసికల్కి కొంచెం తగ్గించాను.
1: ద్వారం వెంకటస్వామి నాయుడు గారితో మీ జ్ఞాపకాలు?
2: ఎందుకంటే ద్వారం వెంకటస్వామి నాయుడు గారి దగ్గర నేనేం నేర్చుకోలేదు, కానీ వయలిన్ కొన్ని రోజులు కాలేజీకి వెళ్ళి నేర్చుకున్నాను. వయలిన్ చాలా సౌండ్ వస్తుంది, అమ్మాయి చాలా బాగా వాయిస్తుంది. ఇందులోనే అన్నిట్లోనే సగం సగం, ఇందులోనే ఈ 46 ఏళ్ళగా ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనికోసం నన్ను పుట్టించాడు భగవంతుడు అని అనుకుంటున్నాను.
1: ఎవరైనా ఆర్టిస్టు ఆ రంగంలో గుర్తింపు పొందడానికి కొన్ని పరీక్షలకు నిలబడి నెగ్గాల్సి ఉంటుంది, అలా మీ ఫిలిం కెరీర్లో టర్నింగ్ పాయింట్ ఏదంటారు?
2: టర్నింగ్ పాయింట్ అంటే మీరు ఏ విధంగా అడుగుతున్నారో నాకు తెలియట్లేదు.
1: అంటే అంత ప్రాచుర్యంలోకి రాకముందర ఒక పాట బాగా హిట్ అవుతుంది కదా, అట్లా హిట్ అయిన తర్వాత బాగా ఎక్కడికి నుంచి సుశీల్ గారు కావాలి, సుశీల్ గారు కావాలంటుంటారు, అలా ఎప్పటి నుంచి మీరు బాగా ఫైల్?
2: తెలుగు వాళ్ళ యొక్క అసమర్థత అని చెప్తున్నాను. తమిళ్లో పాపులర్ అయిన తర్వాత తెలుగు వాళ్ళకి వెనకబడతారు, అదొక్కటే మనకి. నేను మొట్టమొదట నేను తమిళ్లోనే ఎక్కువ పాపులర్ అయ్యాను, తర్వాత ఓహో మన పిల్ల, మన ఆడపిల్ల, మన ఆడపడుచు ఇక్కడ తెలుగులో ఉంది చెప్పి తర్వాత నాకు చాలామంది తెలుగు పాటలు ఇచ్చారు. కానీ అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు మాత్రం మొదటి నుంచి నాకు దొంగరాముళ్ళంచి వాళ్ళు చాలా నాకు మంచి మంచి పాటలు ఇచ్చి నేను ఇంకా ఫేమస్ అవ్వకముందే చాలా పాటలు ఇచ్చారు. తర్వాత నేను బాగా తమిళ్లో బాగా ఫేమస్ అయ్యాను. అంతే, దాని తర్వాత మిగతా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా సరే తమిళ ప్రొడ్యూసర్ ముందు ఏవిఎం వాళ్ళే నాకు ముందు ఛాన్స్ ఇచ్చారు. ఏవిఎంలో నేను పర్మనెంట్గా 53 నుంచి 57 దాకా పర్మనెంట్ ఆర్టిస్ట్ కింద ఉన్నాను. పర్మనెంట్ ఆర్టిస్ట్ ఉన్న తర్వాత అక్కడ వాళ్ళు బాగా నేర్పించారు. తమిళ్ కూడా నేర్చుకోవడం అంత నేర్పించారు అక్కడ. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంత చెయ్యాలని నేను అప్పుడప్పుడు బాధపడుతుంటాను. తెలుగు వాళ్ళు అయి ఉండి కూడా, ఒక తెలుగు ఆడపడుచు అయి ఉండి కూడా ఇప్పుడు గుర్తిస్తున్నారు.
1: ఆకాశవాణితో మీ అనుబంధం ఎలాంటి?
2: ఇందాక చెప్పాను కదండి, ఆకాశవాణియే నాకు ఇంత అవకాశం కలిగించిందని. ఈ అవకాశం అంటే నేను వెళ్ళి అక్కడ పాడటం నుంచి నాకు ఆ న్యాపతి రాఘవరావు గారు, అన్నయ్య అక్కయ్య వాళ్ళిద్దరూ నన్ను పిక్చర్లో పాడితే బాగుంటుంది అని చెప్పి నన్ను తీసుకువెళ్ళి అక్కడ చేశారు. ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి ఎప్పుడు నేను నా కృతజ్ఞత తెలుపుకుంటాను.
1: అమర గాయకునిగా అపారమైన గౌరవంతో మనం అందరం గౌరవించే ఘంటసాల గారితో మీ జ్ఞాపకాలు ఏమిటి?
2: జ్ఞాపకాలంటే లవకుశ నా చేతి పాడించారు. ముఖ్యంగా చెప్పాలంటే పాటలు ఎన్నో పాడుతూ ఉంటాం, దానికి చెప్పుకోకర్లేదు. కానీ ఈ లవకుశ అన్నది నాకు కానీ లీల గారికి కానీ ఘంటసాల గారికి కానీ మంచి పేరు తెచ్చి ప్రఖ్యాతులు తెచ్చి ఇప్పటికి కూడా రామసుగుణధామ అంటే ఆ రాముడు ఆ సీతాదేవి అలా కనపడతారు, అలాంటి మ్యూజిక్ ఆయన దానికోసమే పుట్టారేమో ఘంటసాల గారు. ఆ దానికి ఆ ఎక్స్ప్రెషన్ ఇలా పాడాలమ్మా, ఇలా చెయ్యాలి, ఇంత మంచి బాగా పాడాలి అని చెప్పి ఆయన ఒక నాకు సినిమా లైన్లో మంచి ఆ ఉచ్చారణ అది ఘంటసాల గారు.

0: అవన్నీ ఘనశాల గారితో పాడడం అది ఒక చాలా గొప్ప అండి. ఎందుకంటే మిగతా ఆర్టిస్టులకు కూడా ఆయన చెప్పేవారు, ఇలా పాడమ్మా ఇలా పాడమ్మా, తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. అది చాలా నాకు తిరుమల మందిర సుందర, అది కూడా ముందు నేనే పాడాను, తర్వాత అంటే ఆయన ట్రాక్ పాడేశారు, నేను వెళ్ళే లోపల ఆయన పాడేశారు. ఆమె పాడేసిన తర్వాత అమ్మ నేను పాడేశాను నువ్వు పాడేసి అని చెప్పి అక్కడ కూర్చొని ఆయన పాడింది విని అట్లాగే పాడాను. తర్వాత పిక్చర్లో రెండు పెట్టుకున్నారు ఆయనకి. పాపం ఘనశాల గారు కూడా చాలా ఇష్టం ఆ పాట. అదే ఆర్టిస్ట్తో కలిసి పాడినప్పుడు వారే చెప్పేవారు, ఇలా పాడమ్మా ఇలా పాడమ్మా, ఊహల గుసగుసరే ఉందని. అది నేను మామూలుగా పాడతాను, ఆయన అలా కాదమ్మా ఇలా పాడాలి, ఊహలు గుసగుసలాడి అలా మామూలుగా పాడేదాన్ని ఆయన కొంచెం చెప్పి.
1: ఊహలు గుసగుసలాడి నా హృదయము ఊగిసలాడి ప్రియా.

0: ప్రముఖ హిందీ గాయని లతా మంగేష్కర్ గారు, మీరు మంచి మిత్రులని వింటుంటాం, మీ మైత్రి బంధం ఎలాంటిది?
1: మిత్రులంటే చిన్నప్పటి నుంచి నాకు అంటే చాలా వాట్ల మీరు చదివే ఉంటారు, మానసిక గురు ఆవిడ లతా మంగేష్కర్ అంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు విని విని విని విని ఆ స్టైల్లోనే నేను అలా పాడుతూ ఆ ఇంత బాగా పాడగలుస్తున్నానంటే ఆవిడ యొక్క రేసెస్ నా మీద పడ్డాయి అనుకుంటాను. లేకపోతే ఆవిడ నార్త్ ఇండియాలో పుడితే నేను సౌత్ ఇండియాలో పుట్టాను, అంతే డిఫరెన్స్. కానీ ఇంకో మరొకటి అనుకోను, తర్వాత ఆవిడ ఆవిడ మీద ఎప్పుడు నాకు ఒక గురుభావం ఉంటుంది.
0: తెలుగు, తమిళ, కన్నడ భాషలు కాకుండా ఇతరమైన భాషల్లో ఏ భాషల్లో పాడారమ్మా మీరు పాటలు?
1: అన్ని భాషలు చెప్పుకోవడానికి చెప్పచ్చండి పెద్ద లిస్ట్ది, కానీ ఎక్కువ నాలుగు భాషలే పాడాను. ఇలా అన్ని భాషల్లోనూ పాడాను, ఒకటో ఆరో ఆరో ఏదో చెప్పుకోవడానికి 12, 13, 14 లాంగ్వేజెస్ పాడచ్చు. కానీ కరెక్ట్గా పాడాలంటే కన్నడ, మలయాళం, తెలుగు, తమిళం, హిందీలో కూడా కొంచెం పాడాను. అందుకంటే చెప్పాలంటే ఇష్ట అన్ని పాటలు అంటే పాడేమే అని ఒక సంతోషం. బెంగాలీ కూడా పాడాను, కానీ ఆ బెంగాలీ ఎక్కడ పాడాను, ఆల్ ఇండియా రేడియో మెడ్రాస్లో పాడాను.
0: బెంగాలీ పాట మీరు పాడింది ఒక్క పాట గుర్తుంటే అనగలరా?
1: అంటే నేను చెప్పలేదు, అది మాత్రం మీరు అడగద్దు, నాకు గుర్తులేదు. నేను పీపీ శ్రీనివాస్ గారు పాడాం అనుకుంటాను, నాకు గుర్తులేదు, సారీ.
0: సినిమాల్లో చిన్నపిల్లల పాత్రలకి గాత్రధారణ చేస్తున్నారు, పెద్దల పాత్రకి గాత్రధారణ చేస్తున్నారు, ఈ వైవిధ్యాన్ని మీ గాత్రంలో మీరు ఎలా తీసుకురాగలుగుతున్నారు నేపథ్య గాయనిగా?
1: అది అందరూ అడిగిన ప్రశ్నేనండి, కానీ నాకేమి డిఫరెన్స్ చేయటం లేదండి. ఎందుకంటే మామూలుగా వాళ్ళు పాట చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళ వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు, లిరిక్ చూస్తారు, పిల్లకి ఎలా పాడాలో

0: వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఆ ట్యూన్కి తగినట్టుగా మనం పాడితే, ఆ పిక్చర్లో ఇప్పుడు ప్రహ్లాదుడికి పాడాను నేను, గొంతుకు మార్చలేదు, అప్పుడు నా వయసు కూడా చాలా చిన్న వయసు. ప్రహ్లాదుడికి పాడినప్పుడు మందార మకరంద, ఆ పిల్ల 6 ఏళ్ల పిల్ల, నేను చూస్తే 18-20 ఏళ్ల పిల్లది, ఎలా పా కుదిరింది అని చేత మనం ఆ మ్యూజిక్ డైరెక్టర్కే వదిలేయాలి. ఇప్పుడు లవకుశలో పాడాను, మీ ఇద్దరు వాయిస్లు మార్చలేదు లీలగారు, నేను వింటుంటే లీలగారి వాయిస్ మిస్సమ్మలో ఎలాగుందో లవకుశలో కూడా అట్లాగే ఉంటుంది లీలగారి వాయిస్. అంచేత దానికోసం మార్చి ప్రత్యేకంగా ఏమి పాడవలసింది నాకు తెలియలేదు.
1: యుగుల గీతం పాడేటప్పుడు వాయిస్ రేంజ్ బ్యాలెన్సింగ్ కానీ, అంటే పాట రేంజ్ని బట్టి వాయిస్ను మలుచుకోవటం కానీ, ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవటం కానీ అందులో
0: అది తప్పకుండా చేయాలండి. ఇద్దరు సింగర్స్ పాడినప్పుడు డామినేట్ చేయకూడదు, ఇంకో సింగర్ని ఈ సింగరు డామినేట్ చేయకూడదు. ఆయన ఎలా పాడతారో దానికి తగినట్టుగా మనం రిప్లైగా పాడితేనే, లేకపోతే అతను పాడుతున్నారు కదా చిచ్చిచ్చి అతని కంటే బాగా పాడదాం, ముందుకొచ్చి గట్టిగా మైకులో దూరి పాడి అతని కంటే చిచ్చిచ్చి అనిపించకుండా అతనితో కలిపి కరెక్ట్గా ఆయన ఎలా పాడుతున్నారో దాని సంగతులు ఒకటి రెండు వేస్తే మ్యూజిక్ డైరెక్టర్ సంతోషిస్తారు. అంతే తప్ప నేను పైన కరెక్ట్గా పాడాలి అని చెప్పి డామినేట్ చేయకూడదు. ఎప్పుడో ఒక ఇద్దరు సింగర్స్ ఉన్నారంటే ఇద్దరు సరిగ్గా పాడాలి.
1: మీరు విదేశీ పర్యటన చేసి అనేక కచేరీలు విదేశాల్లో కూడా ఇచ్చారు కదా, అక్కడ మీ అనుభూతి ఏమిటి?
0: అక్కడ కూడా ఇదే, మరి జనం చాలా సంతోషించి సుశీల్ గారు ఇన్నాళ్ళకి చూసాం, మిమ్మల్ని ఇన్నాళ్ళకి చూసామే, చూడం అనుకో, ఇన్నాళ్ళు మేము చూస్తాం అనుకోలేదు అని వాళ్ళు చాలా సంతోషించి చాలా బాగా.
1: లలిత సంగీతం కానీ సినిమా సంగీతం కానీ పాడటానికి శాస్త్రీయ సంగీత అధ్యయనం ఎంతవరకు దోహదం చేస్తుంటారు?
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉందండి. ఎందుకంటే కొంతమంది అంటారు క్లాసికల్ ఏం నేర్చుకోక్కర్లేదు పాడేయచ్చు అని. క్లాసికల్ నేర్చుకుంటే మంచిదని కొంతమంది అంటారు. ఎందుకంటే క్లాసికల్ కొంచెం బేసిక్గా తెలిస్తే ఏం పాడుతున్నామో అర్థమవుతుంది. మాకేం అక్కర్లేదు, మేము బాగానే పాడతాం, ఏది చెప్పినా పాడతాం అని సరిగమ పద సరిగా అని పాడేస్తారు. కానీ దాని యొక్క బేస్ ఇల్లు కడతాము, దానికి బేస్మెంట్ లేకపోతే ఇల్లు ఏం నడుస్తుంది, ఏం నిలబడుతుందండి? ఆ స్ట్రాంగ్ బేస్మెంట్ లేకపోతే ఏ విద్య కూడా రాణించదండి, అది నా ఉద్దేశం అండి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ మాటకి పాటకి పొందు లేదు. మాట చూడండి వేరేగా వస్తుంది, ఎవరు మాట్లాడుతున్నారో తెలీదు. పాడేటప్పుడు దానికి ఆ రేంజ్ ఆ శృతిని బట్టి మనం టోన్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి వేరే ఉంటుంది, ఈ మాటకి పాటకి డిఫరెన్స్ ఉంటుంది. నాకు మిగతా వాళ్ళకేమో నాకు తెలీదు, నాకు వరకు మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉంటుంది, పాడేటప్పుడు ఇంకొకలాగా ఉంటుంది.

0: ఇటీవలి సంగీత ధోరణులపై మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. ఫిలిం సంగీత పరిణామం కానీ
1: అభిప్రాయం ఏం లేదండి, ఇది ప్రవాహం అండి. అంటే మొదట క్లాసికల్, మా చిన్నప్పుడు పక్కా క్లాసికల్, క్లాసికలే హిందీ పాటలు, హిందీ పాటలు కానీ తెలుగు పాటలు కానీ హిందీ ట్యూన్స్ లో కట్టేవారు. తర్వాత క్లాసికల్ లోనే పాటలు వచ్చేవి, రాజ్ కుమారి వీళ్ళంత పాత, ఎంకే చారబుతారు వాళ్ళందరూ సినిమా పాటలు పాడారు కదండి, అంత క్లాసికలే, క్లాసికలే సినిమా పాటలు. అట్లా రాను రాను రాను రాను అలా తగ్గిపోయింది కదా, ఇప్పుడు లైట్ అయిపోయింది కదా, ఇంకా లైట్ అయిపోయి ఇంకా లైట్ అయిపోయి గాల్లో తేలుతుంది.
0: మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్నో భక్తి గీతాల క్యాసెట్లు ఇవ్వటం జరిగింది, మీ యొక్క ఆధ్యాత్మిక చింతన గురించి తెలియజేస్తారా?
1: చెప్పట్లేదు, ఏదో డివోషనల్ ఇవాళ ఏదో ఒకటి పని జరుగుతుండాలి కదండి. సినిమా పాటలైనా పాడాలి, ఇటు డివోషనల్ అయినా పాడాలి, ఇటు కచేరీలైనా చేయాలి. ఎందుకంటే ఈ గాత్రం

0: నే ఉండదు కదా, ఏదో ఒకటి వాగుతూ ఉండాలి. అంచేత భక్తి డివోషనల్ సాంగ్స్ అన్నా డివోషనల్ గానే పాడాలి, ఎందుకంటే ఆ గాత్రానికి అలా మ్యాచ్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎంతో మంది భక్తి గీతాలు పాడతారు, భక్తి ఏంది ఎందుకు రాదు అందులో?
1: ప్రతి వ్యక్తి వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటూ ఉంటారు, అలాగే మీ వెనక మీ వారు కూడా ప్రోత్సహించి డెఫినెట్ గా ఉండి ఉంటారు.
0: ఆయన నుంచేనండి ఇప్పుడు ఇలా నిలబడ్డాను, లేకపోతే నేను లేనండి. మాకు ఆయన అంతలా గాజు బీరువాలో పెట్టినట్టు పెట్టి ఎలాగ కాపాడారు నా వాయిస్ని, అందుకే నేను ఇప్పుడు ఇంకా ఇలా నిలబడ్డానంటే ఆయన చేసిన కృషి. ఎంతో సాక్రిఫైస్ చేయాలి జీవితంలో పైకి రావాలంటే, జీవితం అంతా సాక్రిఫైస్ చేయాలి. అలాంటిదే మా నా హస్బెండ్ సాక్రిఫైస్ చేసి నన్ను దేశానికి ఒక పెద్ద గాయనిగా అందించారు. మా ఫాదర్ అందించడం కాదు, ముఖ్యంగా నా హస్బెండ్ ఇదంతా అందించారు, అది నేను చాలా గర్విస్తున్నాను.
1: గాత్ర సౌలభ్యం కోసం, గాత్ర రక్షణ కోసం మీరు ఏమన్నా ప్రత్యేకమైన జాగ్రత్తలు
0: తీసుకుంటారా? అంతా డాక్టర్ గారే, నా హస్బెండ్ డాక్టర్ కాబట్టి ఆయన ఏది ఎప్పుడు గొంతుకి ఏది వచ్చినా కూడా వెంటనే మందులు అవి ఇచ్చి అలా జాగ్రత్తగా చాలా కాపాడేవారు.
1: ఇన్ని వేళ్ల పాటలు పాడి అపారమైన ఖ్యాతిని సంపాదించుకుని మీరు సంగీత దర్శకత్వం వైపు దృష్టిని సారించలేదా మీరు ఇంతవరకు?
0: సంగీత దర్శకత్వం ఇంతవరకు చేయలేదండి, అలాంటి ఉద్దేశం లేదు. ఇచ్చిన పాటలన్నీ హాయిగా పాడుకొని అంటే ప్రొడ్యూసర్కి ఎన్ని 100 ట్యూన్స్ ఇచ్చినా ఆయనకి నచ్చవు, ఎందుకంటే మన ఇచ్చిన ట్యూన్ ఆయన నచ్చితే మ్యూజిక్ డైరెక్షన్ చేయొచ్చు, మేము ఇదే ఇస్తున్నాం మీరు పెట్టుకోండి మీ ఇష్టం అని చెప్తే ఆయన ఓకే అంటే నేను సంగీతం దర్శకత్వం చేయడానికి రెడీ. ఆయనకి 50 ట్యూన్లు 60 ట్యూన్లు పాడేటప్పటికి మాకు శక్తి అయిపోతుంది. అంచేత ఇప్పటికే 46 ఏళ్ళుగా నేను ఫీల్డ్లో ఉన్నాను. అంచేత ఇంకా మీదట మనకి దర్శకత్వం అది కాకుండా హాయిగా భక్తి రసంగా డివోషనల్ అన్ని పాడుకొని
1: రోజుకి 5 నుంచి 15 వరకు పాటలు పాడుతూ ఉంటారు అనుకోండి, పాడుతున్నారు మరి ఈ పాటలే కాకుండా ప్రత్యేకంగా
0: 5 నుంచి 15 దాకా నేను ఎప్పుడు పాడలేదండి, ఎందుకంటే ముందు రికార్డింగ్స్ ఫుల్ డే ఉంటు 9 to 1, 2 to 9 అని కాల్ షీట్ వేసేవారు ఊరికే పేరుకి. అదో అయ్యేటప్పుడు ఫస్ట్ కాల్ షీట్ అయ్యేటప్పటికే 4 o'clock అయ్యేది. ఇదివరకు అంతకుముందు ఎన్నో ఎన్నో రిహార్సల్స్ ఆఫీసులో 10 rehearsals ఉంటుంది, 10 రోజులు రిహార్సల్స్ ఉంటుంది, తర్వాత రికార్డింగ్కి వెళ్తాం. ఆ రికార్డింగ్ ఎన్నో టేకులు పాడి పాడి ఒకళ్ళు మిస్టేక్ చేసినా మళ్ళీ పాడుతూనే ఉండాలి, అట్లా పాడి తర్వాత ఒక సాంగ్ అయ్యేటప్పటికే 4 అవుతుంది. 4 గంటలకి మళ్ళీ ఇంటికి వచ్చి ఫోన్ చేసి మళ్ళీ 5-6 గంటలకు వెళ్తే రాత్రి 12 or 1 o'clock వాళ్ళ ఇష్టం అలాగా. అంచేది ఇప్పుడు ట్రాక్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఒక 8 songs ఒకసారి పాడాను, 10 songs పాడాను, అట్లా పాడాను. అంటే అప్పుడు కూడా బిజీగా ఉన్నప్పుడు రోజుకి 4 పాటలు పాడేదాన్ని.
1: రోజు స్టూడియోలో పాడుతున్నప్పుడు
0: 7 to 9 ఒక కాల్ షీట్ పాడేదాన్ని, 9 to 2 పాడేదాన్ని, మళ్ళీ 4 to 7 పాడేదాన్ని, 7 to 11 అలా పాడేదాన్ని, 4 కాల్ షీట్లు పాడేదాన్ని.
1: గాత్రానికి ఈ సాధనే సరిపోతుందమ్మా లేకపోతే ప్రత్యేకంగా తంబురా తీసుకుని?
0: ఎలా పాడుతూ ఉంటే ఇంకా 24 గంటలు పాటే, అంచేత ఒక సెటప్ అయిపోయింది వాయిస్ నాకు.
1: మీ కమనీయమైన గాత్రంతో ఒక పాట చెప్పండి.
0: మదిలో వీణలు మృగి నాలెలారే తరే రారే, అంటే స్క్రిప్ట్ ఉంటాయి కానీ ట్యూన్ వస్తుంది కానీ స్క్రిప్ట్ ఎదురుకుండా కనబడుతుండాలి.
1: తెనాలి రామకృష్ణ,
0: ఇది తెనాలి రామకృష్ణలో హరి రిహార్సల్.

0: గుర్తులేదు, సారీ. ఏ ప్రపంచంలో ఏ మూలక వెళ్ళినా అక్కడ అందరూ చాలా మంది శ్రోతలు ఉన్నారు, చేత ఇంత బాగా ఆదరిస్తున్నారు. ఇంకా పాడండి సినిమాల్లో ఎందుకు మానేస్తారు అంటారు. వాళ్ళు ఇస్తే పాడతానండి అన్నాను. శ్రోతలు ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట, ఏమండి మీరు మానేశారా, మీరుగా మానేశారా, వాళ్ళుగా ఇవ్వలేదా. ఏ కొత్త కొత్త సింగర్స్ వస్తున్నారు, మరి మేము ఇన్నాళ్ళు పాడాం కదా, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వనండి, వస్తే ఇస్తే పాడతాను, వాళ్ళు వచ్చి ఇస్తే పాడతానని చెప్పాను. కానీ నేను పాడను, నేను మానేయదలుచుకున్నా. పోనేయండి మొత్తం ఆల్ ఇండియా రేడియో ద్వారాగా, ఆల్ ఇండియా రేడియో ద్వారాగా నేను వెళ్ళాను సినిమా లైన్లోకి, ఆల్ ఇండియా రేడియో ద్వారాగా నేను మళ్ళీ చెప్తున్నాను, డివోషనల్ అండ్ కచేరీస్ చేస్తాను, పిక్చర్ సాంగ్స్ మంచివి వాళ్ళు ఇస్తే పాడతాను, లేకపోతే పాడ.
1: సంగీత లలిత సంగీత శిక్షణ కోసం మీ యొక్క అపారమైన అనుభవాన్ని అందజేయడం, తర్వాత తరాలకు అందజేయడం కోసం మీరు ఏమైనా ఒక సంగీత శిక్షణ ఆలయాన్ని ఏమైనా ఏర్పాటు చేయడానికి ఏమైనా?
0: ఇది శిక్షణ కాదండి, లలిత సంగీతం. ఇప్పుడు భరతనాట్యం ఉందంటే గురువు గారు చెప్పినట్టు మర్చిపోయి క్లాసికల్ అంటే చెప్పినట్టు నేర్చుకుంటారు. ఈ లలిత సంగీతం, లలిత సంగీతం పాడిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలంటే అది ఆ రికార్డ్ వేసుకుని నేర్చుకుంటే చాలండి. శ్రోతలకి నేను విన్నవించుకుంటున్నాను. నమస్కారం.

మీరింతవరకు ప్రముఖ సినీ గాయని పి సుశీల గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సుశీల గారు పాడిన సినీ గీతాలు విందాం. ఆత్మీయులు చిత్రం నుంచి డాక్టర్ సి నారాయణరెడ్డి రచన ఈ పాట.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ సినీ గాయని పి సుశీల గారితో పరిచయం విన్నారు. ఇంకా సుశీల గారు పాడిన సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు వింటారు.

0: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్లాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట నూతన మోహన్ పాడిన ఓ బేబీ చిత్రం నుంచి.

0: మీరు ఇంతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: సమయం 12:30 దాటి 6 సెకండ్లు అయింది. ఇక తెలుగులో జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభ పక్ష నేతలు ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చంద్రన్ మాఝీ సహ పరిశీలకులుగా ఉంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి నిన్న శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అయిన రేపు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నిక కోసం జరిగే సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి అవసరమైన 118 చేరుకోవడానికి ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో డిఎంకే, అన్నాడీఎంకే నిన్న శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించాయి. పుదుచ్చేరిలో జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇడప్పడి పళనిస్వామిని నేతగా ఎన్నుకున్నారు. ఇక అత్యంత భారీ మెజారిటీ కలిగిన ఏకైక పెద్ద పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో విసికే, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నూతన ఎమ్మెల్యేల కీలక సమావేశం ఈరోజు జరిగింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్తో సమావేశం జరిపారు. సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ పీయూష్ గోయల్ మన రైతుల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తాము చర్చించినట్లు చెప్పారు. ప్రపంచ వ్యవసాయ రంగంలో భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడం, ఆఫ్రికా ప్రాంతంతో సహకారాన్ని మరింత విస్తృతం చేయడం, వ్యవసాయ రంగంలో భారతదేశానికి ఉన్న నైపుణ్యాన్ని పంచుకోవడం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. అంతర్జాతీయ శ్రేయస్సులో దేశం పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు. సురీనామ్ పర్యటనలో ఉన్న డాక్టర్ జయశంకర్ అక్కడ వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభావం ఎంతలా ఉందో వివరిస్తూ ఈ ఏడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారతదేశం వాట 17% ఉందని జయశంకర్ గణాంకాలతో సహా పేర్కొన్నారు.
3: India contributes to the 17% of the total global growth. We help to de-risk the international economy. We help to give more possibilities. We are creating more options. We are today negotiating and concluding more free trade agreements for countries to avail of it. And along with that, we are trying to create a global footprint so that our impact on the international economy and the de-risking of the world is as impactful, as far-reaching as possible.
2: వలసల విషయంలో భారతదేశం విధానం ప్రధానంగా వలస వచ్చిన వారి రక్షణ, వలస జీవన చక్రం అంతటా సమగ్రమైన పాలన అందించడం, బలమైన అంతర్జాతీయ సహకారం అనే ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ భారత శాశ్వత మిషన్లో జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్ష వేదిక ప్రతినిధి బృందాల అధిపతులను ఉద్దేశించి ఆయన ఈ రోజు ప్రసంగించారు. భారతదేశం వలసలకు సంబంధించి ఇప్పటికే 23 దేశాలతో సమగ్ర ద్వైపాక్షిక మొబిలిటీ ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, మరిన్ని దేశాలతో ఈ ప్రక్రియ కొనసాగుతుందని కీర్తివర్ధన్ సింగ్ వివరించారు.
4: Our approach to migration governance is anchored in a holistic and pragmatic framework guided by the core operational principles of protection of migrants, comprehensive governance across the migration life cycle, and strong international cooperation. India has concluded comprehensive bilateral mobility agreements and MOUs with 23 countries and is pursuing several more to create sustainable pathways for fair and ethical mobility. This is the key to ensure migrant welfare through safe and regular migration pathway.
2: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడి ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి గోధుమలు, బియ్యం పటిష్టమైన స్థాయిలో నిల్వ ఉన్నాయని సోషల్ మీడియాలో ఆయన తెలియజేశారు. పంట దిగుబడులు పెరగడం, రైతులకు నిరంతర మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం మొదలైన వాటి పట్ల భారత నిబద్ధతను బలోపేతం చేస్తున్నాయని జోషి చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహించారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైన సంస్థకి గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్రం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ స్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా 520 స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్ వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 47కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ, భారత వైమానిక దళం కలిసి నిన్న ఒడిశా తీరంలో టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ తార ఆయుధ వ్యవస్థ తొలి వైమానిక పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. తార అనేది ఒక మాడ్యులర్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్ అని, ఇది నిర్దేశిత లక్ష్యాలపై ప్రయోగించని ఆయుధాలను ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రిసెషన్ గైడెడ్ ఆయుధాలుగా మార్చే మొట్టమొదటి స్వదేశీ గైడెడ్ వెపన్ సిస్టమ్ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇతర డిఆర్డీఓ ప్రయోగశాలలతో కలిసి తారాను రూపకల్పన చేసి అభివృద్ధి చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఒక బాణసంచ కర్మాగారంలో జరిగిన పేలుల్లో మరణించిన వారి సంఖ్య 37కి చేరుకుంది. ఒక వ్యక్తి ఆచూకీ తెలియరలేదు. రాష్ట్ర రాజధాని చాంగ్షక్ సమీపంలోని లియూయాంగ్ నగరంలో ఒక బాణసంచ కర్మాగారంలో సోమవారం నాడు ఈ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 51 మంది గాయపడ్డారు. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జైంట్స్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలో నరుణ్ జెండీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా శ్రీమతి అరుంధతి సర్కార్, కుమారి మండపాక శారద, శ్రీ ఎంఎల్ నరసింహం గారు గానం చేసిన జయదేవ అష్టపదులు వింటారు.

మీరింతవరకు శ్రీమతి అరుంధతి సర్కార్, కుమారి మండపాక శారద, శ్రీ ఎంఎల్ నరసింహం గారు గానం చేసిన జయదేవ అష్టపదులు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మల్లిక్ గారు గానం చేసిన అన్నమయ్య కీర్తనలు వింటారు.

మీరింతవరకు మల్లిక్ గారు గానం చేసిన అన్నమయ్య కీర్తనలు విన్నారు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా ఎంఎం కీరవాణి బృందం పాడిన అల్లుడు గారు వచ్చారు చిత్రం నుంచి. ఈ పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సేవలను అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ప్రపంచ తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. వార్తల వివరాలు. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్, డేటా లేక్ అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి వరకు ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలని, ఈ ఫైలింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలెక్టర్లు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: we are monitoring, everybody should have a clarity. ee clarity lo files disposal is one, their government decision making delay kaakunda undadaniki adi enta faster ga manam cheyagaligithe anta faster meer ede speed of governance antunnamo or speed of doing business ki add chestundi. ఆల్ కలెక్టర్స్ మేము ఈ జిల్లాలో ఉండే అడ్మినిస్ట్రేషన్ మీరు గ్యారప్ చేయడం, మీకు యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరైతే ఇది ఉన్నారో ఒకసారి యూ కెన్ కాల్ దెమ్, హ్యావ్ ఎ డిస్కషన్ అండ్ స్ట్రీమ్ లైన్.
0: తిరుపతిలో జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు పాల్గొన్నారు. గంగమ్మ ఆలయంకు చేరుకున్న మంత్రి జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తోందని తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా తిరుపతి గంగమ్మ జాతర నిలుస్తోందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదయ శాఖ అన్ని సౌకర్యాలు కల్పించిందని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమం హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం శివనాథ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ నగరంలో డ్రైనేజీ ఇబ్బందులు, కొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వాటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని శివనాథ్ తెలిపారు. రాష్ట రవాణా రంగానికి కీలకమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, రైల్వే జోన్కు గెజిట్ నోటిఫికేషన్ రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. రైల్వే జోన్తో పాటు విశాఖ డివిజన్ ఏర్పాటు కూడా రాష్ట్ర అభివృద్దికి మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో మౌలిక వస్తువుల అభివృద్ది కొనసాగుతోందని శ్రీభరత్ తెలియజేస్తూ,
2: జోన్ విభజన అనేది చాలా టెక్నికల్ మ్యాటరు. ఒక జోన్ ఎండ్ అయి ఇంకో జోన్ స్టార్ట్ అయినప్పుడు రైల్వే కంట్రోల్స్, సేఫ్టీ ఫీచర్స్, కమ్యూనికేషన్, హ్యాండ్ ఓవర్ ప్రాసెస్, ఇదంతా చాలా జాగ్రత్తగా జరగకపోతే రేపు ఏ రైలు ప్రమాదం జరిగినా మళ్ళీ ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ జిఎం ని అపాయింట్ చేశారు, దాని తర్వాత పిహెచ్ఓడిస్ ని అపాయింట్ చేశారు, దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అవడానికి అపాయింట్ అవడానికి అప్లికేషన్స్ కోసం పిలిచారు. ఎంత ఎస్టాబ్లిష్మెంట్, ఇది ఒక ప్రాసెస్.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం నిర్వహించిన అభిషేక సేవలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ, రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వేర్వేరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్ని ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రమౌళి సూచించారు. ప్రకాశం జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం చంద్రమౌళి మాట్లాడుతూ, వేసవికాలంలో జనసమ్మర్ద ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. తల్లిదండ్రుల్లోని జన్యుపరమైన లోపాల వల్ల పిల్లల్లో కలిగే రక్తహీనత వ్యాధిని తలసేమియా అంటారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల్లో రక్తహీనతను ఎదుర్కోవడం ప్రధాన సమస్య. తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, బాధితులకు మద్దతు ఇవ్వడం, ఈ జన్యుపరమైన రుగ్మతకు నివారణ చర్యలను ప్రోత్సహించడం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈరోజు తలసేమియా నివారణ దినంగా పాటిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రెడ్ క్రాస్ సంస్థ వైద్య సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తోందని అల్లూరు సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం జి ముంచింగిపుట్టు గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యునాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు మీ ఇంటికి మీ డాక్టర్ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: రెడ్ క్రాస్ డేని పురస్కరించుకుని హెన్రీ డ్యునాంట్ గారి జన్మదినం రోజు మనం చేసుకుంటున్నాము. దానిలో భాగంగా మనం ఇక్కడ ముంచింపుట్టు గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీ ఇంటికి మీ డాక్టర్ ప్రోగ్రామ్ గురించి అవగాహన కల్పించి ఇక్కడ టీమ్ తో సహా ఇక్కడ అటెండ్ అయ్యారు. అనీమియా మనకి ఏజెన్సీలో క్రానిక్ కాబట్టి, అలానే అది మెటర్నల్ మార్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ కాబట్టి దానికోసం కూడా అవగాహన కల్పించాము. అలానే రెడ్ క్రాస్ చేస్తున్న గుడ్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పి బ్లడ్ డొనేషన్ కోసం కూడా అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది.
0: ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వైవి మురళీకృష్ణ తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 176,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వరితో పాటు ఇతర పంటలను మరో 25,000 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కొనుగోలుకు 4,84,00,000 మంజూరైనట్లు వెల్లడించారు. అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలోని గ్రామాల్లో రైతులకు యూరియా వినియోగం, ఆధునిక సాగు పద్ధతులు, అధిక దిగుబడులు ఇచ్చే పంటలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నిన్న ప్రారంభించారు. పెదకళ్లేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 3 CC రోడ్లను ప్రారంభించారు. అలాగే 91,00,000 రూపాయల వ్యయంతో మోపిదేవి నుంచి వెంకటాపురం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 1,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభించారు. అనంతరం బాలశౌరి మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కోల్కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ವನಿತಾ ವಾಣಿ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమాల్లో పిల్లల్లో నైతిక విలువలు విశ్లేషణ శ్రీమతి గంటి రాజశ్రీ గారి నుంచి వివరాలు వినండి.
5: పిల్లల్లో నైతిక విలువలు విశ్లేషణ. నిరంతరం ప్రవహించే నదిలాంటి కాల ప్రయాణంలో మనుషుల ప్రవర్తన, బాధ్యతలు, నైతికత కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఒకప్పటి విలువలు ఇప్పుడు పనికిరానివిగా, విలువలు లేనివిగా మారిపోవచ్చు. అయితే మానవత్వాన్ని నిలబెట్టే మూలస్తంభాలైన నైతిక విలువలు మాత్రం ఎప్పటికీ అజరామరమైనవి. మానవ జీవితానికి పునాది బాల్యమైతే ఆ బాల్యానికి వెన్నెముక లాంటివి నైతిక విలువలు. ముఖ్యంగా ఈ మాట నేటి బాలలకు అక్షర సత్యం. నైతికత అంటే కేవలం తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, సమాజంలో ఒక బాధ్యతాయుతమైన ఉత్తమ పౌరుడిగా ఎలా మెలగాలో తెలిపే ఒక ఉన్నత జీవన విధానం. మారుతున్న కాలంతో పాటు మనిషి యొక్క అలవాట్లు, వాటితో పాటు నైతిక విలువల యొక్క ప్రమాణాలు లేదా కొలతలు కూడా మారుతున్నాయి.

0: నిజాయితీ, క్షమాగుణం, పెద్దల పట్ల గౌరవం, తోటివారితో స్నేహంగా మెలగడం, అసూయాద్వేషాలు లేకుండా ఉండడం, అవసరమైన వారికి సాయం అందించడం, కలిగిన దాన్ని నలుగురితో పంచుకోవడం, మృదు మధురంగా మాట్లాడడం, జాలి, దయా, కరుణ వంటి లక్షణాలు పెంపొందించుకోవడం, ఇవన్నీ ఉన్నతమైన విలువలే. ఇలాంటి విలువలతో పెరిగిన పిల్లలు ఎదిగిన తర్వాత మంచి సమాజానికి వెన్నెముకలవుతారు. ఇటువంటి సుగుణాలన్నీ నైతిక విలువల కిందకే వస్తాయి. ఏ మనిషి అయినా కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తనతో మెలిగినట్టయితే అటువంటి కుటుంబము, అలాంటి మనుషులు ఉన్న సమాజము ఉన్నతమైన విలువలతో అలరారుతాయి. అలాంటి నైతిక విలువలు బాల్యం నుండే అలవాటు కావాలి. పిల్లలలో చిన్నతనం నుంచే నైతిక విలువలను పెంచడము వారి సంపూర్ణ వికాసానికి, మంచి వ్యక్తిత్వ రూపకల్పనకు ఎంతో ముఖ్యం. ఈ విలువలు పిల్లలకు తప్పు ఒప్పుల మధ్య తేడాను అర్థం చేసుకోవడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మరియు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి సహాయపడతాయి. మనస్తత్వ నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లల వ్యక్తిత్వం రూపొందడంలో కొంత పాత్ర జన్యువులది కాగా, మిగిలినది తల్లిదండ్రుల పెంపకము, సమాజాన్ని వారు చూస్తున్న తీరుపై ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు పిల్లల పెంపకం ఒక కుటుంబానికో తల్లిదండ్రులకో మాత్రమే పరిమితం కాలేదు. అదొక సామాజిక బాధ్యతగా ఉండేది. కుటుంబంలోని పెద్దవారిని అనుసరిస్తూ కొంత, పాఠశాలలో ఉపాధ్యాయుల నుండి, పాఠ్యపుస్తకాల నుండి కొంత, చుట్టూ ఉండే సమాజం నుండి మరికొంత నేర్చుకోవడం ద్వారా వారికంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడేది. కాలక్రమంలో ఈ వాతావరణం పూర్తిగా మారిపోయింది. పిల్లలకు తొలిబడి వారి ఇల్లే. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో తాతయ్యలు, నానమ్మలు పిల్లలకు రామాయణ, మహాభారతం, పంచతంత్ర కథలు ద్వారా పరోక్షంగా నైతికతను నూరిపోసేవారు. అలాంటి కథలు చెప్పడం రాని పెద్దవారు తన అనుభవసారాన్ని సందర్భానుసారంగా సామెతలుగానో, జాతీయాలుగానో, సూక్తులుగానో చెబుతూ ఉండేవారు. ఉదాహరణకు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది, కష్టే ఫలి, పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు, కలిమిలేములు కావడి కుండలు, రెక్కాడితే కాని డొక్కాడదు, అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, ఇలాంటి మాటలు పెద్దల ద్వారా వింటూ వారు పెద్దవారుగా మారే క్రమంలో వాటి అర్థాలను గ్రహించి మంచి చెడులను వేరుజు వేసుకోగలిగేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాలు కారణంగా ఆ అవకాశం సన్నగిల్లింది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లడం ఉరుకుల పరుగుల జీవితం. దీనితో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోయింది. వారికి ఇవ్వలేకపోతున్న సమయాన్ని డబ్బు రూపంలోనో, వస్తువుల రూపంలోనో ఇచ్చి సంతృప్తి చెందుతున్నారు. దీనివల్ల పిల్లలు అనారోగ్యకరమైన అలవాట్ల బారిన పడ్డము లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో సమయం గడుపుతూ ఒంటరితనానికి అలవాటు పడి మానవ సంబంధాల విలువను గ్రహించలేకపోతున్నారు. మరొక పక్క, మారిన సమాజ తీరు ప్రకారం పక్కవాడికి సహాయం చేయడం కంటే పక్కవాడిని తోసేసి అయినా సరే తాను ముందుకు వెళ్ళాలి అనే అనారోగ్యకరమైన పోటీతత్వాన్ని తల్లిదండ్రులు మొదలుకొని సమాజం మొత్తం పిల్లల నెత్తిన రుద్దుతోంది. ఇక్కడే నైతికతకు పెద్ద దెబ్బ తగులుతోంది. పిల్లలు ఇల్లు తర్వాత ఎక్కువ సమయం గడిపేది, నేర్చుకునేది పాఠశాలలోనే. కాబట్టి కొంతమేర నైతిక విలువలను నేర్పించే బాధ్యత బడిలోని ఉపాధ్యాయుల మీద కూడా ఉంది. పాఠశాలలో ఉదయం నిర్వహించే అసెంబ్లీ మొదలుకుని పాఠశాల సమయం పూర్తయ్యే వరకు పిల్లల ప్రవర్తనను దగ్గరగా పరిశీలించే వీలు ఉపాధ్యాయులకు ఉంటుంది. కాబట్టి వారిలో నైతిక విలువలను పెంపొందించడానికి విశేషమైన అవకాశం ఉపాధ్యాయులకు ఉంది. ఇదే సమయంలో మనం ఆలోచించాల్సిన మరొక తీవ్రమైన సమస్య ఏమిటంటే, పిల్లలు చదువుల యంత్రాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో వారిని కేవలం సబ్జెక్టులకే పరిమితం చేయడం, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మార్కులు, ర్యాంకులు, పాఠ్యపుస్తకాలు, ఇదే నేటి పిల్లల దినచర్య. ఆడుకోవడానికి సమయం లేదు, ఆలోచించడానికి అవకాశం లేదు, కేవలం సబ్జెక్టులకే పరిమితం కావడం వల్ల పిల్లలు యాంత్రికంగా తయారవుతున్నారు. వారిలో సృజనాత్మకత నశిస్తోంది. సమాజంలో ఎలా మెలగాలి, కష్టమొస్తే ఎలా ఎదుర్కోవాలి అనే జీవన నైపుణ్యాలు వారికి తెలియడం లేదు. చిన్న అపజయం ఎదురైనా మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. తోటివారితో కలిసి పనిచేసే తత్వం లోపిస్తోంది. ప్రస్తుత రోజుల్లో సాంకేతికత, సోషల్ మీడియా మరియు డిజిటల్ మీడియా ప్రభావం అందరిపైన చాలా ఎక్కువగా ఉంది. నేటి పిల్లలు డిజిటల్ నేటివ్స్. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండా వారికి ప్రపంచం గడవదు. ఇది వారిలో అపారమైన జ్ఞానాన్ని పెంచుతున్నప్పటికీ నైతిక విలువల పరంగా తీవ్రమైన సవాళ్లను విసురుతోంది. ఒంటరిగా ఉండడం లేదా చాలా కొద్ది మందిని మాత్రమే తమ వారిగా భావించడం, ఎదుటివారు చెప్పిన దానికంటే గూగుల్ లేదా స్మార్ట్ ఫోన్ చెప్పిన దానికే ఎక్కువ విలువ ఇవ్వడం నేటి పిల్లల తీరుగా మారింది. ఈ క్రమంలో వారు వర్చువల్ రియాలిటీలో బందీలు అయిపోతున్నారు. తోటి పిల్లలతో మైదానాల్లో ఆడుకుంటేనే ఓటమిని అంగీకరించడము, కలుపుగోలుతనము అలాంటివి అలవడతాయి. కానీ ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియా వల్ల పిల్లలు వాస్తవ ప్రపంచానికి దూరమవుతున్నారు. సోషల్ మీడియా మాయాజాలంలో చిక్కుకుని వాటిలో ఇతరుల కృత్రిమ జీవితాలను చూసి పిల్లలు ఆకర్షితులవుతున్నారు. లైక్లు, కామెంట్లు కోసం దేనికైనా తెగించే స్థాయికి వెళ్తున్నారు. దీనివల్ల వారిలో సహనం నశించి క్షణికానందం కోసం వెంపర్లాడుతున్నారు. ఆన్లైన్ వేదికలపై సైబర్ బుల్లియింగ్ విపరీతంగా పెరిగింది. దీనివల్ల పిల్లల్లో ఇతరుల పట్ల సానుభూతి నశించి క్రూరత్వం పెరుగుతోంది. ఇక నేటి సమాజంలో పిల్లల ప్రవర్తనను అత్యంత తీవ్రతంగా ప్రభావితం చేస్తున్న మరో అంశం సినిమాలు. ఒకప్పుడు సినిమాలు సమాజానికి అర్థం పట్టేవి, వినోదంతో పాటు విజ్ఞానాన్ని, సందేశాన్ని ఇచ్చేవి. కానీ నేటి సినిమాల్లో పరిస్థితులు మారిపోయాయి. హీరో అంటే 10 మందిని కొట్టేవాడు, రక్తం చిందించేవాడు అనే తప్పుడు సంకేతాలు పిల్లల మెదడులోకి బలంగా వెళ్తున్నాయి. తెరపై కత్తి పట్టుకుని నరికే సన్నివేశాలను కీర్తిస్తూ చూపించడం వల్ల పిల్లల లేత మనసులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతోంది. కోపం వస్తే దాడి చేయవచ్చు, సమస్యలను హింస ద్వారా పరిష్కరించుకోవచ్చు అనే తప్పుడు దృక్పథం వారిలో నాటుకుపోతోంది. హింసాత్మక కంటెంట్, అసభ్యకరమైన పదజాలం పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తున్నాయి. వారిలో సహనం నశించిపోయి ఆవేశం, అగ్రెసివ్ ప్రవర్తన పెరుగుతోంది. అందుకే పిల్లలు స్క్రీన్ల ముందు ఎంత సమయం గడుపుతున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అనే విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మరి ఇటువంటి సమయంలో పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన ముఖ్యమైన నైతిక విలువల్ని మనం మరవకూడదు. శాంతియుత సమాజం ఏర్పడాలంటే పిల్లలు సంతోషంగా, దయగల పెద్దలుగా ఎదిగేందుకు పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన కొన్ని ముఖ్యమైన నైతిక విలువలు ఉన్నాయి. అవి నిజాయితీ, ఎల్లప్పుడూ నిజం చెప్పడం, నమ్మకంగా ఉండడం అనేది చిన్నతనం నుండే వారికి అలవాటు చేయాలి. సత్యం చెప్పడానికి ధైర్యం కావాలి. ఈ నిజాయితీ అనేది పిల్లలు పెద్దయ్యాక ఎదురయ్యే సవాళ్లను సులభంగా ఎదుర్కోవడానికి కవచంలా పనిచేస్తుంది. గౌరవం, పెద్దలను గౌరవించడం ఎంత ముఖ్యమో, భేదాలు లేకుండా తోటివారిని, ఇతరుల అభిప్రాయాలను సమానంగా గౌరవించడం కూడా అంతే ముఖ్యం. అదేవిధంగా కృతజ్ఞత, ఉన్నదానితో సంతృప్తి చెందడం, సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలపడం వంటివి పిల్లలను ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన మనుషులుగా తీర్చిదిద్దుతాయి. సహనుభూతి మరియు దయ, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, ఇతరుల స్థానంలో నిలబడి తాను ఆలోచించడం వంటి గుణాలు పిల్లలను మరింత స్నేహపూర్వకంగా ఉండేలా చేస్తాయి. బాధ్యతలను పంచుకోవడం, తమ పనులను తామే చేసుకోవడం, తప్పులను ఒప్పుకోవడం, అలాగే తమ వస్తువులను, ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అంతులేని ఆనందం కలుగుతుందని వారికి తెలియజెప్పాలి. సమానత్వం మరియు అంగీకారం, లింగ, కుల, మత విచక్షణ లేకుండా అందరినీ సమానంగా చూడడం, అలాగే విజయాలను పంచుకోవడంతో పాటు ఓటమిని కూడా హుందాగా అంగీకరించే మనస్తత్వాన్ని పెంచాలి. పర్యావరణ స్పృహ, మనుషుల పట్ల మాత్రమే కాక మనం జీవిస్తున్న ప్రకృతి పట్ల కూడా బాధ్యతగా ఉండడం నేర్పాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచడం, నీరు కరెంటు వృధా చేయకుండా ఉండడం, చెట్లను పెంచడం, మూగ జీవాల పట్ల దయ చూపించడం కూడా ఒక గొప్ప నైతిక విలువే. మరి ఈ విలువలను ఎలా పెంపొందించాలి అంటే, సోషల్ మీడియాకు, టెక్నాలజీకి బానిసలవుతున్న ఈ పిల్లలకు కోపంతోనో, శిక్షలతోనో నైతికతను నేర్పలేము. దానికి ఎంతో ఓపిక, వ్యూహం కావాలి. పిల్లలు మనం చెప్పేది వినరు, మనం చేసేదే చూసి నేర్చుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలు చదవడం, ఇతరులతో మర్యాదగా మాట్లాడడం, ఉమ్మడి సమయాన్ని గడపడం చేస్తే పిల్లలు అదే అనుకరిస్తారు. ఇది చెయ్యొద్దు అని ఆజ్ఞాపించడం కంటే ఎందుకు చేయకూడదో విశ్లేషణాత్మకంగా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఉదాహరణకు, సోషల్ మీడియాలో ఒకరిని కించపరిస్తే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో పిల్లలకు వివరించాలి. ఎదుగుతున్న వయసులో పిల్లల మీద తల్లిదండ్రుల కంటే వాళ్ళ స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తప్పు అని తెలిసినప్పుడు తోటి పిల్లలు బలవంత పెట్టినా సరే ధైర్యంగా నో చెప్పగలిగే ఆత్మవిశ్వాసాన్ని పిల్లల్లో నింపాలి. ఫోన్ వాడద్దు అని చెప్పడం ఇప్పటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాని విషయం. కాబట్టి ఇంటర్నెట్ ద్వారా మంచి స్ఫూర్తిదాయకమైన కథలు, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చూసేలా వారిని ప్రోత్సహించాలి. వారాంతాల్లో పిల్లలను అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు లేదా పల్లెటూళ్లకు తీసుకువెళ్ళి అక్కడ పరిస్థితులను చూపించడం వల్ల వారిలో జాలి, దయా కృతజ్ఞతాభావం దానంతట అవే మొలకెత్తుతాయి. మన తెలుగు నీతి పద్యాలు శతక పద్యాలు గొప్పవారి సూక్తులను పాఠ్యాంశాల భాగాలుగా చేయడం, పాఠశాలలో నైతిక విలువలు పెంపొందించే దిశగా పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరం. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు అందించే సాయం గురించి తరగతి గదిలో చర్చించాలి. పిల్లల్లో సునిశితత్వం సున్నితత్వం పెంచేవి యాంత్రిక జీవనానికి విరుగుడు లలిత కళలు, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నాటకం, వాద్య పరికరాలు వాయించడం ఇవన్నీ కేవలం వ్యాపకాలు కావు, మనిషిని మనిషిగా ఉంచే సాధనాలు. లలిత కళలు నేర్చుకోవడం వల్ల పిల్లల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చదువుల వల్ల వచ్చే ఒత్తిడిని సంగీతము లేదా చిత్రలేఖనం చిట్టికలో దూరం చేస్తాయి. ఒక నృత్య భంగిమపై పట్టు సాధించాలన్నా, ఒక చిత్రం గీయాలన్నా ఎంతో ఓపిక ఏకాగ్రత అవసరం. ఈ లక్షణాలు వారి చదువుకు కూడా పరోక్షంగా ఎంతో సహాయపడతాయి. తమ మనసులోని భావాలను, ఆనందాన్ని, బాధను పదాల్లో చెప్పలేనప్పుడు కళల ద్వారా వ్యక్తపరుస్తారు. ఇది వారికి అద్భుతమైన భావోద్వేగ వ్యక్తీకరణ అవుతుంది. బడిలో చదివిన చదువు, ఫార్ములాలు రేపు ఉద్యోగం వచ్చాక మర్చిపోవచ్చేమో, కానీ నేర్చుకున్న సంగీతము, ప్రాణం పెట్టి గీసిన చిత్రలేఖనము జీవితాంతం వారితో ఉండిపోతాయి. ఏకాంతంలో వారికి అండగా నడిచే గొప్ప స్నేహితులవి. సమాజం ఎంత ఆధునికత వైపు పరుగులు తీసినా, సాంకేతికత ఎంత పురోగతి సాధించినా, మనిషి మనిషిగా నిలబెట్టేవి నైతిక విలువలు మాత్రమే. సోషల్ మీడియా మరియు డిజిటల్ యుగంలో పిల్లలు దారి తప్పకుండా ఉండాలంటే అది పాఠశాలల బాధ్యత మాత్రమే కాక ఇంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా అందులో అత్యంత కీలకం. నైతికత అనేది ఒక రోజులో నేర్పే పాఠం కాదు, అది ప్రతి క్షణం జీవితంలో ఆచరించి చూపించాల్సిన ఒక నిరంతర ప్రక్రియ. పిల్లలకు ఆశలు సంపాదించి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ సమాజాన్ని ప్రేమించే హృదయాన్ని, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసే గుణాన్ని, నిజాయితీగా బతికే వ్యక్తిత్వాన్ని ఇస్తే అవే వారికి జీవితాంతం రక్షిస్తాయి. రేపటి ఆశాకిరణాలైన పిల్లలను ఒక బలమైన ఉన్నతమైన నైతిక పునాదిపై నిలబెట్టడం మనందరి బాధ్యత. పిల్లల్ని పెంచడం అంటే కేవలం వారికి తిండి పెట్టడమో, మంచి బట్టలు కొనిపెట్టడమో, ఖరీదైన బడుల్లో చదివించడం మాత్రమే కాదు, వారి మనసు అనే సారవంతమైన నేలలో నైతిక విలువలు అనే విత్తనాలు నాటాలి, లలిత కళలు అనే నీరు పోసి పోషించాలి, సినిమాలు చెడు సహవాసాలు అనే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు ఏరివేయాలి. మన పిల్లలు కేవలం ర్యాంకులు సాధించే యంత్రాలుగా కాకుండా సహానుభూతి, నిజాయితీ, దయ ఉన్న గొప్ప మనుషులుగా ఎదిగినప్పుడే మనం వారికి ఇచ్చే నిజమైన ఆస్తి అది. మన కుటుంబాలు, మన సమాజం రేపటి తరంలో ఉన్నతమైన విలువలతో కొనసాగాలంటే దానికి నాంది ఈరోజు పిల్లలకు మనం అందించే నైతిక విలువలే అని గ్రహించి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి.
1: కార్యక్రమంలో మీరింతవరకు పిల్లల్లో నైతిక విలువలు విశ్లేషణ గంటి రాజేశ్వరి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. గంటి రాజేశ్వరి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సహజ వనరులలో ముఖ్యమైన నీటి వినియోగం గురించి కొన్ని విశేషాలు వింటారు. ప్రపంచంలో మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైనది నీరు. ఈ నీటిని మనం సక్రమంగా అంటే కావలసినంత వరకు మాత్రమే ఉపయోగిస్తే భవిష్యత్తులో నీటి కొరత సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. నీరు ఉంది కదా అని కొందరు ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తుంటే లేని వారు ఎన్నో కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికీ దేశంలోని మారుమూల ప్రాంతాలలో కనీసం తాగే నీటి కోసం కొన్ని మైళ్లు నడిచి ఒక బిందె నీళ్లు తెచ్చుకుంటున్నారు. అంటే అతిశయోక్తి కాదేమో. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం నీటిలో కేవలం 3% మాత్రమే తాగటానికి పనికొస్తుంది. కాబట్టి నీటి పరిరక్షణ అనేది ఎంతో అవసరమైనది. నీటిని మనం కేవలం తాగటానికి మాత్రమే కాదు, నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అనేక రకాల అవసరాలకు, కార్యకలాపాలకు కూడా నీటిని ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి సహజ వనరులలో ఒకటైన నీటిని వృధా కాకుండా చూసుకోవటం అనేది మన ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి. సురక్షితమైన నీటిని తాగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే మెరుగైన పారిశుద్ధ్యం, పరిశుభ్రతను సాధించవచ్చు. సరైన పారిశుద్ధ్యం లేకపోవటం, అపరిశుభ్రమైన నీరు తాగటం వల్ల ఏటా అనేక మంది అనేక రకాల వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారనేది గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో నీటి కొరత వేధిస్తోంది. దానివల్ల ఆయా దేశాలలో ఏటా వందలాది మంది పిల్లలు పలు వ్యాధులతో మరణిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. పర్యావరణ విధ్వంసం, వాతావరణ మార్పుల కారణంగా మంచినీటి కొరత ఏర్పడుతోందని, అందువల్ల వీలైనంత వరకు మంచినీటిని సక్రమంగా వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీటి కొరతని అధిగమించటానికి కొత్తగా బోర్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. పశువుల కోసం నీటి గుంటలు ఏర్పాటు చేయాలి. అలాగే వాడుకలో ఉన్న నీటి టవర్లను మరమ్మతులు చేయించి పరిశుభ్రమైన నీరు ఉండేలా చూసుకోవాలి. నీటిని పొదుపుగా వాడటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఆచరిస్తూ పిల్లలకు నీటి పొదుపు గురించి వివరంగా చెప్పాలి. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ ప్రాథమిక అవసరంగా గుర్తించాలి. ఇది ప్రజ

0: చేసుకోవాలి. మనకు తెలిసి తెలియకుండానే నీటిని వృధా చేస్తూ ఉంటాము. పాత్రలు శుభ్రం చేసేటప్పుడు, పళ్ళు తోముకునేటప్పుడు, మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు, ఇలా చాలామంది ట్యాప్లను అలాగే వదిలేస్తూ ఉంటారు. అలాగే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల పల్లెల్లోనూ పట్టణాల్లోనూ రోడ్డు మీద ఏర్పాటు చేసిన ట్యాంకుల ద్వారా వచ్చే నీరు కూడా వృధాగా పోతుండటం మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాక మనిళ్లల్లో కానీ, వీధుల్లో కానీ, ఎక్కడైనా కానీ ట్యాపుల నుంచి నీటి బొట్లు లీక్ అవుతూ ఉంటాయి. ఇలా ట్యాపుల నుంచి లీక్ అయ్యే ప్రతి నీటి బొట్టు సుమారుగా 1 సెకండ్కు 3 లీటర్ల నీటితో సమానమని మనందరికీ తెలిసిందే. ఉపయోగించినప్పుడు ట్యాప్ను కట్టేయడం నేర్చుకోవాలి. వేసవిలో తగినంత నీరు లభించక పశుపక్షాదులు కూడా విలవిల్లాడిపోవటం, చివరకు అవి నీటి కోసం అలమటించటం మనం చూస్తూనే ఉంటాం. నీటిని జాగ్రత్తగా పొదుపు చేయకపోతే రేపు భవిష్యత్ తరాలు ఈ నీటి ఇబ్బందిని ఎంతగానో ఎదుర్కోవాల్సిన స్థితి ఎదురవుతుంది అనటంలో సందేహం లేదు. అంతేకాక నీరు అందక మానవ మనుగడే ప్రశ్నార్థకరంగా మారే పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా నిత్యవారి అవసరాలకు తగినంత నీటిని మాత్రమే ఉపయోగించాలి. నీటిని పొదుపుగా వాడకపోతే భవిష్యత్ తరాల్లో మానవ మనుగడే ప్రశ్నార్థకరంగా మారుతుందనేది సత్యం. మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: పల్లవులు
1: వరుని వలపు తలుపు తట్టు ప్రణయ గీతి పల్లవులు
0: నెట్టి నింత ఒదిగొదిగి నడయాడే నిన్నెలలు
1: వరుని వలపు తలుపు

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఉదిత్ నారాయణ్, లతా మంగేష్కర్ పాడిన దిల్తో పాగల్ హై చిత్రం నుంచి

మీరు ఇంతవరకు విన్న ఈ పాట లక్కీ ఆలీ పాడిన కహోనా ప్యార్ హై చిత్రం నుంచి. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట లతా మంగేష్కర్ పాడిన మైనే ప్యార్ కియా చిత్రం నుంచి.

స్వర సంధ్య, 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం. డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి. అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆ వైఫ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది.
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నెంబర్ 0866-248-8812. మరి మొదలు పెట్టేద్దామా. మొదటి క్విజ్ ప్రశ్న, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం 8 అంటే ఈరోజు నిర్వహిస్తారు, అది ఎవరి జయంతి రోజున నిర్వహిస్తారు? ఈ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఎవరి జయంతి రోజున జరుపుకుంటారు? ఇది ప్రశ్న. మరి పంపించేయండి 0866-248-8812 ఈ నెంబర్కు మీ సమాధానాన్ని పంపించేయండి. ప్రశ్న మరొక్కసారి, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఎవరి జయంతి రోజున జరుపుకుంటారు? ఇది ప్రశ్న. మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8 నిర్వహిస్తారు, ఇది ఎవరి జయంతి రోజున నిర్వహిస్తారు? మరి ప్రశ్న ఇదండి. అందరి సమాధానాలు వచ్చేసాయి, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే పంపించేశారు నెల్లూరు నుంచి శ్యామ్, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా వీరు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి పంపించారు, మీరు ఆన్సర్ పంపించలేదండి. తర్వాత విజయ, కైలాష్, సాయి, శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ రైట్ ఆన్సర్ అండి. మానస, విజయలక్ష్మి, చీరాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. గాంధీ మార్కెట్ ఇంకోలు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్ కరీముల్లా, తయూబ్, వీరంతా ఇంకోలు నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా కడప నుంచి వినయ్ కుమార్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి, వీరు కూడా రైట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపారు. నాగేంద్రప్ప, ఉడేవు, మొలకలపూర్ తాలూకా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. సుమతి, ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ పంపారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుత్తి నుంచి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా, సిరి, గహన, స్నిగ్ధ, వీరంతా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపారు. అలాగే ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, వీరు కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత దైదా పిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి. విశాల నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత సహస్ర, సాత్విక, సువర్ణ, రామచంద్ర నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు. బత్తిని రవికుమార్, వజ్రప్పు కొత్తూరు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ అండి. మల్లికార్జున, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. చంద్రశేఖర్, కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి, ఇంకా గగన్ పెరుమాళ్ళ, వీరు అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. సుబ్రమణి, పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చందలూరి విష్ణు, సాయి, మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నమిట్ట నుంచి రైట్ ఆన్సర్ అండి. లలిత, మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నరసింహం, ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏక

నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల అయాన్సి, సియోన నాగటిప్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్ వీరంతా కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి గణేష్ రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా నల్గొండ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ అండి. నందకిషోర్ రెడ్డి, భారతి, ఓబుల్ రెడ్డి అనంతపూర్ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపారు. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు వీరు కూడా రైట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. రాజేష్ బాబు, సత్య, జోషిత, జనిశ్రీ, పాలకొల్లు నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. ఇంకా ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజీరామ్, దుర్గా బాచుపల్లి హైదరాబాద్ నుంచి వీరు రైట్ ఆన్సర్. వీరా కనకారావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, నెల్లూరు నుంచి నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్, ఇస్మాయిల్ భాయ్, ఖాదర్ బాషా భాయ్ వీరంతా రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం, తాడేపల్లి గూడెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. వీరు ఆన్సర్ పంపించలేదండి. విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి మీరు. రవిరెడ్డి, మహేష్, మధు, మోహన్, ఆంటోనీ వీరు కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్ పంపారు. కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. శివశంకర్, సుజాత, నందకిషోర్, భాను ప్రకాష్, ఆశ మీరు ఊరు పేరు పంపించలేదండి. మీరు ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ పంపించారు. ప్రశ్న మరొక్కసారి అని అడుగుతున్నారు. ప్రశ్న ఏంటంటే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఈరోజు, అది ఎవరి జయంతి రోజున జరుపుకుంటారు? ఇదండి ప్రశ్న.
వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీ గారు, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష బుచిరెడ్డిపాలెం నుంచి, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, గురుగుంట్ల ముంత నుంచి ముంతా పెద్దన్న, డోకుపర్తి శివప్రసాద్, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, తుమ్మలచెర్ల గోపినాథ్, బండారి శంకరయ్య, వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదెన్న రైట్ ఆన్సర్ పంపారు. అనంతపురం సాయినగర్ నుంచి బాబు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం May 8 నిర్వహిస్తారు. ఇది నోబెల్ పురస్కార గ్రహీత అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు అయిన జాన్ హెన్రీ డూన్ హంట్ జయంతి రోజున జరుపుకుంటారు. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత క్విజ్ ప్రశ్న ఏంటంటే, ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని ఎవరిని అంటారు? ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని ఎవరిని అంటారు? మరి పంపించేయండి మీ సమాధానాలు 0866 248 8812. ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని ఎవరిని అంటారు? మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని ఎవరిని అంటారు? దీనికి అందరూ సమాధానాలు పంపించేశారు. ముందుగా పంపించారు గాంధీ మార్కెట్ ఇంకోల నుంచి హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్ కరీముల్లా, తయూబ్, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరనాథపురం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అలాగే విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నంద్యాల నుంచి రామచంద్ర సువర్ణ రైట్ ఆన్సర్ అండి. త్రిలోకు సహస్ర సాత్విక నంద్యాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ అండి. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఇంకా నెల్లూరు నుంచి గణేష్, అలాగే సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఇంకా ఖమ్మం నుంచి రాధ, ఆ తర్వాత నేదునూరి కళ్యాణ్చారి ఋత్విక్ శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి, నాగేంద్రప్ప ఉడివు మొలకల్పూర్ తాలూకా కర్ణాటక నుంచి, పిసినారిపేట గ్రామం నుంచి వీరమ్మ, లత, మహేశ్వరి, ఇంకా బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి, వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం, వీరు తాడేపల్లిగూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదెన్న రైట్ ఆన్సర్. ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహనా స్నిగ్ధ, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి, రామకృష్ణయ్య గారు నరేంద్రరెడ్డి, మస్తాన్ బాషా కార్పెంటర్ బుచిరెడ్డిపాలెం నుంచి, ముంతా పెద్దన్న గురుగుంట్ల ముంత నుంచి, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, ఇంకా సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండారు శంకరయ్య, వీరంతా సూర్యపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపారండి అందరూ. రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. రమేష్ దొంతి, ఇంకా గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి, వీరు రైట్ ఆన్సర్. వీరు బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనూజ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, వీరంతా రైట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, వీరు కూడా రైట్ ఆన్సర్. నందకిషోర్ రెడ్డి భారతి ఓబుల్ రెడ్డి కడప జిల్లా ఇల్లూరు గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు.
కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి, రైట్ ఆన్సర్ అండి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలి ఫాతిమా, రైట్ ఆన్సర్ అండి. ఇంకా విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి, రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, రైట్ ఆన్సర్ అండి. రాజేష్ బాబు, సత్య, జోషిత, జనిశ్రీ పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి, రాజు, రైట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గ, బాచుపల్లి హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి, రైట్ ఆన్సర్. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష వారి కుటుంబ సభ్యులు, ఆళ్లగడ్డ పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్, జాకీర్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్, ఇస్మాయిల్ భాయ్, కాదర్ భాషా భాయ్, వీరు మంగళంపూరి ప్రకాష్, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. రఘువీర్ సింగ్ సుగుణాభాయి ఏలూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నెపాలెం నుంచి, రైట్ ఆన్సర్ అండి. వీర కనకారావు వీరభద్రపురం నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ పంపించారు, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్ అండి. అశోక్ రమ్య దినకర్, దేవాన్షు శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉంబెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు, రైట్ ఆన్సర్ అండి. వినయ్, శ్రీదేవి, శైలజ, సృజన, స్వరూప కడప నుంచి, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత, రైట్ ఆన్సర్ అండి. రేడియోలో ప్రసారం ఈరోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు రేడియో ప్రసారాలు రావండి. మీరు యాప్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, ఇంకా డిటిహెచ్ ఛానల్లో

వినాలండి. శుక్రవారం, ప్రతి శుక్రవారం 3 గంటల నుంచి 5 గంటల వరకు. ఇంకా ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, మంగళపూరి ప్రకాష్, ఖాదర్ భాషా బాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శ్రీవత్స హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపూర్ సాయినగర్ నుంచి హరినాథ్ బాబు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. సత్యనారాయణ, గంగాధర్, రాజేశ్వరి ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి ఎలమంచిల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకొక ప్రశ్న అడుగుతానండి. ఇంకా నందకిషోర్ రెడ్డి, భారతి, ఓబుల్ రెడ్డి కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండి. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. దీనికి సరైన సమాధానం ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని సుశ్రుతుడిని అంటారు. వీరు ఆయుర్వేదానికి చెందిన శస్త్రచికిత్సకుడు. ప్రపంచంలోని ఇతర దేశాలేవి కళ్ళు తెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలను కాపాడిన అపర ధన్వంతరి అని వీరిని అంటారండి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత ప్రశ్న, ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు ఏది? ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు ఏది? మీ సమాధానాలు పంపించేయండి. 0866-248-8812 ప్రశ్న మరొక్కసారి, ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు ఏది? మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

శృతిలయ సంగమ సుఖజతిలు స్వర పదయోగ సమగతిలు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిప

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మూడవ క్విజ్ ప్రశ్న, ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు ఏది? ఇది ప్రశ్న. సమాధానాలు పంపించేశారు అందరూ, వీరి పేర్లను చూసేద్దాం. మరి ముందుగా అయితే పంపించారు వీరు నెల్లూరు నుంచి శ్యామ్, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా గాంధీ మార్కెట్ ఇంకోల నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్, కరీముల్లా, తయూబ్, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా, అమ్మనిగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నెల్లూరు నుంచి గణేష్ రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నాగమణి ఒంగోలు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండి. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, వీరంతా తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎల్బండ విలేజ్ నుంచి వినయ్ వీరమ్మ రైట్ ఆన్సర్ పంపారండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదెన్న రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపారండి. రాధా ఖమ్మం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఇంకా సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండి. రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. వీర కనకారావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత రైట్ ఆన్సర్ పంపారు. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ గారు, రామకృష్ణయ్య గారు, మస్తాన్ బాషా కార్పెంటర్ బుచిరెడ్డిపాలెం నుంచి, నరేంద్రరెడ్డి రాంపూర్ నుంచి, నారాయణ పెంచలయ్య, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెల్ల గోపీనాథ్, బండారు శంకరయ్య, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం, తాడేపల్లిగూడెం నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఆన్సర్ పంపించలేదండి మీరు, పంపించారు సెంటెన్స్లో కలిపేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, సుయోన, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అండి. దైదా భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా లతా సుహాస్ హోస్కోట నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్.
రమేష్ దొంతి, ఇంకా గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్ అండి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష, వారి కుటుంబ సభ్యులు. ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య. ఎఫ్ఎంఎస్ సర్దార్భాయ్ నెల్లూరు. ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషా భాయ్, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నందకిషోర్ రెడ్డి, భారతి, ఓబుల్ రెడ్డి, యోగానంద్ రెడ్డి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయరామ్, దుర్గా బాచుపల్లి హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపించారు. నాగేంద్రప్ప ఉడేవు మొలకల్పూర్ నుంచి, ఇది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ పంపించారు. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రేణుక గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్. సత్యనారాయణ, గంగాధర్, రాజేశ్వరి, ప్రశాంత్, పార్థసారథి నగర్ నుంచి. ధర్మవరం వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనగొండ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ పంపారు. త్రిలోక్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, మీరు అనుకునేది రైట్ ఆన్సర్ అండి. ఇంకా యువలయ కార్యక్రమానికి సెలవు కాదండి, ఇంకో ప్రశ్న కూడా ఉంది. మరి సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత భూమేష్ కొత్తపల్లి చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి శ్రీదేవి, శైలజ, మహేష్, రవి రైట్ ఆన్సర్ అండి. కుంచి రామమూర్తి ఆన్సర్ పంపించలేదండి మీరు, కుంచి రామమూర్తి కుంచువానిపేట నుంచి. తర్వాత తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, యలమంచిలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపూర్ నుంచి సాయినగర్ నుంచి హరినాథ్ బాబు ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు వీరు. తర్వాత ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ ఈశ్వర్ రైట్ ఆన్సర్ అండి. ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళపూరి ప్రకాష్, ఖాదర్ బాషా భాయ్ నెల్లూరు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే, ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు పంది అండి. పందుల మెడ కండరాలు ఇంకా వెన్నెముక నిర్మాణం వాటి తలను పైకి తిప్పడానికి వీలుగా ఉండదట. 45 డిగ్రీల కోణంలో మాత్రమే చూడగలవు. ఇంకా అయితే అవి పక్కకు పడుకుని చూడాలట ఆకాశాన్ని చూడాలంటే. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత క్విజ్ ప్రశ్న, ప్రతి 4 ఏళ్లకొకసారి నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో మొత్తం ఎన్ని క్రీడలు ఉంటాయి? మీ సమాధానాలు పంపించేసేయండి. 0866-248-8812. మరి ప్రశ్న మరొక్కసారి, ప్రతి 4 ఏళ్లకొకసారి నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో మొత్తం ఎన్ని క్రీడలు ఉంటాయి? ఇది ప్రశ్న. మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఈ క్విజ్ ప్రశ్నలలో ఈరోజు ఆఖరి ప్రశ్న, ప్రతి నాలుగేళ్లకొకసారి నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో మొత్తం ఎన్ని క్రీడలు ఉంటాయి అని. మరి అందరూ సమాధానాలు పంపించారు, చూసేద్దాం. ముందుగా అయితే విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపారు. నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపారు. వీరు సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నాగమణి ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, రైట్ ఆన్సర్ పంపారు. విజయ్ శేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి, రైట్ ఆన్సర్ పంపారు. రాధా ఖమ్మం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి ఇది. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, ఇది మీరు రెండు ఆన్సర్స్ పంపించారండి, ఏదో ఒక్కటే క్లియర్గా పంపించండి. తర్వాత చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి మీరు కూడా టూ ఆన్సర్స్ పంపించారండి, ఏదో ఒకటే కదా సరైన సమాధానం, మరి సరైన సమాధానాన్ని పంపించేయండి. నెల్లూరు నుంచి గణేష్, రైట్ ఆన్సర్ పంపారు. నాగేంద్రప్ప ఉడివేవు మల్కల్పూర్ నుంచి, రైట్, ఇది సారీ అండి మీరు పంపింది రాంగ్ ఆన్సర్. విజయ కైలాష్ మారుతినగర్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇది ప్రశ్న ఏంటంటే, మీరు పంపింది మనకి అది ఒలింపిక్ సింబల్ ఉంటుంది కదా ఐదు అని, అది పంపించారండి మీరు. ప్రశ్న ఏంటంటే ఒలింపిక్ క్రీడల్లో మొత్తం ఎన్ని క్రీడలు ఉంటాయి అనేది ప్రశ్న. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రమేష్ దొంతి అనంతపురం నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్ అండి. నందకిషోర్ రెడ్డి భారతి ఓబుల్ రెడ్డి అనంతపూర్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి, రైట్ ఆన్సర్ అండి. ధర్మవరం బాలాజీనగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ ఈశ్వర్, మరి మీరు రెండు ఆన్సర్స్ పంపించారండి. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి, రామకృష్ణయ్య గారు, నరేంద్ర రెడ్డి, మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల ముంత నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప డోకుపత్తి శివప్రసాద్, తుమ్మలచెల్ల గోపినాథ్, బండారు శంకరయ్య, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, రైట్ ఆన్సర్ అండి. దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుత్తి నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం
తాడేపల్లిగూడెం నుంచి వీరు. మీరు రెండు ఆన్సర్స్ పంపించారండి, మనకి ఏదో ఒకటే కరెక్ట్ ఆన్సర్ కదా. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి ఉర్వకొండ నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఇది రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదిన్న రైట్ ఆన్సర్ అండి. సహస్ర సాత్విక త్రిలోక్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా, వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మొహమ్మద్ రఫీ బాయ్, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. కందేరి గోపీనాథ్, సుధారాణి ఇది రాంగ్ ఆన్సర్ అండి. రాంబాబు, సుశీల రాజా, నర్సాపురం నుంచి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. అన్నీ ఉండవండి, అన్ని క్రీడలు ఉండవు అందులో. నంద్యాల జిల్లా

సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. సారీ అండి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ మీరు పంపింది. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే, ప్రతి 4 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో మొత్తం 32 క్రీడలు ఉంటాయి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి క్విజ్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఈనాటి యువలయ కార్యక్రమం ఒక సినీ గీతంతో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. ముందుగా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన తోకస్వాములు కథ వింటారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. అనంతరం 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు ఈ అంశం గురించి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, సార్క్ అవార్డు గ్రహీత మరియు రిటైర్డ్ జిఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మంజుల పాలేటి. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాల గురించి వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 స్వరలహరిలో వాట్సాప్ మరియు ఈమెయిల్స్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 చిత్రసీమలో సినీ గీతాలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 11:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమా

చరం అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7 గంటలకు అలనాటి మధురగీతం వింటారు. 7:15కు పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా వేరుశనగ పంటల్లో పోషక లోపాలు, లక్షణాలు, యాజమాన్యం ఈ అంశం గురించి డాక్టర్ కె కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45కు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8 గంటలకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15కు 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ ఢోలు విద్వాంసులు మరియు ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం వింటారు. 9:15కు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరు ఇంతవరకు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు వనితా వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాల గురించి వింటారు. ముందుగా అయితే ప్రకటనలు విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు ఇప్పుడు మనం విందాం. 30 ఏళ్లు దాటిన మహిళల్లో బలమైన ఎముకలు మరియు కీళ్ల కోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 30 ఏళ్లు దాటినా కూడా మహిళలు సహజంగా ఎముకల బలాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అంటే, ప్రతిరోజు మహిళలు ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. అంతేకాకుండా విటమిన్ సి, విటమిన్ కే, ఈ విటమిన్లు ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఆహారం. మహిళలు తీసుకునే ఆహారంలో విటమిన్ సి, విటమిన్ కే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ విటమిన్లు సహజమైన రూపంలో మాత్రమే తీసుకోవాలి. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం. కేఆర్కే ఈ చిత్రం నుంచి

మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఎముకల బలాన్ని పొందుకోవాలి అంటే పుట్టగొడుగులు ఉండి విటమిన్ డి ఎక్కువగా తీసుకోవాలి. ఈ పుట్టగొడుగుల్లో విటమిన్ డి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఉదయం 8 గంటలలోపు సూర్యరశ్మిలో ఉంటే శరీరానికి కావాల్సినంత విటమిన్ డి లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్యరశ్మిలో ఉండేలా చూసుకోవాలి. మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం, హిట్ 2 ఈ చిత్రం నుంచి. పాడినవారు సిద్ శ్రీరామ్, రమ్య బెహ్రా.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. 30 ఏళ్ళు దాటిన తర్వాత మహిళలు సహజంగా ఎముకల బలాన్ని పెంచుకోవాలి అంటే విటమిన్ డి అవసరం. కానీ ఈ విటమిన్ డి పొందుకోవడానికి విటమిన్ సి ఖచ్చితంగా ఉండాలి. ఈ విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, ఇంకా నిమ్మ జాతికి చెందిన కమలా పండు, నారింజ, బత్తాయి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇంకా డ్రాగన్ పండ్లు, ఉసిరికాయలు, కివి పండ్లు, ఇవి కూడా వీటిలో కూడా విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. మహిళల ఆరోగ్యం గురించి మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా తండేల్ ఈ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు నాకాష్ అజీజ్, శ్రేయా ఘోషల్.

మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఎముకల బలాన్ని పెంచుకోవాలి అనుకుంటే పాలకూర, క్యాబేజ్ మరియు క్యారెట్లో ఉండే విటమిన్ కేని తీసుకోవాలి. చేపలు, మాంసం కూడా అతిగా కాకుండా తగిన మోతాదులో తీసుకోవడం వలన వారికి ఎముకలు బలంగా అవుతాయి. వీటన్నిటినీ రోజువారీ ఆహారంగా తీసుకుంటే ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. వనితావాణి కార్యక్రమంలో చివరిగా రాజాసాబ్ ఈ చిత్రం నుంచి ఒక పాటను విందాం.

0: ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: మార్పు మంచి.

0: ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న. స్పేస్లో మొట్టమొదట పెంచబడిన వెజిటబుల్ ఏది? ప్రశ్న మరోసారి. స్పేస్లో అంటే అంతరిక్షంలో మొట్టమొదటిగా పెంచబడిన వెజిటబుల్, కూరగాయ ఏది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం, డెకాయిట్ ఈ చిత్రం నుంచి.
1: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినానా? మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా
1: yes
0: నా ఫేవరెట్
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా
1: చెప్పనేలేదు
0: నువ్వు చేయనేలేదు అందుకే చెప్పనేలేదు జూలియట్
1: టాటూ
0: రిటర్న్ గిఫ్ట్

0: మల్లినా
1: మల్లి అమ్మా అన్న ఇప్పుడు నువ్వు కూడా
2: జీవితం అనుకున్నాను చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
3: యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, ఎదోజే, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట, మహబూబ్ నగర్ జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. రైట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వీరు కూడా రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎల్లా సుబ్బారావు, ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య, కర్నూలు నుంచి నేను కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాభాయ్, భానుప్రకాష్, నవ్య, లిక్కి, మోతిబాయ్, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా చివరిగా సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే స్పేస్ అంటే అంతరిక్షంలో మొట్టమొదటిగా పెంచబడిన వెజిటేబుల్ కూరగాయ ఏది అని పంపించాను. దీనికి ఆన్సర్ పొటాటో, బంగాళాదుంప. అంతరిక్షంలో విజయవంతంగా పండించిన మొట్టమొదటి కూరగాయ బంగాళాదుంప. ఇది ఎప్పుడు ఎక్కడ పండించారు అంటే అక్టోబర్ 1995లో నాసా మరియు విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు దీనిని అంతరిక్షంలో పండించారు. ఏ విధంగా అంటే స్పేస్ షటిల్ కొలంబియాలో ఆస్ట్రోకల్చర్ ప్లాంట్ గ్రోత్ ఫెసిలిటీలో దీనిని పెంచారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలలో వ్యోమగాములకు స్వయంగా ఆహారాన్ని పండించుకునేందుకు, ఇంకా సాంకేతికతను పరీక్షించడానికి కూడా ఈ ప్రయోగం చేశారు. యువత రంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న వినే ముందుగా ప్రకటనలు విందాం.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
5: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
3: యువత రంగం జీకేలో రెండవ ప్రశ్న ఏంటి అంటే ఏ జీవి ఒక కన్ను తెరిచి నిద్రిస్తుంది? ప్రశ్న మరోసారి, ఏ జీవి ఒక కన్ను మాత్రమే తెరిచి నిద్రపోతుంది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నంబర్ 7901048415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే బ్యాండ్ మెలం ఈ చిత్రం నుంచి ఒక పాటను విందాం.

యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్నకు సమాధానాలు పంపించారు. సావిత్రి సుధా ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా హరణపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్, సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామము నెల్లూరు జిల్లా నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు, ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ సక్కుబాయ్ ఏదోజే సోనిక లక్ష్మీ వర్మ లడ్డుబాబా మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి రైట్ ఆన్సర్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ మహమ్మద్ రఫీబాయ్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు రైట్ ఆన్సర్ పంపించారు, గద్వాల్ జిల్లా వల్లూరు నుంచి కె పద్మాభాయ్ నర్సింగ్ శివరాణి జగదీష్ శ్రీవాణి రైట్ ఆన్సర్ పంపించారు, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ప్రశ్న అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఏ జీవి ఒక్క కన్ను తెరిచి మాత్రమే నిద్రిస్తుంది అని అడిగాను. దీనికి ఆన్సర్ డాల్ఫిన్. ఒక కన్ను తెరిచి నిద్రించే ప్రధాన జీవి డాల్ఫిన్. ఇవి సముద్రంలో నివసిస్తూ ప్రమాదాల నుంచి రక్షణ కోసం మరియు శ్వాస తీసుకోవడం కోసం నిద్రలో కూడా సగం మెదడును ఒక కన్నును తెరిచే ఉంచుతాయట. డాల్ఫిన్లతో పాటు వేల్స్ మరియు మొసళ్ళు కూడా ఒక కన్ను తెరిచి నిద్రిస్తుంటాయి. యువతరంగం జీకే స్పెషల్లో మూడవ ప్రశ్న ఏంటి అంటే, చంద్రునిపై నీటి ఆనవాళ్లను మొట్టమొదటిసారిగా కనుగొన్న దేశం ఏది? ప్రశ్న మరోసారి, చంద్రునిపై నీటి ఆనవాళ్లను మొదటిసారిగా కనుగొన్న దేశం. సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఈ చిత్రం నుంచి.

యువత రంగం జీకేలో ఇందాక అడిగిన మూడవ ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు సావిత్రి సుధా ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా హర్నాథ్పురం నుంచి, రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్ మెర్సి విజయ రోజా, శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ, సక్కుబాయి ఏదోజే సోనిక లక్ష్మీవర్మ లడ్డూబాబా మహబూబ్నగర్ జిల్లా మూసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సయ్యద్ జాకీర్బాయ్ మహమ్మద్ రఫీ మంగళంపల్లి ప్రకాష్, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఇంకా ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం జిల్లా నుంచి రైట్ ఆన్సర్. చివరిగా ఊటుకూరు నారాయణపేట నుంచి డి అరుణ మోహన్జే దివ్యాబాయ్ అజయ్ శృతి వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, చంద్రునిపై నీటి ఆనవాళ్లను మొదటిసారిగా కనుగొన్న దేశం ఏది అని అడిగాను. దీనికి ఆన్సర్ భారతదేశం. ఈ మిషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 1 ఈ ఆవిష్కరణ చేసింది. సెప్టెంబర్ 2009 చంద్రయాన్ 1 మూన్ మినరాలజీ మ్యాపర్ ఈ పరికరం చంద్రుని ఉపరితలంపై నీటి అణువులను గుర్తించింది. దీని ప్రాముఖ్యత, అంతకుముందు చంద్రుడు పొడిగా ఉన్నాడని భావించేవారు, కానీ చంద్రయాన్ 1 ధ్రువ ప్రాంతాలలో మంచు రూపంలో నీరు ఉందని నిరూపించింది. యువతరంగం జీకేలో చివరి ప్రశ్న. తెలుగులో మొట్టమొదటి టాకీ చిత్రం ఏది? ప్రశ్న మరోసారి, తెలుగులో మొదటి టాకీ చిత్రం ఏది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నంబర్ 7901084415. 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం. కుబేరా ఈ చిత్రం నుంచి.

యువతరంగం జీకేలో ఇందాక అడిగిన చివరి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు సావిత్రి సుధా, ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా హరినాథ్పురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ సోమనాథం జనార్దన్ రావు, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. రైట్ ఆన్సర్ బ్రహ్మయ్య, కర్నూలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. రైట్ ఆన్సర్ పంపించారు ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, ఎదోజే సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా. వీరు కూడా రైట్ ఆన్సర్. భరణి బాలాజీనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి. అనురాధ పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎల్లా సుబ్బారావు, ఆత్మకూరు నుంచి. ఇంకా నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వీళ్ళు పేరైతే పంపించలేదు కానీ రైట్ ఆన్సర్ డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మోతిబాయ్, మీరాబాయ్, దేవరపల్లి, ఆత్మకూరు మండలం వనపర్తి నుంచి. వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. అడిగిన ప్రశ్న ఏంటి అంటే తెలుగులో మొదటి టాకీ చిత్రం ఏది అని అడిగాను. దీనికి ఆన్సర్ భక్త ప్రహ్లాద. ఇది ఫిబ్రవరి 6, 1932 విడుదలైంది. ఈ సినిమా కథను సురభి నాటక సమాజం వారి నాటకం ఆధారంగా తెరకెక్కించారు. అంతకుముందు 1931 విడుదలైన కాళిదాస్ ఈ సినిమా తెలుగులో ఉన్నప్పటికీ కూడా అది తెలుగు మరియు తమిళ ద్విభాష చిత్రం కాబట్టి భక్త ప్రహ్లాద పూర్తిగా తెలుగులో వచ్చిన మొదటి టాకీ చిత్రంగా చరిత్రాత్మకంగా గుర్తింపు పొందింది. ఈనాటి యువతరంగం జీకే స్పెషల్ ఇంతటితో ముగిసింది. వచ్చే శుక్రవారం మరికొన్ని జీకే ప్రశ్నలతో యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమంలో 5:30 మళ్ళీ కలుసుకుందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05కు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:20కు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. వార్తల వివరాలు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్లో అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

0: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. ఇప్పటికే మన మిత్ర ద్వారా 29 లక్షల మందికి వాట్సాప్ గవర్నెన్స్పై శిక్షణ ఇచ్చామని గుర్తు చేశారు. దాంతో 90% సేవలు వాట్సాప్లో అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ఇయర్ ఎండ్ 100% ఐ వాంట్ డ్రైవ్ ఓన్లీ ఆన్లైన్. దానికి మీరు ఎంత ట్రైన్ చేయగలిగితే టెక్నాలజీ అడాప్షన్ వస్తే ఈజీ అయిపోతుంది. రెండోది, రాబోయే రోజుల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీకి ఇది కీ అవుతుంది. అన్ని జిల్లాల్లో 100% నేను డిసెంబర్ అన్నాను, ఇంకా ముందే మీరు చేయడానికి అవకాశం ఉంది. బై దట్ టైం 100% టెక్నాలజీ అడాప్షన్ జరగాలి. వాట్సాప్ లోని మన మిత్ర ద్వారానే ఆల్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్.
0: ఇదిలా ఉండగా పేద మధ్యతరగతి బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి విషయాల్లో ప్రత్యేక దృష్టిని పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 2026-27 సంవత్సరానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 294 కోట్ల రూపాయల బడ్జెట్తో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి వెల్లడించారు. ఖరీఫ్లో అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు. ఏపీ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. అర్హత సాధించిన విద్యార్థులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. ఫలితాల కోసం sets.apsche.ap.gov.in/eset లో లేదా వాట్సాప్ మనమిత్ర 9552300009 హాయ్ అని మెసేజ్ పంపి తెలుసుకోవచ్చు. ఈసెట్ ఫలితాల్లో 91.72% ఉత్తీర్ణత సాధించారు. 32,434 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 29,750 మంది అర్హత సాధించారు. ర్యాంకు కార్డులు సంబంధిత వెబ్సైట్లో లేదా వాట్సాప్ నంబర్ ద్వారా అందుబాటులో ఉంచినట్లుగా అధికారులు వెల్లడించారు. అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపించవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు సూచించారు. 7వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజున వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫైళ్లను వేగంగా పరిష్కరిస్తే ప్రభుత్వ సేవలు త్వరగా ప్రజలకు అందుతాయన్నారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో ఆలోచించి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో అర్జీలు స్వీకరిస్తున్నట్టుగానే ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: జిల్లాలో కలెక్టర్స్ చేసే పిజీఆర్ఎస్ ఏదైతే చేస్తున్నారో గ్రీవెన్స్ రిడ్రెసల్, అవి కూడా రికార్డ్ చేసేయండి, ఆటోమేటిక్ రికార్డింగ్. దెన్ మీకు 20 మందిని కలిచారు, ఆటోమేటిక్ రికార్డ్ వచ్చింది, దానిపైన యాక్షన్ ఫాలో అప్ వస్తుంది, దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకోండి. బోత్ గవర్నమెంట్ అండ్ పొలిటికల్ కెన్ యూ ఇంటిగ్రేట్. గవర్నమెంట్ వర్క్ వచ్చినప్పుడు ఐ కాంట్ మెయింటైన్ దట్ పబ్లిక్ రిలేషన్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. దిస్ ఈస్ అ స్టాండర్డైజ్డ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ కెన్ ఇష్యూ నౌ. యూనిఫామ్ ఫ్రైడే, గ్రీవెన్స్ డే, యూ విల్ గో టు ది ఫీల్డ్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ అంశంపై కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోగా ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తించే ప్రతి ప్రయోజనాన్ని బుడగ జంగాలకు వర్తింపచేయాలని కలెక్టర్లకు సూచించారు. తక్షణమే ఈ అంశాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వేసవిలో ఎటువంటి అంతరాయం లేకుండా గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను కొనసాగించేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమగ్ర వేసవి కార్యాచరణ ప్రణాళిక 2026ను అమలు చేస్తోందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈరోజు మాట్లాడుతూ,

0: రాష్ట్ర వ్యాప్తంగా 251 మండలాల్లో గుర్తించిన 2106 సున్నిత నివాస ప్రాంతాల కోసం 40,47,00,000 రూపాయల వ్యయంతో ప్రత్యేక కంటింజెన్సీ ప్రణాళిక రూపొందించబడిందని చెప్పారు. ఇందులో కరువు ప్రభావిత 28 మండలాలకు 4,94,00,000 రూపాయలు, మిగిలిన 223 మండలాలకు 35,53,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందని ఆయన వివరించారు. భూముల సర్వేలో పారదర్శకత కోసం ఇకపై క్షేత్రస్థాయి పరిశీలన చేపడతామని భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా నోటీసుల జారీ దశలో భూ యజమానులకు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా ఈకేవైసీ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ఆమె భూపరిపాలనకు సంబంధించిన కీలక అంశాలపై ప్రజెంటేషన్ను ఈరోజు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తప్పులు లేకుండా సర్వే జరగాలనే ఉద్దేశంతో గడువును 223 రోజులకు పెంచినట్లుగా వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారంలో సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో 2027 మార్చి నెలాఖరు నాటికి లక్ష్యాల మేరకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ 100% పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని ఆమె తెలిపారు. అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీతో రికార్డులకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని జయలక్ష్మి వివరించారు. రాష్ట్రంలో 2027 డిసెంబర్ నాటికి 10,00,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోగా 250,000 ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు జరగాలని కోరారు. డిసెంబర్ నాటికల్లా మరో 238,000 ఇళ్లకు గృహప్రవేశాలు చేయించాలని సూచించారు. ఇళ్లు లేని పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇబ్బందులు లేని చోట భూసేకరణ లేదా సమీకరణతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో బీసీ కులాల వెనుకబాటుతనం అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారు. కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి నారాయణ తెలియజేస్తూ,
1: ద్రోణి లేదా గాలుల అంతరాయం ఇప్పుడు కొమరన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడ, అంతర్ కర్ణాటక, రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. आदौ मुख्य वार्ताः. वरिष्ठः भाजपा नेता सुवेन्दु अधिकारी भाजपा विधायक दलस्य नेता निर्वाचितः. सः पश्चिम बंग प्रदेशस्य प्रथमः भाजपेति दलस्य मुख्यमंत्री भवितुं सज्जः अस्ति. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सोमनाथ मन्दिरं भारतस्य दृढतायाः, एकतायाः, सभ्यतायाः च बलस्य कालातीतं प्रतीकत्वेन वर्णितम्. डीआरडीओ तथा भारतीय वायुसेनया स्वदेशीयस्य तारा ग्लाइड शस्त्रस्य प्रथमोड्डयन परीक्षणं सफलतया पूरितम्. अपि च भारतस्य सिमरनजीत कौर इत्येषा सांघाई नगरे आर्चरी वर्ल्ड कप स्टेज 2 मध्ये

0: टेलीलॉके ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు శీర్షికన తోకస్వాములు కథ.
2: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
3: కథ పేరు తోకస్వాములు.

ఆ రోజు శనివారం. రొయ్యలపాలెం బెస్తపిల్లలు ఓ 20 మంది తుఫాను సీతమ్మ తోటకు బయలుదేరారు. వాళ్ళందరి శంఖల్లో తాడుకు విరలాడుతూ ముంతలున్నాయి. అందరూ 10 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలు. వాళ్లకు చదువు లేదు, చదువుకోవాల్సిన అవసరం అసలే లేదు, నిరుద్యోగ సమస్య లేదు. వాళ్ల బ్రతుకు తెరువు కోసం విశాలమైన సముద్రం ఎదురు చూస్తూ ఉంది. అయితే రామిరెడ్డి పరిచయమైన తరువాత మనిషికి కాస్త లెక్కాపక్కా చూసుకునే అక్షరజ్ఞానం ఉండాలని, లేకపోతే నాగరీకుల మధ్య మోసపోతారని చెప్పిన మీదట తమ పిల్లలకు ప్రాథమిక విద్యకు ఒప్పుకున్నారు. అప్పటి నుండి రామిరెడ్డి దగ్గర పనిచేసే వాళ్లలో 5వ తరగతి వరకు చదివిన పోలయ్యను రోజు సాయంత్రం పూట 2 గంటలు ఈ ఊళ్ళో ఒకరోజు, ఆ ఊళ్ళో ఒకరోజు చెప్పే విధంగా ఏర్పాటు చేశారు. రొయ్యలపాలెం పిల్లలు ఇసుకలో నడిచి కూడలి అనే ప్రదేశానికి వచ్చేసరికి గవళపాలెం నుంచి అదే వయస్సు గల పిల్లలు 25 మంది వచ్చి కలిశారు. అందరూ ఒకరు భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఇసుకలో పరుగులు తీస్తూ ఆనందంగా అరుచుకుంటూ సీతమ్మ తోటను సమీపించారు. అలా ప్రతి శనివారం రావడానికి కారణం ఈరోజు సీతమ్మ ప్రత్యేక పూజలు చేసి తిన్నంత పరమాన్నం ప్రసాదంగా పెడుతుంది అందరి పిల్లలకు. వీళ్లకు దైవభక్తి కంటే ప్రసాదాల మీద ప్రేమ చాలా ఎక్కువ. చుట్టూ కంచెలా పెరిగిన కొబ్బరి చెట్లు ఉండే సీతమ్మ తోటకు వచ్చారు అందరూ. లోపలకు ప్రవేశించిన వాళ్లు చప్పున నిశ్శబ్దమైపోయారు. రామిరెడ్డి ఇంటి ముందు తూర్పు దిక్కుకు నిలబడి సూర్య నమస్కారాలు పెడుతున్నాడు. అతను నడుముకు కట్టుకున్న తెల్లని వస్త్రం తప్ప ఒంటి మీద ఆచ్ఛాదన లేదు. అతను అప్పుడే స్నానం చేసి వచ్చినందుకు గుర్తుగా శరీరం మీద నీటి బిందువులు మెరుస్తున్నాయి. కొద్దిసేపటికి సూర్య నమస్కారాలు పూర్తి చేసి తల తిప్పి చూసిన రామిరెడ్డి, ఏరా వచ్చారా వానర సైన్యం? ఒరే, మీకు ఈరోజు నిజమైన తోకస్వాములను చూపిస్తా, నాతో రండి అంటూ తోటలోకి దారితీశాడు రామిరెడ్డి. రామిరెడ్డి చెప్పిన రామాయణం పురాణం విన్న పిల్లలకు తోకస్వామి అంటే లంకకు కుప్పించి గెంతిన ఆంజనేయ స్వామి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న అతని అనుచరులే తోకస్వాములు. అయితే అది కథ. ఇప్పుడు నిజంగానే తోకస్వాములను చూపిస్తానంటుంటాడేంది తాత అనేది వాళ్ళ అనుమానం. భయం భయంగా రామిరెడ్డి వెనుకనే గుంపుగా నడవసాగారు అందరూ. రామిరెడ్డి తోటలో ఒక గుబురు మామిడి చెట్టు క్రింద నిలబడి తల పైకెత్తి చూశాడు. పిల్లలు కూడా పైకి చూశారు. మామిడాకుల మధ్య సన్నని కొమ్మల మీద నుంచి అనేక తోకలు వేలాడుతున్నాయి. ఏంది తాత అయ్యే, పాముల్లా వేలాడుతుండయా? ఏం పాములు తాత అని కొందరు అడిగితే మరికొంతమంది పిల్లలు భయంతో, మాకు భయంగా ఉండదు తాత, మేము వెళ్ళిపోతాం అన్నారు ఏడుస్తూ. ఒరే ఒరే, నేనుండగా మీకేం భయం రా, ముందు వాళ్ళు మనం కలిసి బతకాల్సిన వాళ్ళం, ఉండండి, తోకస్వాముల్ని పిలుస్తుండా అంటూ ఈడవేశాడు రామిరెడ్డి. ముందే పిల్లల్ని చూసి భయంతో కొమ్మల మీద కూర్చొని ఆకుల్లో దాక్కున్న 10 కోతులు వాటి పిల్లలు రామిరెడ్డి ఈలతో ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకు దూకుతూ కిచకిచమని రచ్చ చేస్తూ చెట్ల మధ్య పరుగులు తీశాయి. పిల్లలు సజీవమైన వాటి వింత ఆకారాలను చూసి అంటూ భయంతో పిల్లలందరూ చుట్టుకున్నారు రామిరెడ్డిని. వాటినెప్పుడూ చూడని పిల్లల భయానికి నవ్వుకున్నాడు రామిరెడ్డి. ఆకారంలో మార్పే గాని పరిపక్వం లేని ఈ పిల్లలకు మానసిక పరిపక్వం ఒక దశలో ఆగిపోయిన వానరులకు తేడా లేదు అనుకున్నాడు రామిరెడ్డి. ఇంతలో తోటలో పనిచేస్తున్న 2 పనివాళ్లు వచ్చారు. అయ్యా, కోతులు మామిడి పిందల్ని, జామ పిందల్ని, సపోటా పిందల్ని కొరికే నేల మీద పడేస్తుండాయి, ఈ కోతులతో మనమిక ఏగలేం సామే అంటూ తను ఏరి తెచ్చిన ఆ పిందల్ని దోసెలలో పట్టుకుని చూపించాడు ఒక పనివాడు. అంతేకాదయ్యా, చెట్ల మీద ఆకుల్ని కూడా తుంచేస్తుండాయా, టెంకాయలైతే మరీను నీళ్లున్నాయా లేవా అని కూడా చూడకుండా పీల్చా కింద పడేస్తుండాయి. నిన్న తప్పించుకోకపోతే నా బుర్ర రాంగ్ కీర్తన పాడేదే, నా భుజం దూసుకుంటూ కింద పడుండాది అంటూ కొన్ని చెట్ల మండల్ని, కొబ్బరికాయను చూపాడు ఇంకొకడు. వీరాస్వామి, వెంకటస్వామి,
నాకిప్పుడు 72 ఏళ్ళు. ఇంకో 15 ఏళ్ళు కష్టం చేసే బతకగల శక్తి ఉండాది. సీతమ్మకు కూడా ఉరా మరీ 70 ఏళ్ళుంటాయి. మేం పూర్తిగా ముసలోళ్లమయ్యేసరికి ఈ కోతులు 4-5 గుంపులవుతాయి. ఈ తోటను వాటికే వదిలేసి చచ్చిపోతాం. ఈ తోటకు మీతో పాటు అవి కూడా వారసులే. వాటిని ఏమీ అనకూడదు. మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలా చూసుకోవాలి. మాట ఇయ్యండి నాకు అన్నాడు రామిరెడ్డి. రామిరెడ్డి సీతమ్మ నేను చచ్చిపోతాం అన్న మాటలకు వాళ్ల కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి. సామే, మీ నీడన సల్లగా బతికే మాలాంటివే అయి కూడా వాటిని బాగా చూసుకుంటాం సామే అన్నారు పనివాళ్ళిద్దరూ. పిల్లల వైపు తిరిగిన రామిరెడ్డి, అబ్బాయిలు ఇక నుంచి మనం ఆ వానర సైన్యం తినగా మిగిలినవే మనకు కాయలు గాని పండ్లు గాని. మన తోటలో తక్కువ చెట్లున్నాయా, అవి ఎన్ని తిన్నా ఎన్ని పీకేసినా మనకు పండ్లకు లోటుండదు. ఆ కోతుల్ని నేనే మన తోటకి అతిథులుగా తీసుకొచ్చుండా. వాళ్లను మనం చుట్టాల్లాగానే చూడాలి. మనం బ్రతికితే సరిపోయిందా, అవి కూడా బ్రతకాలిగా. ఎక్కడికెళ్ళి బ్రతుకుతాయి, ఎక్కడికెళ్ళినా తరమేస్తుండ్రి. వాటిని ఏమనకుండా బాగా చూసుకోండి. కొంతకాలానికి అవి మీకు బాగా స్నేహితులవుతాయి అని వాళ్లను సమాధానపరిచి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు రామిరెడ్డి.

నాలుగు రోజుల క్రితం రామిరెడ్డి రాముడిపాళెం నుంచి తన పనులు చూసుకుని గుర్రం మీద తిరిగి వస్తున్నాడు. మలుపులో రోడ్డు ప్రక్కన ఒక పెద్ద కోతుల పోను. అందులో పెద్దవి చిన్నవి కొన్ని కోతులున్నాయి. అవి అమాయకమైన చూపులతో ఆ బోను సందుల్లో నుంచి దిక్కులు చూస్తున్నాయి. అవి అందులో నుంచి బయటపడడానికి నానాతంటాలు పడుతున్నాయి.

0: రామిరెడ్డికి జాలి కలిగి గుర్రం దిగాడు.
1: సామే, ఈ రాముడిపాలెం సుబ్బనాయుడు తోటలో పట్టిన కోతులు. తమ తోటలో కూడా ఏమైనా కోతులుంటే చెప్పండి, పట్టేస్తాం ఆటిల్ని కూడా. పెద్ద కోతికి 50, పిల్ల కోతికైతే 25
0: చెప్పాడు అక్కడ నిలబడి ఉన్న ముగ్గురిలో పెద్దవాడు. వాడికి 40 సంవత్సరాల వయసుంటుంది.
1: ఈ కోతుల్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు
0: అని అడిగాడు రామిరెడ్డి.
1: ఈడికి 25 మైళ్ళ దూరంలో పెద్ద అడవి ఉండాలి సామే, అక్కడ వదిలేస్తాం ఈటిల్నే. ఆటి కర్మ ఆటిది, తిరిగి రాలేవు కదా
0: అని జవాబిచ్చాడు వాళ్లలోని 25 ఏళ్ల వయసున్న యువకుడొకడు.
1: ఖాళీ లారీ కోసం ఎదురు చూస్తుండాం సామే చెప్పాడు వారిలో ఒక ముసలివాడు. తొందరగా చెప్పండి సామే, కోతుల్ని పట్టాలేమో. ఈ 2 బోన్లలోని కోతుల్నే ఒక బోన్లోకి చేర్చే 2వ బోను తీసుకొస్తారు మా వాళ్ళు. అవి కూడా పట్టిన తర్వాత అన్నిటినీ ఒకే లారీలో చేర్చేస్తాం
0: అన్నాడు 2వవాడు. రామిరెడ్డి ఆ ముగ్గురిని సూటిగా చూస్తూ,
1: నాకు ఈ కోతులు కోతి పిల్లలు కావాలి, అమ్ముతారా
0: అని అడిగాడు రామిరెడ్డి.
2: బిత్తరపోయారు ముగ్గురు.
1: అందరూ కోతుల్ని వదిలించుకోవడానికే డబ్బులు ఇచ్చి పట్టించుకుంటుంటే మీరేమో ఎదురు డబ్బులిచ్చి కొంటానంటుండారేంది సామె, ఆశ్చర్యంగా ఉండదే
0: అన్నాడు మొదటివాడు.
1: మీరు నాకు మతిలేక మాట్లాడుతున్నాను అనుకున్నట్లున్నారు. నేను కావాలనే కొంటున్నాను. నాకు 25 ఎకరాల పండ్ల తోట ఉంది. అక్కడ పాములున్నాయి, పక్షులున్నాయి, ఆవులు, బర్రెలు, ఎద్దులతో పాటు కుందేళ్ళు, కుక్కలు, నక్కలు, కోళ్ళు, బాతులు, తొండలు, పిల్లులు కూడా ఉన్నాయి. లేనిదల్లా కోతులే. అందుకే వాటికి మీరు పెట్టే ధర ఇస్తాను. తీసుకొచ్చి మా తోటలో వదలండి
0: అన్నాడు వివరంగా రామిరెడ్డి.
2: దాంతో వాళ్ళ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రామిరెడ్డి గారి మానవత్వానికి మనసులోనే ఆనందించారు.
1: ఇంతకాలం తాము అడవిలో వదిలే కోతులకు అడవి చెట్లలో పాపం ఏం ఆహారం ఉంటుంది, ఆకులు అలములు తప్ప. సరే సామే, లారీ రానియండే, దీన్ని లారీలో వేసుకునే వెనకాలే వస్తాం
0: అన్నారు అందరూ.
1: అక్కడికి ఇసుకలో లారీలు ట్రాక్టర్లు ఏమీ రావు గాని నేను బండి తెస్తాను, అందులో బోను పెట్టుకొని వెళ్దాం. మీలో ఒక్కరొస్తే చాలు, అక్కడ బోను విప్పి కోతుల్ని వదులుదురు గాని
0: అంటూ వాళ్లకు డబ్బు అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు రామిరెడ్డి. వెంటనే గుర్రాన్ని దౌడి తీయించి అరగంటలో తోటకు చేరుకుని బండి కట్టించి దాన్ని రాముడుపాళెం బోడిసత్రం సెంటర్కు చేర్చమన్నాడు.
2: పోలయ్య, వాడికి సహాయంగా రెడ్డి తోటలో పనిచేసే ఇంకొకడు బండి మీద వడివడిగా రాముడుపాళెం వైపు బయలుదేరారు. రామిరెడ్డి ఈ కోతుల సంగతి సీతమ్మకు చెప్పగానే ఎంతో సంతోషించింది.
3: ఆంజనేయ, ఆంజనేయ, ఇంతకాలానికి దర్శనమిస్తున్నావా
0: అంటూ మురిసిపోయింది సున్నిత మనస్కరాలైన సీతమ్మ. రామిరెడ్డి మళ్లీ గుర్రమెక్కి తమ ఎద్దుల బండి బోడిసత్రం చేరే సమయానికి అక్కడికి వెళ్లాడు. కోతులు పట్టేవాళ్లు కోతులున్న బోనును బండిలో పెట్టారు. వాళ్లలో 25 ఏళ్ల వయస్సున్న కోతులు పట్టేవాడు బండిలో ఎక్కాడు. బండి ఇసుకలో కొత్త ప్రదేశానికి పోతుంటే కోతుల కిచకిచలు ఎక్కువయ్యాయి. బండి తోలుతున్న పోలయ్యకు రామిరెడ్డి ప్రవర్తన విచిత్రంగా ఉంది.
1: ఒకప్పుడు కాలు ఒడ్డున సేపలు పట్టుకుని అమ్ముతూ శానా కష్టపడి గుడిసెల్లో ఉండేటోళ్ళం. అది చూసిన రామిరెడ్డి తమ 6 కుటుంబాల వాళ్లని తమ తోటకు తీసుకెళ్లే చల్లగా చూస్తుండాడు. పాపం నోర్లేని కోతులకు కూడా ఇయాల ఒక దారి చూపాడు రామిరెడ్డి సామి. ఆయన చల్లగుండాల
0: అనుకున్నారు ఇద్దరు.
2: తాము ఎక్కడికి పోతున్నామో ఏమిటో ఏమీ అర్థం కాని కోతులు తమ గుండ్రని తలలను నిమురుకుంటూ లోపలికి పోయినట్లుండే కళ్లను అటు ఇటూ తిప్పుతూ బోనుసందుల్లో నుంచి చూస్తూ కిచకిచమంటున్నాయి. కానీ వాటికి తమకు పట్టబోయే అదృష్టాన్ని గురించి తెలియదు. బండిని రామిరెడ్డి ఆదేశం మేరకు తోట మధ్యలోకి తీసుకొచ్చారు. ఆయన అనుమతించగానే కోతులు పట్టేవాడు బోను తలుపులు తెరిచాడు. ఒక్క ఉదుటన వానర సమూహం బయటకొచ్చి సమూహంలోని చెట్లనెక్కి చిటారు కొమ్మకు వెళ్లిపోయి భయం భయంతో ఆకుల్లో దాక్కున్నాయి. తిరిగి అదే బండిలో కోతులు పట్టేవాణ్ణి రాముడిపాళెం పంపేశాడు రామిరెడ్డి.

ఆ రోజు జరిగిన ఇదే విషయాన్ని గురించి ఆలోచిస్తూ పిల్లలతో పాటు ఇంటికి వచ్చాడు రామిరెడ్డి. ఇంటి పక్కనే వేసిన పర్ణశాలలో రాములవారి విగ్రహాల ముందు కూర్చొని సీతమ్మ భజన పాటలు పాడుతుంటే పిల్లలంతా తాము కూడా అదే పని చేశారు. వాళ్ల దృష్టంతా భక్తి మీద కంటే సీతమ్మ పెట్టబోయే ప్రసాదాల మీదనే ఉంది. భజన అయిపోయింది. అందరికీ అరిటాకును దోసెడు వెడల్పుగా ముక్కలు ముక్కలుగా కోసి పెట్టిన వాటిని కూర్చున్న అందరి ముందు పెట్టింది. తరువాత పరమాన్నం ఆ ఆకుల్లో అందరికీ వడ్డిచ్చింది సీతమ్మ. కడుపుల నిండా లొట్టలేసుకుంటూ తిన్నారు అందరి పిల్లలు. తరువాత వరుసగా క్యూలో ముంతలు పట్టుకు వచ్చి నిలబడ్డారు. ఆ ముంతల నిండా పరమాన్నం పెట్టింది సీతమ్మ. అది ఇంటి దగ్గర గుడిసెల్లో ఉన్న చిన్నపిల్లల కోసం తీసుకెళ్తారు వీళ్ళు. పనివాళ్ల పిల్లలు కూడా వీళ్లలో కలిసి తృప్తిగా తిన్నారు. సీతమ్మ పనివాళ్లకు కూడా పెట్టిన తరువాత వాళ్ల చేత నాలుగు పెద్ద అరిటాకులు కోయించి చెట్ల క్రింద పెట్టించింది. తరువాత పనివాళ్ల చేత కోతుల కోసం ప్రత్యేకంగా వండిన ఆ వంటకాన్ని ఆ నాలుగు విస్తళ్ల నిండుగా వేసింది. చెట్ల మీద నుంచి కోతులు కిందికి దిగాయి. కొన్ని కోతుల పొట్టలకు కరుచుకొని ఉన్న పిల్లలున్నాయి. అవి చెట్లు దిగాయి, అటూ ఇటూ గెంతుతున్నాయి తప్ప దగ్గరకు రావటం లేదు. ఇంతమందిని చూసి దగ్గరకు రావడానికి భయపడుతున్నాయి. సీతమ్మ ప్రేమగా తోకలు చాపుకొని ఉన్న ఆ కోతుల్నే చూస్తూ, హనుమాన్లు, వీళ్ళెవరో కాదు, మన పిల్లలే, ఏం భయం లేదు, శుభ్రంగా బొంచేయండి అంది ప్రేమగా. అవి చూస్తున్నాయి తప్ప ముందుకు రావటం లేదు. ఒరే, మనం ఇక్కడ ఉన్నంతసేపు అవి విస్తరల దగ్గరకు పోవు గాని మనం దూరంగా చెట్ల చాటుకు పోదాం, అప్పుడు తింటాయి అవి అంటూ రామిరెడ్డి వెనుకకు తిరిగాడు. అందరూ అతని వెంట నడిచారు. కొద్ది దూరం వచ్చి అందరూ ఆగి చూడసాగారు. కోతులు అటూ ఇటూ చూసి వీళ్లు కాస్త దూరం పోయేసరికి విస్తరాకుల మీదకు ఎగబడ్డాయి. ఆ అపగా చేతుల నిండా పట్టుకొని తమ బుగ్గలకు ఎక్కించాయి. పిల్ల పెద్ద అంతా కలిసి మొత్తం పరమానాన్ని స్వాహా చేశాయి. నెయ్యి వాసన కొడుతున్న ఆకుల్ని కూడా నాకేశాయి. తరువాత వాటిని తమ పళ్లతో పీకి చీలికలు పేలికలు చేశాయి. వాటి కోతి లక్షణాలతో తరువాత చెట్ల మీదకు పాకి కొమ్మల మీద ఎగురుతూ ఆకుల్లో అదృశ్యమయ్యాయి. దాంతో రామిరెడ్డి తిరిగి ఇంటికి వచ్చి సీతమ్మ పెట్టిన ప్రసాదం తిని బయటకొచ్చి చెట్టు చుట్టూ ఉన్న అరుగు మీద కూర్చున్నాడు. ఎదురుగా పిల్లలందరూ నిలబడ్డారు. ఒరే పిల్లలు, చూశారుగా వానరు మూకను, ఒకప్పుడు మనం కూడా ఆ జాతికి చెందిన వాళ్లమేరా. మనకు తోకలుండేవి, కాలక్రమంలో మనకవి ఊడిపోయాయి. బుద్ధి పెరిగి మనం రెండు కాళ్ల మీద నడిచే బలమైన మనుషులుగా మారాం. మీరు వెనుక వెన్నపూస చివర తడిమి చూసుకోండి, తెగిపోయిన తోక ఆనవాలు కనిపిస్తుంది అన్నాడు రామిరెడ్డి. ఆ చోటు ఎక్కడో సైగ చేసి చూపిస్తూ అందరూ చెయ్యి వెనక్కు పెట్టి తడిమి చూసుకున్నారు. ఒరే, ఇప్పుడు మీకు నమ్మకం కలిగింది కదా, మీరు కూడా తోకస్వాములు చుట్టాలని. ఇక వాటి గురించి ఆలోచించిపోకండి, రేపటి నుంచి అందరూ కలిసే ఆడుకోండి. వాటికి కొత్త తీరిపోతుంది, మీకు భయం పోతుంది, ఏమంటారు అన్నాడు రామిరెడ్డి. నిజమే అన్నట్లు తలలూపారు అందరూ. తరువాత సీతమ్మ తోట వదిలి గంతులు వేస్తూ భుజాలకున్న పరమాన్నం నిండిన ముంతలతో తిరుగు ప్రయాణమయ్యారు అందరూ. ఆ రాత్రి అటు గవ్వలపాళెంలోనూ ఇటు రొయ్యలపాళెంలోనూ అందరూ పిల్లలు చెప్పిన తోకస్వాముల కథతో అట్టుడికిపోయింది.

0: Haylesu, haylesu, haylesu, haylesa. Haylesu, haylesu, haylesu, haylesa.
1: మీరింతవరకు సముద్ర తీర కథలు శీర్షికన తోకస్వాములు కథ విన్నారు. సమర్పణ మంజుల బాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడొక పాటను విందాం. రాఘవన్ ఈ చిత్రం నుంచి. పాడినవారు హరీష్ రాఘవేంద్ర, జయశ్రీ.

మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. జేబు దొంగ ఈ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. వార్తల వివరంగా. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేశ రాజధానిలో మారథాన్ నిర్వహించింది. ఆకాశవాణి భవన్ నుంచి రైల్ భవన్, ఆర్బీఐ బిల్డింగ్ మీదుగా తిరిగి ఆకాశవాణి భవన్కు ఈ మారథాన్ చేరింది. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ ఫినిషర్ మెడల్, అగ్రభాగాన నిలిచిన 3 పురుషులు, 3 మహిళలకు ట్రోఫీలు బహుకరించారు. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ జెండా ఊపి మారథాన్ను ప్రారంభించారు.

0: లాంటి మారథాన్ వాకథాన్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆకాశవాణి కేంద్రాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ,
1: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं. हमारे पूरे देश में जितने भी स्टेशन हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे.
0: ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 232 ఆకాశవాణి కేంద్రాల్లో ఈ నెలంతా ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు.
2: ब्रॉडकास्टर होने के नाते जब इस तरह का कार्यक्रम हम करते हैं तो इसका संदेश दूर दूर तक, सुदूर प्रदेश तक इस पहुंचता है और ये एक बहुत बड़ा उदाहरण होगा.
3: देश भर में जो हमारे 232 मुख्य केंद्र हैं, उन पर ये आयोजन इस महीने आयोजित होगा और ये उत्सव है. हम देश की सेवा में जो आकाशवाणी का योगदान रहा है, उस योगदान को सेलिब्रेट कर रहे हैं.
0: आकाशवाणी 1936 సంవత్సరంలో ప్రారంభమై అత్యంత విశ్వసనీయ ప్రసార మాధ్యమంగా పేరు పొందింది. డిజిటల్ ఆధిపత్య కాలంలోనూ ఆకాశవాణి ప్రజల హృదయాల్లో తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లైన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్ర మంత్రి జీతుభాయ్ వాఘాని విలేకరులతో మాట్లాడుతూ, సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా భారతదేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని చెప్పారు. తమిళనాడులో టీవీకే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆ పార్టీ సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీల మద్దతు కోరింది. 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. విస్తృత చర్చల అనంతరం టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బేషరతుగా మద్దతిస్తామని చెరో 2 స్థానాలున్న సిపిఐ, సిపిఎం ప్రకటించాయి. ఈ సాయంత్రం లేదా రేపు సమావేశం అనంతరం టీవీకే తన నిర్ణయం ప్రకటించవచ్చునని మా విలేకరి తెలియజేశారు. ఇలా ఉండగా తమ పార్టీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును హుందాగా స్వీకరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ తెలిపారు. టీవీకేతో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కలవదని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ఏఐఆర్ న్యూస్ _hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ రక్షణ, సాధికారత, సరిహద్దుల భద్రతతోనే సరిపోదని, సామాజిక పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత సైన్యంలో తిరంగా మౌంటైన్ రెస్క్యూ దశాబ్దోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, దేశ సాధికారత అంటే దేశ సరిహద్దుల రక్షణ, ప్రజల్లో ధీమా, ఏ ప్రమాదం వాటిల్లినా ప్రతి వ్యక్తి రక్షణ కూడా అని అన్నారు. అట్టడుగు స్థాయిలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దృష్టితో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య బృందాల సమగ్ర శిక్షణను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు నమ్మకమైన ఆరోగ్య సేవలు అందించే అవగాహనను, శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలకు వారు జీవించే ప్రాంతాల్లోనే సులభంగా ఆరోగ్య సేవలు అందించాలన్న ఆశయంతో ఇటీవలి కాలంలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు ప్రజల భాగస్వామ్యంపైన దృష్టి సారించడం జరిగింది. ఉన్నత స్థాయి వైద్యశాలలపైన భారం తగ్గించి ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన సేవలందించే దిశగా సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం ఆవశ్యకమని ప్రభుత్వం భావిస్తున్నది. మన వైమానిక రంగం ఇప్పటి వరకు ప్రపంచంలో శీఘ్రగతిన పురోగమిస్తున్న స్థాయి నుంచి ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో భారీ భౌగోళిక కేంద్రంగా వేగంగా మారుతున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు ఏర్పాటైన రెండవ దశ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. గిఫ్ట్ సిటీ ద్వారా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో గుజరాత్ ప్రపంచానికే గవాక్షంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైమానిక రంగం అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఆయన, 2026 సంవత్సరంలోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 191 మిలియన్ స్థాయికి పెరిగిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆ రాష్ట్రంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కనుంది. ఈరోజు హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో అధికారి పేరు ప్రతిపాదించగా ఆయనను లాంఛనంగా ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో రేపు బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయనుంది. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యువతలో సాంస్కృతిక సమైక్యత భావాన్ని కలిగించడం, ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా 6వ విడత యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం కింద వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యువత తమకు నిర్దేశించిన చోట్ల పర్యటించి ప్రజల జీవనం, అభివృద్ధి, సంస్కృతి, వారసత్వం, విద్య, పర్యాటకం, ఆవిష్కరణలు మొదలైన అంశాల్లో ఉత్తమ విధానాలను అధ్యయనం చేస్తుంది. బీహార్లో లిచీ పంటకు సోకిన తెగులు నివారణకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణ చర్యలు చేపట్టారు. ప్రాంతాలను సందర్శించి సమస్య నివారణకు తగు సూచనలు చేసే విధంగా ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3వ దశ డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. ప్రజలకు, రెవెన్యూ అధికారులకు కూడా సౌకర్యంగా భూ సంబంధమైన సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని, సామాజిక, పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నికయ్యారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా వింటారు జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు గురించి ప్రసంగం, అనంతరం పొలం కబుర్లు వింటారు. వినే ముందుగా జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు గురించి ప్రసంగం విందాం.
1: జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేసే విధానం గురించి తెలుసుకుందాం. మొక్కజొన్న పంటను మన రాష్ట్రంలో ఖరీఫ్లో అయితే సుమారు 2.5 లక్షల ఎకరాల్లోనూ, రబీ కాలంలో నీటిపారుదల కింద 5.5 లక్షల ఎకరాల్లోనూ సాగు చేస్తున్నారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా గుంటూరు, పశ్చిమ గోదావరి, విజయనగరం, కర్నూలు ఇంకా కృష్ణా జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో రబీ కాలంలో మొక్కజొన్న పంటను, ఖరీఫ్లో సాగు చేసిన వరి పంట తర్వాత రెండో పంటగా రబీ కాలంలో మొక్కజొన్న పంటను రైతులు ఎక్కువగా ఈ మధ్య సాగు చేస్తున్నారు. మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి కొన్ని దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు ఇంకా స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక రకాలు అంటే పంటకాలం 100 నుంచి 120 రోజులు ఉంటుంది. మధ్యకాలిక రకాలలో పంటకాలం 90 నుంచి 100 రోజులు ఉంటుంది. అదే స్వల్పకాలిక రకాలను తీసుకున్నట్లయితే పంటకాలం 90 రోజుల కంటే తక్కువగా ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో వరి మాగాణంలో దుక్కి దున్నకుండానే పంటలు సాగు చేసే విధానాన్ని రైతు సోదరులు చాలా ఎక్కువగా అవలంబిస్తున్నారు. ఈ విధానాన్నే జీరో టిల్లేజ్ పద్ధతి అని అంటారు. ఈ పద్ధతిలో వరి చేను కోసిన తర్వాత పొలంలో వరి కొయ్య కాలలో దుక్కి దున్నకుండానే పదును చూసుకుని మొక్కజొన్న విత్తనాలను నేరుగా విత్తుకోవాలి. ఈ విధానంలో రైతులకి దుక్కి దున్నే ఖర్చులు తగ్గటమే కాకుండా 1 నెల రోజుల పాటు పంటకాలం అనేది కలిసి వస్తుంది. ఈ విధంగా జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్నను సాగు చేయటం వల్ల భూసార క్షీణత తక్కువగా ఉంటుంది. మొక్కజొన్న వ్యర్థాలను తగలబెట్టకుండా తిరిగి భూమిలోకి కలియదున్నుకున్నట్లయితే మొక్కజొన్న పైరు వ్యర్థాలు మరో పైరుకు, అంటే ఆ తర్వాత పండించే ఖరీఫ్ సీజన్లో పంటలకు మంచి పోషకాలను అందించే విధంగా అనేక ఉపయోగాలు ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న పంటను సాగు చేస్తే కలుగుతాయి. ఇక ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న పంటను సాగు చేయడానికి రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోస్తా జిల్లాలో అయితే నవంబర్ నెల చివరి నుంచి జనవరి మొదటి పక్షం వరకు కూడా మొక్కజొన్న పంటను ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. ఆ తర్వాత విత్తినట్లయితే దిగుబడి అనేది తగ్గటానికి అవకాశం ఉంటుంది. వరి పంటను కోసిన తర్వాత నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే మొక్కజొన్న విత్తనాలను ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో విత్తుకోవాలి. తగినంత తేమ లేకపోయినట్లయితే ఒక తేలికపాటి తడి ఇచ్చి మొక్కజొన్న విత్తనాలను విత్తుకోవాలి. తాడును ఉపయోగించి గాని లేదా విత్తనం వేసే యంత్రంతో గాని వరుసకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా విత్తుకోవాలి. ఇక వరి మాగాణంలో జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్నను సాగు చేస్తున్నప్పుడు భూమి దున్నటం ఉండదు కాబట్టి కలుపు ఎక్కువగా వస్తుంది. దీని నివారణ కోసం ఎకరానికి 1 కిలో అత్రాజిన్ 50% అనే పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటల్లోపు నేలంతా బాగా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. వరి దుబ్బులు చిగురు వేయకుండా పెరక్వాట్ అనే మందు 1 లీటర్ తీసుకుని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తే ముందు లేదా విత్తిన వెంటనే గాని పిచికారీ చేసుకోవాలి. ఇక అదేవిధంగా అత్రాజిన్ ఇంకా పెరాక్వాట్ 2 మందులను కూడా కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఇక సాధారణంగా మిగతా యాజమాన్య పద్ధతులన్నీ కూడా ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం గాని సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే సాధారణ రబీ మొక్కజొన్న పంటకు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తామో అవే పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగులో ఎరువుల యాజమాన్యం విషయాన్ని తీసుకుంటే నాటిన 20 రోజుల సమయంలో ఎకరానికి 100 కిలోల డిఏపి, 135 కిలోల యూరియా వేసుకోవాలి. 40 రోజుల సమయంలో 100 కిలోల 14-35-14 ఎరువు, దానికి 13 కిలోల యూరియాను కూడా మొక్కకు 2 నుంచి 3 అంగుళాల దూరంలో వేసి తేలికపాటి తడి ఇచ్చినట్లయితే పంట దిగుబడులు బాగుంటాయి. ఇక జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నప్పుడు 3 పంటలకు 1 సారి 20 కిలోల జింక్ సల్ఫేట్ ని దుక్కిలో వేసుకోవాలి. ఒకవేళ పంటలో జింక్ లోపం గనక కనిపించినట్లయితే, అంటే మొక్కజొన్న ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు పచ్చ రంగులోకి మారి మొక్కజొన్న లేత పైరు తెల్లగా మొగ్గగా మారటం గమనించినట్లయితే దీన్ని జింక్ లోపంగా గమనించుకుని 1 లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున జింక్ సల్ఫేట్ ని కలిపి పైరు పైన పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పంటకు ఎరువులను అందించేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేలాగా జాగ్రత్తలు పాటించాలి. ఇక మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేస్తున్నప్పుడు కొన్ని రకాల చీడపెడలనేవి పంటను ఆశించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణంగా కాండం తొలిచే పురుగు అనేది పంట విత్తిన 20 రోజుల సమయంలో ఈ మొక్కజొన్న పంట మీద కనిపిస్తుంది. ఈ కాండం తొలిచే పురుగులు 2 రకాలుగా ఉంటాయి. మచ్చల కాండం దొల్చే పురుగు లేదా చారల కాండం దొల్చే పురుగు ఎక్కువగా పంటను ఆశిస్తుంది. అయితే రబీ కాలంలో మొక్కజొన్న పంటను గులాబీ రంగు కాండం దొల్చే పురుగు అనేది ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. సాధారణంగా ఈ గులాబీ రంగు కాండం దొల్చే పురుగులు మొక్కజొన్న మొలకెత్తిన 10 నుండి 20 రోజుల సమయంలో ఆశించి పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని గూకి తింటూ ఉంటాయి. ఆ తర్వాత ముడుచుకుని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరి ఆకులు విచ్చుకున్న తర్వాత గుండు సూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు అనేవి మొక్కజొన్న ఆకుల మీద చేస్తాయి. ఇక లార్వాలు ఎదిగే దశలో అంకురాన్ని తినటం వల్ల మొక్కజొన్న మొవ్వ చనిపోయి ఎండిపోతుంది. దీన్నే డెడ్ హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్సాకారంలో సొరంగాలు కూడా ఏర్పరుస్తాయి. ఇక మొక్కజొన్న పూతను కంకిని ఆశించడం వలన దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది. మొక్కజొన్న పంటలో ఈ కాండం తొలిచే పురుగు నివారణ కోసం పొలంలో కలుపు మొక్కలు లేదా చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి ఎప్పటికప్పుడు నాశనం చేసుకోవాలి. పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసల్లో జొన్నను ఎర్రపంటగా వేసి 45 రోజుల తర్వాత తీసేయాలి. ఇక అంతర పంటలుగా అపరాలను సాగు చేసుకోవటం వలన సహజ శత్రువుల సంఖ్య పంటలో పెరిగి పంటను ఆశించే పురుగులను నాశనం చేస్తాయి. మొక్కజొన్న పంటలో అంతర పంటలుగా కంది, సోయాబీన్, బొబ్బర్లను సాగు చేసుకోవచ్చు. ఇక ట్రైకోగామా కిలోనిస్ పరాన్నజీవి గుడ్లను ఎకరానికి 2 నుంచి 3 ట్రైకో కార్డులను 2 విడతలుగా పంట 12 ఇంకా 22 రోజుల దశల్లో పంటలో విడుదల చేసుకోవాలి. మోనోక్రోటోఫాస్ అనే మందు 36 SL ఎకరానికి 320 మిల్లీలీటర్లు, క్లోరాన్ ప్రలినిలిప్రోల్ అనే మందు ఎకరానికి 60 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజుల సమయంలో పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ కాండం దొల్చే పురుగు ఉధృతిని మొక్కజొన్న పంట మీద తగ్గించుకోవచ్చు. ఒకవేళ వీటి ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరానికి 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుంచి 30 రోజుల సమయంలో మొక్కజొన్న ఆకుల సుడుల్లో వేసుకోవడం ద్వారా ఈ గులాబీ రంగు కాండం దొల్చే పురుగును మొక్కజొన్న పంటలో నివారించుకోవచ్చు. ఇక జీరో టిల్లేజ్ పద్ధతిలో పంట సాగు చేస్తున్నప్పుడు పంట 35 నుంచి 40 రోజుల సమయంలో ఉన్నప్పుడు ఎకరానికి ఒక 400 మిల్లీలీటర్ల బారాజైడ్ అనే మందు, 330 మిల్లీలీటర్ల కస్టోడియా అనే మందు 2 కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దశలో అంటే పంట 35 నుంచి 45 రోజుల సమయం నుండి పంట కోత వరకు కూడా ఆశించే కొన్ని రకాల తెగుళ్లైన పాము పొడ తెగులు, కాటుకు తెగులు, పేనుబంక, ఎండు తెగుళ్లు ఇంకా కండె పురుగులు అనేవి పంటను ఆశించకుండా ముందు జాగ్రత్తగా ఈ మందులను పిచికారీ చేసుకున్నట్లయితే పంట నాణ్యత బాగుంటుంది. ఇక జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నప్పుడు పైరుకు అందించే ఎరువులను పంట 40 రోజుల వయసు వచ్చే లోపే పూర్తిగా వేయటం పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా ఎరువులు వేసేటప్పుడు పంటలో తగినంత నీటి తడి ఉండేలాగా జాగ్రత్తలు పాటించాలి. ఇక నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే పంట 20 నుంచి 25 రోజుల సమయానికి ఒకసారి ఖచ్చితంగా ఒక తేలికపాటి తడైనా మొక్కజొన్న పంటకు అందేలాగా రబీ కాలంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ నీటిని తక్కువ సమయంలో పారించాలి. మొక్కజొన్న కండి పొత్తు ఏర్పడేటప్పుడు తప్పనిసరిగా పంటకు నీరు అందేలాగా జాగ్రత్తలు పాటించాలి. అందువల్ల మొక్కజొన్న కండె పెద్దదిగా వస్తుంది, ఇంకా పుప్పొడి కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక మొక్కజొన్న పంటలో గింజలు ఏర్పడేటప్పుడు వాతావరణంలో ఎక్కువ ఉష్ణోగ్రతలుంటే మొక్కజొన్న దిగుబడులు తగ్గటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల సంఖ్య తగ్గకుండా మొక్కల మధ్య దూరం పెంచినట్లయితే ఎక్కువ సూర్యరశ్మిని గ్రహించి దిగుబడులు అనేవి పెరుగుతాయి. ఇక మొక్కజొన్న పైరు ఎత్తు తగ్గి కండె పొత్తు వరకు కూడా ఆకులు నేల నుంచి వెడల్పుగాను కండె పొత్తు పైన ఉన్న ఆకులు సన్నగా ఏర్పడినట్లయితే మొక్కజొన్న కండె పెద్దదిగా ఇంకా ఎక్కువ నాణ్యతతో కూడిన దిగుబడి అనేది తీసుకోవడానికి వీలుంటుంది. ఇక జీరో టిల్లేజ్ పద్ధతిలో పంటను కోసుకోవడానికి రైతు సోదరులు ఏం చేయాలంటే పంట కోతకు వచ్చినప్పుడు మొక్కజొన్న బుట్టల పైపొరలు ఎండిపోయినట్లు కనిపిస్తాయి. బాగా ఎండిన కండెలు మొక్కలపైన క్రిందికి వేలాడుతూ కనిపిస్తాయి. ఇంకా కండెల్లోని గింజలను వేలుగోరుతో నొక్కినప్పుడు చాలా గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడకుండా ఉంటాయి. అంతేకాకుండా బుట్టలోని గింజలను తీసి అడుగు భాగం చూసినట్లయితే నల్లని మచ్చలు ఉండటం మనం గమనించుకోవచ్చు. ఇటువంటి దశలో మొక్కజొన్న కండెల్లో సుమారుగా 25 నుంచి 30% వరకు తేమ ఉంటుంది. ఈ సమయంలో కండెలను మొక్కల నుంచి వేరు చేసిన కండెలలోని గింజల్లో తేమ శాతం 15% వరకు వచ్చేలాగా 3 నుంచి 4 రోజులు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. ఈ సమయంలో పంట కోతలు ఆలస్యం చేసినట్లయితే మొక్కజొన్న బెండులో పీచు శాతం పెరిగి నాణ్యత అనేది తగ్గుతుంది. ఒకవేళ రబీ సీజన్లో జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్నను పశువుల మేత కోసం గానీ వేసినట్లయితే పంట 50% పూత దశలో ఉన్నప్పుడు పైరును కోసుకోవాలి. ఇక మొక్కజొన్న కండెలను నూర్పిడి చేయడానికి ట్రాక్టర్తో లేదా కరెంటుతో నడిచే నూర్పిడి యంత్రాలను ఉపయోగించాలి. నూర్పిడి చేసిన తర్వాత గింజలను 2 నుంచి 3 రోజులు తేమ శాతం తగ్గే వరకు ఎండలో ఆరబెట్టి కొద్దిగా శుద్ధి చేసి గోని సంచుల్లో కానీ లేదా పాలిథిన్ సంచుల్లో కానీ నింపుకొని తక్కువ తేమ గల ప్రాంతాల్లో నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న పంటను సాగు చేసినట్లయితే ఒక ఎకరానికి సుమారు 40 నుంచి 43 క్వింటాల దిగుబడి వరకు కూడా రబీ కాలంలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంట నుండి ఆ దిగుబడిని తీసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు తక్కువ ఖర్చుతో ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న పంటను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు కోరుతున్నారు.
0: జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు గురించి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: వరి మాగాణంలో పెసర మినుము పంటల సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. వరి మాగాణంలో మినుము పెసర పంటల్ని మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ పైర్లను వివిధ రకాలైనటువంటి పురుగులు తెగుళ్లు ఆశించి నష్టాన్ని కలుగచేసే అవకాశం ఉన్నందువల్ల పైర్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మేరకు సస్యరక్షణ చర్యలను రైతులు తప్పనిసరిగా చేపట్టుకోవాలి. పురుగుల్లో ముఖ్యంగా తామర పురుగులు, తెల్లదోమ, పొగాకు లద్దె పురుగు, గొంగళి పురుగులు, మారుకా మచ్చల పురుగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగచేస్తూ ఉంటాయి. తామర పురుగులు అనేవి పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి ఆకుల్లో రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పైకి ముడుచుకుపోతాయి. 10-12% నష్టాన్ని కలగచేయటమే కాకుండా ఆకుముడత, తలమాడు, వైరస్ తెగుళ్లు కూడా వ్యాపింపచేస్తాయి. వీటి ఉధృతి వర్షాభావ పరిస్థితులకు తోడు ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఉధృతి ఎక్కువైనప్పుడు మొక్కలు గిరసబారిపోయి ఎండిపోతాయి. వీటి నివారణ కోసం 1.5 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ 5 SC లేదా 1 గ్రామ్ ఎస్ఫేట్ 75 SP లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదంటే స్పైనోసైడ్ 45% SC 0.3 మిల్లీలీటర్లు అంటే వీటి లేదా ఒకదాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెల్లదోమ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ తెల్లదోమ అనేది అపరాలు, పత్తి, మిరప, పొగాకు, కూరగాయ పంటలను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెంటీగ్రేడ్ వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు తొలకరి వేసవిలో అపరాల పంటల మీద వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. తెల్లదోమలు 2 రకాలుగా నష్టాన్ని కలగజేస్తాయి. మొదట తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు నీరసించి గిడసబారుతాయి. ఇవి తేనె మంచు లాంటి జిగట పదార్థాన్ని విసర్జించడం వల్ల మొక్కల భాగాల మీద నల్లటి బూజు ఏర్పడుతుంది. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే శక్తిని కోల్పోతాయి. రసాన్ని పీల్చి నష్టాన్ని చేయటమే కాకుండా అనేక రకాల పల్లాకు వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేస్తాయి. ఇక పొగాకు లద్దె పురుగు విషయానికి వస్తే తల్లి పురుగు ఆకులు అడుగు భాగాన గుంపులుగా గుడ్లను పెట్టి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పేస్తుంది. మొదటి దశలో గొంగళి పురుగులు ఆకులు అడుగు భాగాన సముదాయాలుగా ఉండి పచ్చదనాన్ని తినడం వల్ల జల్లెడాకులు ఏర్పడతాయి. పెరిగిన దశలో ఆకులను తిని ఈనలను మాత్రమే మిగులుస్తాయి. పెద్ద గొంగళి పురుగులు పగటి వేళ మట్టి పెళ్లల కింద, భూమి నెర్రెల్లో లేదా రాలిన ఆకుల కింద ఉండి రాత్రిపూట పంటను ఆశించి విపరీతంగా నష్టపరుస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 2-3 రోజుల్లోనే పంటను విపరీతంగా నష్టపరుస్తాయి. వీటి కోసం రైతులు తప్పనిసరిగా సమగ్ర నివారణ చర్యలను చేపట్టుకోవాలి. సమగ్ర నివారణ చర్యలు అంటే ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉనికిని అంచనా వేసుకుంటూ ఉండాలి. ఒక్కో బుట్టలో రోజుకు 15-20 తెక్కల పురుగులు వరుసగా 3 రోజుల పాటు గనక గమనిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలను చేపట్టుకోవాలి. పురుగు తొలి దశలో మోనోక్రోటోఫాస్ను 1.6 మిల్లీలీటర్లు లేదంటే ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేకపోతే క్లోరిఫెరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు అంటే వీటి లేదో ఒకదాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గొంగళి పురుగులు పొలమంతా వ్యాపించి ఉన్నప్పుడు నవల్యూరాన్ 1 మిల్లీలీటర్ లేదంటే థయోడిక్ కార్బ్ 1.5 గ్రాము లేదా రినాక్సిఫిర్ 0.3 మిల్లీలీటర్లు లేకపోతే ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు అంటే వీటి లేదో ఒకదాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే ఎదిగిన గొంగళి పురుగులను ఒక్కసారి పిచికారీ ద్వారా మాత్రమే సమర్థవంతంగా నివారించలేము. పురుగు మందుల ఎర్రను ఉపయోగించుకొని నివారించుకోవాలి. ఎర్ర తయారీ కోసం 10 కిలోల తవుడు, 1 కిలో బెల్లం, లీటర్ క్లోరిఫెరిఫాస్ లేదా మోనోక్రోటోఫాస్ లేదా 1/2 కిలో థయోడిక్ కార్బ్ తగినంత నీటిని కలిపి చిన్న చిన్న గుళికలుగా చేసి సాయంకాలం పొలమంతా సమానంగా చల్లుకోవాలి. ఇక మారుకా మచ్చల పురుగును సరైన సమయంలో మనం నివారణ చర్యలు కనుక చేపట్టకపోతే దీనివల్ల సుమారు 10-80% వరకు పంటకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ పురుగును పూత పురుగు లేదా గూడ పురుగు అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూ మొగ్గల్లోకి చొచ్చుకొని పోయి లోపల లేత భాగాలను తింటూ ఉంటాయి. తర్వాతి దశల్లో లేత ఆకులను, పూతను, లేత పిందెలను, కాయలను కలిపి గూడుగా చేసి లోపలనే ఉండి తింటుంది. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి కాయల్లోని గింజలను తినేసి వాటిని డొల్ల చేస్తుంది. పురుగు గూళ్లల్లోనే ఉండి తినడం వల్ల వీటిని తినే బదనికలు పరాన్నజీవుల బారి నుండి రక్షించుకుంటాయి. పురుగు మందుల ప్రభావం నుంచి కూడా తప్పించుకుంటాయి. దీనికోసం కూడా సమగ్ర నివారణ చర్యలను రైతులు తప్పనిసరిగా పాటించుకోవాలి. అవి ఎలాగంటే పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పైరు పూత దశకు రాకముందు నుంచే జాగ్రత్త చర్యలు చేపట్టుకోవాలి. పూత దశలో తప్పనిసరిగా పైరు మీద 5% వేపగింజల కషాయం లేదా

0: వేప నూనె 5 మిల్లీలీటర్లు, లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. అంతేకాకుండా అప్పటికే పంట మొక్కల మీద ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. తక్కువ కాల పరిమితి కలిగినటువంటి పైర్లలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొగ్గ దశ, పూత దశలో అక్కడక్కడ కొన్ని పువ్వు మొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయో లేదో పరిశీలించుకుంటూ ఉండాలి. ఉంటే కనుక వెంటనే థయోడిక్ కార్బో 75 WC 1.5 గ్రాము, లేదంటే ఎసిఫేట్ 75 SP 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్లు గనక గమనిస్తే ఎసిఫేట్ 75 SP 1.5 గ్రాము, లేదా క్వినాల్ఫాస్ 35 EC 2 మిల్లీలీటర్లు, లేదంటే నోవల్యూరాన్ 10 EC 1 మిల్లీలీటర్లతో పాటు డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అవసరమైతే మందులను మార్చి మార్చి 2-3 సార్లు పూత, పిందె, కాయ దశల్లో పిచికారీ చేసుకుంటూ ఉండాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే స్పైనోసైడ్ 45 SC 0.3 మిల్లీలీటర్లు, లేదంటే రినాక్సిఫిర్ 0.3 మిల్లీలీటర్లు, లేదా ఇమామెక్టిన్ బెంజోయిట్ 5 SG 0.4 గ్రాములు, లేకపోతే ఫ్లూబెండమైడ్ 45 SC 0.2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పైరు మీద పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక తెగుళ్ల విషయానికి వస్తే, నేల ద్వారా ఆశించేటటువంటి తెగుళ్ళలో మొదలు కుళ్ళు తెగులు, మొక్క ఎండు తెగులు, వేరు ఎండు తెగుళ్ళు ముఖ్యమైనవి. మొదలుకుళ్ళు తెగులు అనేది మొక్కలు మొదలు దగ్గర విరిగి చనిపోతూ ఉంటాయి, వేరు భాగం పిల్ల వేర్లు పూర్తిగా కుళ్ళిపోతాయి. తెగులు సోకిన మొక్కలు పొలంలో అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. మొక్క ఎండు తెగులు అనేది తడిగా ఉండే ఉప్పు నేలల్లో ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు శిలీంధ్రం ద్వారా అభివృద్ధి చెంది తెగులను కలగజేస్తుంది. తెగులు సోకిన మొక్కల కాండం భాగం కుళ్ళి విరిగిపోయి మొక్కలు చనిపోతాయి. తెగులు పొలంలో అక్కడక్కడ కల్లాలుగా లేదా పొలమంతా వ్యాపిస్తుంది. నివారణ కోసం వేసవిలో లోతు దుక్కులు చేస్తే భూమిలో శిలీంధ్రము, శిలీంధ్ర బీజాలు చనిపోతాయి. అవకాశం ఉన్న చోట కనీసం 3 సంవత్సరాల పంట మార్పిడి చేసుకోవాలి. విత్తుకునే 24 నుండి 48 గంటల ముందుగా కిలో విత్తనానికి వారడామైసిన 1 మిల్లీలీటర్, లేదా టెబ్యూ కొంజలు 1 గ్రాము, లేకపోతే క్యాప్టాన్, లేదంటే థైరామ్, లేదంటే మాంకోజిబ్ 2 గ్రాములు, లేదంటే కార్బోనిజం 2 గ్రాములు, దీంతోపాటు ట్రైకోడెర్మా విడి 5 గ్రాములతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. 80 కిలోల చివికిన పశువుల ఎరువు, దీంతోపాటు 20 కిలోల వేపపిండి మిశ్రమానికి 2 కిలోల ట్రైకోడెర్మా విడి కలిపి కుప్పగా ఎండ తగలని నీడ ప్రదేశంలో ఉంచుకోవాలి. దానిమీద పల్చగా వరగడ్డి లేదా గోనె సంచులను కానీ కప్పి ఉంచి తేమ ఆరిపోయినప్పుడు నీటిని చిలకరిస్తూ ఉండాలి. ఇలా ప్రతి 7 రోజులకు ఒకసారి కుప్పని కలి తిప్పుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే 25 నుండి 30 రోజుల్లో ట్రైకోడెర్మా విరుడి అభివృద్ధి చెంది దీనిని పైరు విత్తుకునే సమయంలో తగినంత తేమ, సేంద్రియ పదార్థం ఉన్నప్పుడు భూమిలో కలుపుకోవాలి. ఇలా 3-4 ఏళ్లు చేస్తే భూమి ద్వారా సంక్రమించేటటువంటి తెగుళ్లను పూర్తిగా నివారించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.

0: వందల మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం వింటారు.
1: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: మరి ఈ రోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
2: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015 బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ కింద ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మ్యాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని తీసుకొని వచ్చారు.
1: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
2: ఈ స్కీమ్లో గర్ల్ చైల్డ్స్ less than 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
1: అలాగే సార్ ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
2: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
1: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలా సార్? ప్రతి సంవత్సరం. అయితే నెల నెల ఇంత చేయాలి అనే
2: అట్లేం లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
1: సార్ మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
2: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
1: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు ఇది కూడా మారుతుంది.
2: గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ April 1st కి ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది, ఇప్పుడు 8.5%.
1: అలాగే సార్ 18 ఏళ్ళు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
2: అది మనం నోటిఫై చేసేదాన్ని బట్టి ఉంటుంది మ్యామ్. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ పన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
1: సార్ మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
2: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్ తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే లైక్ రెగ్యులర్ గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్ గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మ్యామ్. దానికోసం స్పెషల్ గా అప్లికేషన్ ఫార్మ్స్ అను పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: సార్ ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ గానీ పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి ఈ దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
2: లేదు, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో దట్ 18 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత కానీ 18 ఇయర్స్ తర్వాత కానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్స్ ని అకౌంట్ లో యాడ్ చేస్తారు, డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్ విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
1: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్ మీరు చెప్పినట్టు? సో ఆ మైనర్ గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం?
2: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే వన్ నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనే చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం ఏ బ్యాంక్ లో కూడా.
1: సార్ మీరు ఇందాక కూడా చెప్పారు, కానీ మరోసారి ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
2: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయచ్చు మ్యామ్ ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారనుకుంటే అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అవసరాన్ని బట్టి మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకునే సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రెస్ట్రిక్షన్స్ ఏం లేవు మేడం.
1: 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం,
2: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, అండ్ ఎనీ ఎక్సిజెన్సీస్ వాడుకునే అవకాశం ఉంది మ్యామ్.
1: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయి
2: మ్యామ్? 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్ లో అందులోనే దీని కంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా
2: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
2: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్. ఏ బ్యాంక్ లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్, అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని రేషన్ కార్డ్ ఉన్నా ది కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్ గా మనం అకౌంట్ ఓపెనింగ్ కి ఏవైతే RBI స్టిప్యులేట్ చేసినాయి వాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ తెలియ మనం ఓపెన్ చేసుకోవచ్చు.
1: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
2: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా,
1: బర్త్
2: సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం. అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
1: సార్ మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు పోస్ట్ ఆఫీస్ కూడా ఇస్తున్నది PPF.
2: PPF అందరికీ ఉంది, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది. అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సేమ్ 15 ఇయర్స్ దాకా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ దాకా ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది. ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ PPF కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
1: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో PPF కంటే ఎక్కువ,
2: సుకన్య సమృద్ధిలో ఎక్కువ ఉంది. అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
1: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, మరి ఈ జమ అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కి కానివ్వండి, మ్యారేజ్ కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్ కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
2: ఏం లేదు, మనం ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ ని తీసుకెళ్లి బ్యాంకులు ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విత్డ్రాల్కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విత్డ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. మ్యారేజ్ కార్డ్ తీసుకుని వెళ్ళి పూజ చేసాం అనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలౌ ఫర్ విత్డ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ కానీ పెళ్లికి కానీ. మెడికల్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉంది, ప్రాపర్ పేమెంట్ రేజ్ చేసిన ఏమైనా ఉంటే వాటిని చూపిస్తే కూడా విత్డ్రాల్ అలౌ చేస్తారు.
1: సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విత్డ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
2: లాకిన్ పీరియడ్ ఉంటే ఏం లేదు. ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్ కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విత్డ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే,
2: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ అలవింగ్ ఫర్ విత్డ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
2: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్ లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు. బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7.5 దాకా వస్తుంది. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్ గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ ను.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
2: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
1: సార్ మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవాలి?
2: మనకి స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి ఆయర్కి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యే దానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
1: ఓకే సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
2: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకుని ఒక అకౌంట్,
1: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్
2: అన్ని బ్యాంక్స్ కలిపి.
1: సార్, మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైమ్ ఉన్నారు కాబట్టి అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు 2015లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్ ఇయర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
2: మన బ్యాంక్ వరకు అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మేము, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూజీనియస్ ప్రోగ్రామ్స్ అని. దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్ గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్ కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాము ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్ ఇప్పటికీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం, అంటే వాళ్ళకి అట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు, సో పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తా ఉంది. సో ఆ స్కీమ్స్ అన్ని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు, బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్ కి బ్యాంక్ అకౌంట్ ఉండి దాంట్లో పేరెంట్

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901044415 7901084415. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, వెంకమ్మ ఓబులమ్మ లక్ష్మయ్య, బండారు సుబ్బారావు తిరుపతమ్మ నారాయణ, రేవతి నిత్య కౌశిక్, నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి. అదేవిధంగా పాటను వినిపించమని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియన, కె రమేష్, లక్ష్మి, నాగటి పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, బాబు అఖిల, అభిజాన్, అవియ మరియు వారి కుటుంబ సభ్యులందరి కోసం. అదేవిధంగా మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద, ఆయిషా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి. వీరందరూ కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, శ్రీ గొల్లపూడి సూర్య భార్గవి. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులందరి తరపున మరియు వారి స్నేహితులందరి తరపున పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. మీరందరి కోసం ఒక పాటను విందాం.

హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటూ ఉన్నారు. తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి వారి స్నేహితుల కోసం పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, సుంకే, కార్తిక్, గంగాధర్, శ్రీనివాస్ వీరందరూ కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయి, ఎదోజే, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి ఇంకా నల్గొండ జిల్లా నుంచి సందీప్, మమత, అక్షయ్ వారి కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వీరందరి కోసం చివరిగా ఒక పాటను విందాం.

మీరింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, సార్క్ అవార్డు గ్రహీత, రిటైర్డ్ జిఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మంజుల పాలెట్టి.

0: రిటైర్డ్ జిఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, సార్క్ అవార్డు గ్రహీత, రిటైర్డ్ జిఎస్టీ ఆఫీసర్

0: ప్రొఫెసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మంజుల పాలేటి.
1: రేడియో గాలిలో మాటల్ని మోసుకొచ్చే మాధ్యమం. శబ్దం మాత్రమే కాదు, భావాలను పలికించే స్వరం. మనసులను కట్టిపడేసే మాయాజాలం. సమాచారం మాత్రమే కాదు, సమాజాన్ని చైతన్యపరిచే శక్తి. అదే మన ఆకాశవాణి. 1936లో ప్రారంభించి తరతరాలుగా వినిపిస్తూ వినోదం, విజ్ఞానం, సంస్కృతి, సాహిత్యం, వార్తలు, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి, ఇలా అన్నింటి సమాహారమే మన ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటోన్న ఈ శుభతరుణంలో దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ఈ సుదీర్ఘ అపూర్వ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాల్ని శ్రోతలకు అందిస్తోంది. ఈ పరంపరలో భాగంగా ఆకాశవాణి నెల్లూరు స్టూడియోస్ లో ఉన్నారు సార్క్ దేశాల సాహిత్య పురస్కార గ్రహీత మరియు దాదాపు 12 దేశాల్లో పర్యటించి ప్రతిష్టాత్మక విశ్వవేదికల మీద వారి తెలుగు కవితా వాణిని వినిపించినటువంటి అంతర్జాతీయ కవి, ప్రముఖ రచయిత, విశ్రాంత వస్తు సేవల అధికారి అయినటువంటి డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు నేడు మన స్టూడియోస్ లో ఉన్నారు. వారిని అడిగి రేడియోతో వారికున్న అనుబంధాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియోస్.
2: నమస్కారం అండి. ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆకాశవాణిని అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిరక్షించుకుంటూ, అడుగులు వేస్తూ భారతీయ సంస్కృతిలో భాగం చేసిన అందరికీ వినమ్రపూర్వంగా నమస్కరిస్తున్నాను.
1: డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు, బాల్యంలో మీకు రేడియో అనగానే మీ మదిలో మొదటగా మెదిలే సందర్భం ఏంటి? మరి మీరు మొదటగా ఏ వయసు నుంచి రేడియో వినడం ప్రారంభించారు? ఆ జ్ఞాపకాల్ని మా శ్రోతలకు చెప్తారా?
2: 1972-73 ప్రాంతాల్లో, అంటే నాకు దాదాపు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, హై స్కూల్ విద్యాభ్యాసంలో ఉండగా మేము ఒక చిన్న గ్రామంలో, జయంపు అనేటువంటి బాలాయపల్లి మండలంలో ఉండేటువంటి ఒక గ్రామంలో చదువుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా ఈ రేడియో అనేటువంటి ఒక మాధ్యమాన్ని చూడడం, వినడం జరిగింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 53 ఏళ్ల అనుబంధం ఆకాశవాణితోటి ఏర్పడడం నా జీవితంలో ఒక ప్రధాన ఘట్టమే అయింది.
3: ఈ కార్యక్రమం తరువాయి భాగం వార్తలనంతరం వినవచ్చు. కొంచెం సేపట్లో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.
4: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశీయ విమానయాన మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా మారథాన్ ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ ఈ ఏడాదిలో 191 మిలియన్లకు చేరుకోవడంతో భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఆవిర్భవించిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు జరిగిన ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్ 2.0లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానయాన మార్కెట్గా భారతదేశం ఉందని చెప్పారు. విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్కు సంబంధించి ప్రపంచ గమ్యస్థానంగా రూపాంతరం చెందుతోందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 1100 వాణిజ్య విమానాల సముదాయం 2035 నాటికి 3 రెట్లు పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
5: ప్రధాన మంత్రి జీ కా ఖాస్ సబ్జెక్ట్ ఏవియేషన్, ఉంటో పతా హై అగర్ ఏవియేషన్ మే కదమ్ అగర్ ఆగే బడ్తే తో దేశ్ దో కదమ్ ఆగే బడ్తా హై, తో ఉన్కే సహాయతా కే సాథ్ హమ్ ఉడాన్ స్కీమ్ కో 10 సాల్ తక్ ఆగే బడా రహే ఔర్ 29,000 కరోడ్ యే పెహలీ బార్ హువా హై సివిల్ ఏవియేషన్ కే సెక్టర్ మే కి 29,000 కరోడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్ కరేగీ, ఆగే 10 సాల్ కే లియే కరేగీ, జిస్సే 100 నయే ఎయిర్పోర్ట్ బనేంగే దేశ్ మే, 200 హెలీపోర్ట్ బనేంగే ఖాస్ కర్కే హిలీ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ మే బనేంగే.
4: ఆకాశవాణి సంస్థ దేశానికి గడిచిన 90 ఏళ్లుగా సేవలను అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని మారథాన్ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించింది. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈ పరుగును ప్రారంభించారు. దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు సాగిన ఈ మారథాన్లో ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ, మారథాన్ ద్వారా ఫిట్నెస్ ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 232 ఆకాశవాణి కేంద్రాలలో ఈ నెలలో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 1936లో స్థాపించబడిన ఆకాశవాణి దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రసార వేదికలలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. 2026 నాటికి ప్రపంచ వాస్తవ జీడిపి వృద్ధిలో భారతదేశం 17% వాటాను కలిగి ఉండబోతోందని ఐఎంఎఫ్ గణాంకాలు సూచిస్తున్నాయని ఆయన అన్నారు. సూరినామ్ పర్యటనలో భాగంగా స్థానిక సూరినామీ సమాజంలోని వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారతదేశం ఒక మూల స్తంభంగా అభివర్ణించారు. భారతదేశ పారిశ్రామిక ఆర్థిక పురోగతి ప్రపంచ స్థిరత్వానికి ఒక సాధనంగా నిలుస్తోందని జైశంకర్ పేర్కొంటూ,
6: India contributes to the 17% of the total global growth. We help to de-risk the international economy. We help to give more possibilities. We are creating more options. We are today negotiating and concluding more free trade agreements for countries to avail of it. And along with that, we are trying to create a global footprint so that our impact on the international economy and the de-risking of the world is as impactful, as far-reaching as possible.
4: దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు ఎల్పిజి సరఫరా సజావుగా సాగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో గృహ వినియోగదారులు గ్యాస్ కొరతను లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత 2 రోజుల్లో సుమారు 87 లక్షల ఎల్పిజి బుకింగులకు గాను దాదాపు 57 లక్షల ఎల్పిజి సిలిండర్లను గృహాలకు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే గత 2 రోజుల్లో 111,000 పైగా 5 కేజీల సిలిండర్లు అమ్ముడయ్యాయని సుజాత శర్మ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. కోల్కతాలో ఈరోజు నిర్వహించిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై సీనియర్ పార్టీ నాయకుల సమక్షంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సువేందు అధికారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం రేపు ఉదయం కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణం చేయనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ అసాధారణ విజయం సాధించిందని అమిత్ షా శాసనసభాపక్ష సమావేశంలో పేర్కొంటూ,
7: ముజే విశ్వాస్ హై కి భాజపా సర్కార్ మోదీ జీ కే నేతృత్వ మే ఈ డబల్ ఇంజన్ కి సర్కార్ బన్కర్ దిన్ దునీ రాత్ చౌగనీ బంగాల్ కో ప్రగతి కి దిశా మే లే జాయేంగే. ఘుసపెటియా ముక్త బంగాల్, సురక్షిత్ మహిళా ఔర్ సురక్షిత్ జనతా, ఏ హమారా వాదా హై కి హమ్నే బంగాల్ కే ఆర్స ద్రష్టాఓ నే జో సునార్ బంగ్లా కా సంకల్ప ఔర్ స్వప్న దేఖా హై, హమ్ సబ్ కి జిమ్మేదారీ హై కి హమ్ సునార్ బంగ్లా కో జమీన్ పర్ ఉతార్నే కే లియే అప్నా సబ్సే
4: క్షేత్రస్థాయి ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి ప్రాథమిక ఆరోగ్య బృందాలకు అందించే సమగ్ర శిక్షణ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. దేశంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి నైపుణ్యంతో కూడిన శిక్షణను దీని ద్వారా అందిస్తారు. ప్రాథమిక ఆరోగ్య బృందాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా నైపుణ్య ఆధారిత వ్యవస్థ రూపకల్పనకు కృషి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు సమాజ భాగస్వామ్యంపైన పూర్తిగా దృష్టి సారించింది. ప్రజలు నివసించే ప్రదేశాలకు సమీపంలోనే ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వ్యవస్థ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆ శాఖ పేర్కొంది. భూ సంబంధిత సేవలను

0: పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆధునీకరించే ప్రయత్నాల ద్వారా ప్రజలకు, రెవెన్యూ అధికారులకు సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన భూ వనరుల శాఖ సమీక్షా సమావేశానికి కేంద్ర మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 స్థితిని సమీక్షించారు. అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా, సామాజిక భద్రతలోని లోపాలు వంటి సవాళ్లను పరిష్కరించడమే భారతదేశ విధానమని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. న్యూయార్కులోని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్లో ఈరోజు జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా సమావేశంలో ప్రతినిధి బృందాల అధిపతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, బలమైన అంతర్జాతీయ సహకారం ద్వారా భారతదేశం వలసలను ఎదుర్కొంటోందని అన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్కతా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. దేశ భద్రత సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదని, దేశంలోని మొత్తం ప్రజల భద్రతతో ముడిపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. తిరంగా పర్వత రెస్క్యూ 10 పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత సైన్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత సైన్యం సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచడంతో పాటు విపత్తుల సమయంలో ప్రతి ప్రాణానికి రక్షణ కల్పిస్తోందని గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయ విమానయాన మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా మారథాన్ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రీరామ జననం హరికథాగానం. కథకులు శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు. వినండి శ్రీరామ జననం హరికథాగానం.
1: ఈనాటి హరికథ కార్యక్రమంలో శ్రీరామ జననం హరికథ వింటారు కథకులు శ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి.

హరికథాశ్రవణ కుతూహలరైన ఆకాశవాణి శ్రోతలకు నమస్సు మనస్సులు. రామస్య అయనమితి రామాయణం అని పెద్దల మాట. రామాః అయ్యతే జ్ఞాయతే ఇది రామాయణం. రాముని యొక్క గమనాన్ని తెలియజేసేదే శ్రీమద్ రామాయణం. రామచంద్ర ప్రభువు దేనిచేత తెలియబడతాడో చెప్పేదే శ్రీమద్ రామాయణం. రామస్య రామాః అయనమితి రామాయణం. శ్రీరామచంద్రమూర్తిని అనుసరించడమే తప్ప మరొక్కటి తెలియనటువంటి మహాపతివ్రత తిలకమైనటువంటి సీతాదేవి యొక్క చరిత్రయే శ్రీమద్ రామాయణం. అట్టి శ్రీమద్ రామాయణం భారత జాతికి అత్యంత ఆదర్శము, అనుసరణీయమైనటువంటి లక్ష్య లక్షణములతో కూడి ఉన్న దివ్య గ్రంథరాజం. ఎలా ఉండాలో చెప్పింది శ్రీమద్ రామాయణం, ఎలా ఉండకూడదో చెప్పింది శ్రీమద్ భారతం, ఎలా ఉంటే మోక్ష సామ్రాజ్యం కలుగుతుందో చెప్పింది శ్రీమద్ భాగవతం. అందుకనే రామచంద్ర ప్రభు సర్వజీవులకు అవశ్యం అనుసరణీయుడై ఆయన తన జీవన గమనమంతా కూడా తాను ఆచరించిన సర్వధర్మములు సర్వ ప్రజల చేత ఆచరింపజేసినటువంటి మహనీయ పుణ్యమూర్తి, సాధుమూర్తి శ్రీరామచంద్రమూర్తి. ధర్మదేవత త్రేతాయుగంలో కరచరణాద్యవయవ పరిపుష్టమైతే వచ్చినటువంటి అవతారమే శ్రీరామావతారం. ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగానికి సుమారు 1,86,47,000 దివ్య సంవత్సరముల వెనుక శ్రీమద్ రామాయణం జరిగింది.

2 లక్షల పైచిలుకు నిడివి కలిగినటువంటి త్రేతాయుగ కాల ప్రమాణంలో త్రేతాయుగాంతంలో చివర 30,000 సంవత్సరాలు మిగిలి ఉండగా శ్రీరామచంద్రమూర్తి ప్రాదుర్భావం జరిగింది. 24వ మహాయుగంలో రామచంద్రమూర్తి కౌసల్యా దశరథులకు గర్భసూక్తి ముక్తాఫురుడై జనించారు. అటువంటి భవ్యమూర్తి, దివ్యకీర్తి, దినమణి వంశ తిలక లావణ్యుడైనటువంటి శ్రీరామ దివ్య సుధారస పానం చేసేటువంటి ధన్యజీవులైనటువంటి భారత జాతి ప్రజలందరికీ మరొక్కమారు శిరస్సు వంచి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ ఈనాటి కథ శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాస వరేణ్యులచే విరచితమైన యథార్థ రామాయణమునందలి శ్రీరామ జననం అవధరించండి, ఆలకించండి పెద్దలారా.

యోద్ధుమ శక్యాహ యోధ్యాహ అని అయోధ్యా నగర అనుకున్న విశేష లక్షణాన్ని వాల్మీకి భగవానుల వారు సెలవిచ్చారు శ్రీమద్ రామాయణంలో. యోధవరులు ప్రవేశింప అలవికాని బహుసుందర నగరం ఆ అయోధ్యా నగరం. అట్టి అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ భూమిపతి. ఆ వంశాన్ని ఇక్ష్వాకు వంశము, ఇనవంశము, సూర్యవంశము, కాకుత్స వంశము అని పిలుస్తారు. ఎక్కడ నుంచి ఈ వంశం ప్రారంభమైందండి? శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు, కశ్యపుని కుమారుడు వివస్వంతుడు, వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు, వైవస్వతుని కుమారుడు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకుడు, త్రిశంకుని కుమారుడు దుందుమారుడు, దుందుమారుని కుమారుడు యవనాశ్వుడు, యవనాశ్వుని కుమారుడు మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునకు అసితుడు, అసితునకు ఇరువురు భార్యలు. ఒక భార్యకు జన్మించిన వాడు సగరుడు, సగరునకు ఇరువురు భార్యలు. ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసుడు, అసమంజసుని కుమారుడు వంశమంతుడు, వంశమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు కకుత్సుడు, కకుత్సుని కుమారుడు రఘువు, రఘు కుమారుడు కల్మాషపాద, కల్మాషపాదుని కుమారుడు శంఖనుడు, శంఖనుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుడి కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగుడు, శీఘ్రగుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రసుశ్రుకుడు, ప్రసుశ్రుకుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషుని కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగు, నాభాగు కుమారుడు అజుడు, అజును కుమారుడు దశరథ చక్రవర్తి. 60,000 దివ్య సంవత్సరాలు రాజ్యం చేశాడు. పరేంగితావగాహన కలిగినటువంటి జ్ఞానపుణ్యమూర్తి దశరథ చక్రవర్తి. ఏకకాలంలో 10 దిక్కులకు రథమును నిరాటంకంగా నడపగలిగినటువంటి సామర్థ్యశీలుడగుట చేత దశరథుడు అన్నటువంటిది బాహ్యనామంలో ప్రకటీకృతమైనప్పటికీ శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5తో ఉన్నటువంటి ఈ 10 రథములతో కూడి ఉన్న శరీరాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు అని వేదాంతార్థంగా పెద్దలు సెలవిచ్చారు. అటువంటి దశేంద్రియములను తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి దశరథ చక్రవర్తికి శుద్ధ సత్వరూపంలో కౌసల్య, సత్వరజోరూపంలో సుమిత్ర, సత్వతమో రూపంలో కైక అనేటువంటి 3 భార్యలతో చిరకాలం అనంత భోగ భాగ్య సంజనితమైనటువంటి జీవనం గడుపుతూ ఉన్నాడు దశరథుడు. ఎంత గొప్పవారికైనా ఏదో ఒక అంత చింత ఇంత పక్కనే ఉంటుంది. అది ఏ స్వామి యొక్క లీలా విభూతి. నారాయణదాసు గారు అందుకే సెలవిస్తారు,

నిరుపేదకు కుక్కమురుగు సంతానము, కోటీశునాలికి గొడ్డరికము, మృష్టాన్నం ఆరోగ్యహీనునకుండును, తినగలవానికి తిండి లేదు అని బుధవాణి. మనం కోరినవన్నీ భగవంతుడు ఇచ్చేస్తే భగవంతుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎంత గొప్పవారికైనా ఏదో కొంత చింత స్వామి అంత చింతనుంచుతాడు. ఏమిటండి దశరథుడికి ఉన్నటువంటి చింత? భోగమునకు తక్కువ, భాగ్యమునకు తక్కువ, ఐశ్వర్యానికి తక్కువ, సుఖలాలసత్వమైనటువంటి జీవనమునకు తక్కువ. అంటే ఎన్ని భోగభాగ్యాదులున్నా, ఎన్ని సిరి సంపదలున్నా నిస్సంతు చింతచేత మిగుల వంతజందుతున్నాడా దశరథ చక్రవర్తి. ఇక్ష్వాకు వంశం తన వల్ల తనతో ఆగిపోయింది అనేటువంటి అపఖ్యాతిని మూటగట్టుకొని చివరి కాలంలో గడపవలసి వచ్చిందే జీవితాన్ని బాధాతప్తంగాని భయకంపితుడవుతున్నాడు దశరథుడు. సంతానం లేదు దశరథ చక్రవర్తికి. తన తర్వాత ఆ సూర్యవంశ సింహాసనాన్ని అర్చించి దాన్ని అధిష్ఠించేటువంటి యోగ్యత కలిగినటువంటి పుత్రోదయాన్ని పొందలేకపోతేనే అని మిగుల బాధపడుతున్నాడు ఆ దశరథుడు. 60,000 సంవత్సరాలు గడిచిపోయినాయి. గడ్డం పండింది, నడుము వంగింది, సంతానం కలుగుతుందో కలగదో అన్నటువంటి ఆశ దశరథుణ్ణి నిరంతరము పీల్చి పిప్పి చేస్తుండగా ఒక సాయం సమయం వారి ఇంటి హితులు, పెద్దలు, పురోహితులు, బ్రహ్మమానసపుత్రులైనటువంటి వశిష్ఠ భగవానుల వారిని సమీపించాడు దశరథ చక్రవర్తి. చేతులు జోడించి వినమ్రపూర్వకమైనటువంటి నమస్కారములు అర్పించాడు. దశరథుడి నమస్కృతులను గ్రహించినటువంటి వశిష్ఠుడు దశరథ ముఖంలో ద్యోతకమవుతున్నటువంటి నీలి నీడలని గుర్తించారు. దశరథ, ముఖేహ మతేహ దర్పణం అని నీ మనస్సులో ఉన్న బాధ నీవు చెప్పకపోయినా నీ ముఖంలో కనపడుతున్నదయ్యా, ఎందుకు బాధపడుతున్నావు దశరథ అని అడిగాడు వశిష్ఠుడు. బాధ కాక ఈ జీవికి మిగిలిందేమిటి స్వామి? ఎన్ని భోగాలున్నా, ఎంత ఐశ్వర్యమున్నా, ఎంత ఆనందమున్నా సంతానానికి సాటిరావు కదా. ఈ వయస్సులో, ముదిమి వయస్సులో మమ్ము ఉద్ధరించి మా తదనంతరం ఈ అయోధ్యా ప్రజలని పాలించగలిగినటువంటి సంతతి లేకుండా నిస్సంతు చింతతో నేను మిగుల వంత చెందవలసిందేనా స్వామి అంటూ తన మనస్సులో ఉన్నటువంటి బాధని వశిష్ఠ భగవానుల వారి దివ్య పాదములయందు ఇలా లగ్నం చేస్తున్నాడు దశరథుడు.

స్వామి, 60,000 సంవత్సరాలు పరిపాలించాను. సుఖానికి లోటు లేకుండా, భోగానికి తక్కువ లేకుండా అనంతమైనటువంటి మహదైశ్వర్యం యొక్క అంచులు కూడా చూసేశాను. సుఖాన్ని అనుభవించి అనుభవించి అనుభవించి విసిగి విసిగి వేసారిపోతిని స్వామి. ఎన్ని భోగభాగ్యాదులున్నా సంతానానికి సాటిరావు కదా. ఈ వయస్సులో సంతానం పొందేటువంటి అదృష్టం లేకుండా జీవిత చరమాంకం ఇలా మిగిసిపోతున్నదేమిటి స్వామి? మేము సంతానవంతులం అయ్యేటువంటి అదృష్టం లేదా? సర్వలోక శరణ్యులైనటువంటి మీ ఓటి హితులు మా వెంట ఉన్నప్పటికీ ఈ నిస్సంతు చింతతో మేము వంత చెందవలసినదేనా స్వామి? అంటూ దుఃఖాక్రాంతుడై వశిష్ఠుడితో పలుకుతూ ఉన్నాడు దశరథుడు. దశరథుడి మాటలు శాంతంగా, శాంతంగా, ప్రశాంతంగా, ఆశాంతంగా ఆలకించాడు వశిష్ఠుడు. దశరథ, ఎందుకయ్యా బాధపడతావు? భగవంతుణ్ణి ఆశ్రయించి చెడినటువంటి వారు లేరు కదా. భగవదాశ్రయం చేత ఎటువంటి దుర్భేద్యమైనటువంటి కార్యం కూడా సఫలీభూతమవుతుంది. స్వామి అనుగ్రహం కలిగితే అన్నీ తప్పకుండా కలుగుతాయి దశరథ. నీవు తప్పకుండా పుత్రవంతుడు అవుతావయ్యా అని ఆశీర్వదించాడు వశిష్ఠుడు. విరక్త స్థితిలో ఉన్న దశరథుడు పేలవమైనటువంటి ఒక మందహాసం చేశాడు. స్వామి, ఇలాంటి సమయంలో ఈ బాధతో కుంగిపోతున్నటువంటి మాకు మీ ఆశీర్వచనం ఒకంత ఆనందాన్ని కలిగించినప్పటికీ ఇది జరగదు అనేటువంటి దృఢ సంకల్పం నా మనస్సులో వేళ్ళూరుతున్నది స్వామి. ఎందుకంటారా, లోకంలో సహజం ఎప్పటికైనా సహజమే, అసహజం ఎప్పటికైనా అసహజమే స్వామి. ఒక్కసారి నా మనవి అవధరించండి ప్రభు. ఎండమావుల నీటి నుండి వశిష్ఠ భగవాన్, ఎండమావుల నీటి నుండి ఎట్లు చల్వతెమ్మెర ఏతెంచి

స్వామి, ఎండమావుల్లో నీరుంటుందా? ఆ నీటితో ఎన్నడైనా ఎవరికైనా ఎక్కడైనా ఎలాగైనా దాహం తీరిందా? మర్రి విత్తనం పెడితే మామిడి వృక్షం వస్తుందా? కుందేలకి కొమ్ములు వచ్చి ఆ వచ్చిన పదను గలిగిన వాడి కొమ్ములతో పులినెప్పుడైనా నేలగూలుస్తుందా? భగభగమండేటువంటి అగ్నిగుండమైనటువంటి గాడిపోయిలో పద్మం పుడుతుందా? సూర్యభగవానుడు ఎప్పుడైనా రాత్రిపూట ఉదయించాడా? ఎద్దు ఎక్కడైనా ఈనిందా? మాబోటి వృద్ధులకు ఇత పూర్వం ఎప్పుడైనా సంతానం కలిగిందా? ఇప్పుడు కలగటానికి స్వామి, సహజం ఎప్పటికీ సహజమే, అసహజం ఎప్పటికీ అసహజమే స్వామి అంటూ తన మనస్సులో ఉన్నటువంటి ఈ చిత్ర విచిత్ర సంజనిత సంభరితమైనటువంటి అనుమానపు పరంపరలను దశరథుడు వశిష్ఠుడి మ్రోల సాక్షాత్కరింపజేశాడు. దశరథుడికి కలిగినటువంటి సందేహాన్ని వినేటప్పటికల్లా వశిష్ఠుడికి ముచ్చట వేసింది. దశరథ, ఇన్ని అసహజములన్నీ నీవు చెప్పి ఇవి జరగవని చెప్తున్నావు, కానీ వీటన్నిటికంటే మించినది భగవత్కృపనాయనా. అది ఉన్నప్పుడు ఎటువంటిది ఎలాంటిదైనా, ఎంత దుర్భేద్యమైన దుర్గమమైనది కూడా పరమాత్మ కరుణాకిరణ ప్రసారం చేత తప్పకుండా మారుతుంది. ఇదియే భగవత్కృపకి నిదర్శనం దశరథ. అయినా సంతానం కలగదు అని నువ్వు ఇన్ని మార్గాలు చెప్పావు, కలుగుతుంది అనటానికి నేనొక్క మార్గమే చెప్తా వింటావా? తప్పకుండా స్వామి. సుడిగుండంలో కొట్టుకుపోతున్నటువంటి వాడికి ఊత దొరికినప్పుడు ఆ జీవితానికి ఎంత ఆనందం కలుగుతుందో, ఈ నిస్సంతు చింత సుడిగుండంలో మునకలేస్తున్నటువంటి నాకు మీ వాక్యము అంత ఆహ్లాదాన్ని మనస్సుకు కలిగిస్తున్నది స్వామి, తప్పకుండా వింటాను, సెలవివ్వండి అని అడిగితే దశరథుడి వల్ల జరిగినది, ఆ జరిగిన క్రియను మరచినటువంటి దశరథుడికి గుర్తు చేసేటువంటి బాధ్యత వశిష్ఠుడు తన భుజస్కంధముల మీద వేసుకున్నాడు. దశరథ, యవనావస్థలో ఉండగా నీవు ఒకనాడు వేటకు వెళ్ళావు గుర్తున్నదా అని అడిగాడు. మనం చేసిన పని మర్చిపోవచ్చు, కానీ ఆ ఫలమును ప్రసాదించే అధిష్టాన దేవత మర్చిపోదు. అందుకనే సేతే సహసయానేన గచ్చంతి మనుగచ్చతి నరాణాం ప్రాక్తనం కర్మా ఫలం దత్వా నివర్తతే అని శాస్త్రవాణి. ఆ చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఇచ్చేంత వరకు ఆ అధిష్టాన దేవత నిన్ను ఆశ్రయించే ఉంటుంది. ఆ కర్మఫల ప్రదానం జరిగిన తర్వాత నీవు ఉండమన్నా ఆ దేవత నీకు దగ్గరగా ఉండదు. దశరథ, నీవు బాగా యవ్వనంలో ఉన్నప్పుడు వేటకు వెళ్ళావు సుమా, గుర్తు తెచ్చుకో అన్నాడు. దశరథుడికి 60,000 సంవత్సరాలు మీద పడటం చేత ఒకించుక మరుపు కలిగింది. ఆ కలిగిన మరపు తెరని తొలగిస్తున్నాడు గురురూపుడైనటువంటి వశిష్ఠుడు. అందుకే గురువు మరపు తొలగించడానికి గురువు, వెరపు తొలగించడానికి గురువు, బరువు తప్పించడానికి గురువు అని చెప్తారు. గుశబ్దోరంధకారస్య ఋషబ్దస్తన్నిరోధక అని శాస్త్రం. ఏమి జరిగింది దశరథుడి యవనావస్థలో అంటే,

ప్రారంధం భోగతో నశ్చేత్తని అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని పెద్దలు చెప్తారు. చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని తప్పకుండా అనుభవించి తీరాలి. వండుకున్న అన్నాన్ని తినకపోవచ్చు కానీ చేసుకున్న కర్మఫలాన్ని అనుభవించకుండా ఉండటం లోకంలో ఎవరికీ ఎప్పుడూ ఎక్కడా జరగదు. యవనావస్థలో ఉన్న దశరథుడు మృగయా వినోదార్థం కానసీమకు వెళ్ళాడు. ఆ అరణ్యంలో క్రూర మృగాలన్నింటినీ చాలాసేపు వేటాడి వేటాడి వేటాడి దాహం చేత పీడింపబడుతూ దశరథుడు ఒక చెట్టు చాటుకు చేరి ఉన్నాడు. ఆ చెట్టు ప్రక్కన ఉన్నటువంటి కొలనులో కాసిని నీళ్లు తాగి తన దప్పిక తీర్చుకున్నాడు. మళ్ళా శక్తివంతుడైనాడు దశరథుడు. అప్పటి వరకు ఆ మృగయా వినోదంలో అనేక చిత్ర విచిత్రమైనటువంటి విద్యలన్నిటినీ కూడా ఉపయోగించాడు. ఒక్క విద్యని మాత్రం ఉపయోగించలేదు. ఏమా విద్య అంటే దాని పేరే శబ్దభేది. ఇక్ష్వాకు వంశంలో దశరథుడికి ముందు ఆ విద్యను అభ్యసించిన వాళ్ళు లేరు. దశరథుడి తర్వాత దాని జోలికి వెళ్ళిన వాళ్ళు లేరు. శబ్దం వచ్చిన దిక్కుకి బాణప్రయోగం చేసి ఆ లక్ష్యాన్ని భేదించడంలో దశరథుడు సిద్ధహస్తుడు. అందుకే కొన్ని విద్యలు వస్తే ప్రమాదం, కొన్ని రాకపోతే ప్రమాదం. బాణాన్ని అలా సారించి నిల్చున్నాడు దశరథుడు. ఏదైనా శబ్దం వినపడితే ఆ వైపుకు బాణప్రయోగం చేద్దామని లక్ష్యం మీదకి ఎక్కువ పెట్టబడి ఉన్నది ఇక్ష్వాకు వంశ సంజాతుడైనటువంటి దశరథుడి యొక్క చేబాణం. చాలాసేపటి వరకు ఏ శబ్దము వినపడలేదు. ఇక్ష్వాకు వంశంలో ఎక్కుపెట్టిన బాణాన్ని దించినటువంటి వాడెవడూ లేడు. అది లక్ష్యభేదనం చేసి సముద్రంలోకి వెళ్ళి సుచై మళ్ళా తిరిగి వారినే ఆశ్రయిస్తుంది. అది వారి లక్షణం. చాలాసేపు నించున్నాడు. ఎట్టకేలకు దూరంగా ఉన్నటువంటి ఒక చెరువులో బుడబుడబుడబుడబుడబుడబుడబుడబుడబుడబుడ అనేటువంటి ఒక ఏనుగు తొండంతో నీటిని పీలుస్తున్నటువంటి శబ్దం దశరథుడి కర్ణపుటాలకు చేరింది. ఈ ఇభాన్ని హతమార్చి ఇలు చేరదామనుకున్నటువంటి దశరథుడు ఎక్కుపెట్టబడ్డ బాణాన్ని ఆ శబ్దం వచ్చిన దిక్కుకు ప్రయోగించాడు. దశరథుడి బాణానికి తిరుగులేదు, ఎదురులేదు. కాబట్టి ఆ బాణం వెళ్ళి సరిగ్గా ఏ దిక్కు నుంచి ఆ శబ్దం వినపడ్డదో ఆ దిక్కులో నాటబడ్డది. ఏనుగు ఘింకరిస్తుంది అని చెవులు రిక్కించి వింటున్నాడు దశరథ భూమిపతి. ఏనుగు ఘింకరించలేదు సరిగదా

తండ్రీ అన్న కేక వినపడ్డది దశరథుడి కర్ణేంద్రియానికి. పిడుగుబడ్డట్టుగా వణికిపోయినాడు దశరథ చక్రవర్తి. శరీరమంతా స్వేద సంభరితమైపోయింది. చేతిలో ఉన్న బాణాన్ని అమ్ముల పొదిని అవల గిరాటు వేసి పరుగు పరుగున ఆ దిశకు పరిగెత్తాడండి. ఒక హృదయ విదారక దృశ్యం చూచి దశరథుడి హృదయం చెలించిపోయింది. కనుల వెంట ఎంత ఆపుకుందామన్నా ఆపుకోలేకుండా అలా ధారాపాతంగా కళ్ళు తడైపోతున్నాయి దశరథుడికి. కారణమేమి అంటే, తన చేత విడవబడ్డటువంటి ఆ బాణం ముక్కుపచ్చారని ఒక 12 మునికుమారుడి హృదయ కుహరంలో దిగబడి వెచ్చటి నెత్తురులా చిమ్ముతూ ఉన్నది. ఆ పసివాడు లేత తమలపాకు తొడిమ ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉన్నది ఆ పిల్లవాడి శరీరం. ఒక చేతిలో కుండ, ఆ కుండలో 3 వంతులు నీళ్లు నిండబడి ఉన్నాయి. ఆ 3 వంతులు నీటితో నిండబడి ఉన్న ఆ కుండతో ఆ పిల్లవాడు నీటిలో కూలిపోతున్నాడు. అది దశరథుడికి కనపడ్డ హృదయ విదారక దృశ్యం. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడిని అలా తన చేతుల మీదకి తీసుకున్నాడు దశరథ చక్రవర్తి. కరస్పర్శ తగిలేటప్పటికల్లా అతి బలవంతంగా ఆ పిల్లవాడు కళ్ళు తెరిచాడు. కారణమేమి అంటే, దశరథుడు చేత విడవబడ్డటువంటి బాణానికి ఆ పిల్లవాడికి యమునింటి నుంచి ఆహ్వానం రావటం చేత ప్రాణాలు యమధర్మరాజు వెంట వెళ్ళిపోతూ ఉంటే తన భుజం మీద ఉన్నటువంటి బాధ్యత గుర్తు వచ్చి ఆ పసివాడు యముణ్ణి బ్రతిమలాడాడు. సమవర్తి, కొద్దిసేపు నాకు ఆయుర్దాన ప్రదానం చెయ్యవయ్యా. నా భుజస్కందముల మీద ఉన్న బాధ్యతని నన్ను పట్టుకున్న ఈ పెద్ద మనిషికి అప్పగించి నీతో వచ్చేస్తాను అన్నట్టుగా ఆ పసివాడు తిరిగి వెళ్ళిపోతున్న ప్రాణాల్ని అతి కష్టం మీద తీసుకున్నాడు. కనులు తెరిచాడు. ఎదురుగ్గా రాజోచిత దుస్తులతో మహారాజు కనపడేటప్పటికల్లా అంత దైన్యావస్థలో కూడా ఆ పసివాడు 2 చేతులు అతి కష్టం మీద సంకల్పించుకుని, నమస్కారం మహారాజా అన్నాడు. కుమిలిపోయినాడు దశరథుడు. నాన్న, నన్ను క్షమించురా కుర్రా, నీవనుకోని బాణప్రయోగం చెయ్యలేదు. ఏనుగు నీరు తాగుతున్నదని ప్రయోగం చేశాను, నీకు తగిలింది. లోకరక్షణ దీక్ష దక్షుడైన ఇక్ష్వాకు వంశస్థుల వంశంలో జన్మించినటువంటి నేను నిష్కారణంగా నీ ప్రాణఘాతకుండైనాను, నన్ను మన్నించుకుర్రా అంటూ ఆ పిల్లవాడిని ఒడ్డుకు లాగి ఆ పిల్లవాడి తలని తల ఒళ్ళో పెట్టుకున్నాడు దశరథుడు. దశరథుడి చేత విడవబడ్డ బాణం ఆ పిల్లవాడి గుండెల్ని మెలిపెడుతున్నది. రాజా, ఒక్క సహాయం చేస్తావా అని అడిగాడు ఆ పసివాడు. ఏం చేయమంటావు నాన్న అన్నాడు. ఏం లేదు దశరథ, నీ చేత విడవబడ్డ బాణం నన్ను సలుపుతున్నదయ్యా, కష్టం అనుకోకుండా దీన్ని పైకి లాగేసేయి అన్నాడు. అతి బలవంతంగా ఆ బాణపు ములికిని పైకి లాగేటప్పటికల్లా అమ్మాని కేకబెట్టాడు భూన భోంతరాలు అదిరిపోయేట్టుగా పసివాడు. చిమ్ముతున్నటువంటి నెత్తురికి తన బొటనవేలు అదిమి పెట్టి అడ్డం పెట్టాడు దశరథుడు. కొంత స్పృహ కలిగింది పిల్లవాడికి. కొంత తడువు ప్రాణాలు నిలుస్తాయి అన్నటువంటి అభిప్రాయం కలిగింది ఆ పసివాడికి. దశరథ, రాజా, ఏన్నాన్నా, నన్ను క్షమించు అని వేడుకుంటున్న దశరథుణ్ణి చూసి ఒక్కటే ఒక్క మాట అన్నాడండి ఆ పసివాడు. ఎవరా పసివాడు అంటే, వైశ్యకులానికి చెందిన శ్రవణుడు అనేటువంటి మునిబాలకుడు. స్వామి, ఇక్కడికి రావటం నా తప్పు కాదయ్యా, నన్ను వధించడము నీ తప్పు కాదు. తలపడే చోటికి కాళ్ళు లాక్కుపోతాయని పెద్దలు సెలవిస్తారు. ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదు అయ్యా. కాకపోతే

రాజా, ఇక్కడికి రావటము నా తప్పు కాదు, నన్ను ఏనుగనుకొని వధించడము నీ తప్పు కాదయ్యా. హరినాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమార్ష్ణం నశక్యతే అని పెద్దలు సెలవిస్తారు. నొసట వ్రాసిన వ్రాత తప్పించడం ఆ విధాతకే వల్ల కాదయ్యా. ప్రాణాలు ఎప్పటికైనా పోవాల్సిందే. ఏ పరమపురుషుడి యొక్క భీకర ఆదేశ విశేషం చేత సూర్యుడికి ఉదయాస్తమాన గతులు కలుగుతున్నాయో, ఏ విరాట్ పురుషుడి యొక్క భీషణ ఆదేశం చేత వాయువు లోకంలో వ్యాపిస్తూ ఉన్నదో, ఏ విరాట్ పురుషుడి యొక్క భీషణ ఆదేశం చేత మృత్యుదేవత పరిగెడుతూ ఉంటాడో, అటువంటి పరమపురుషుడు నా నొసట ఇలా లిఖించాడు. దీనికి నీవు కర్తవు కాదు, ఆ నింద నీ మీద వేయటమూ యుక్తము కాదు. కాకపోతే ఇక్కడికి దూరంగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు వారు పుట్టు గ్రుడ్డివారు. మిక్కిలి వయోవృద్ధాప్య భారం చేత అలా ఉణుకుతూ ఒదుగుతూ ఉన్నారయ్యా. పుట్టుగ్రుడ్డివారైనటువంటి నా తల్లిదండ్రులకు ఎండకు గొడుగై, వానకు నీడై, చలికి తోడై వాళ్లని సేవించటమే తప్ప మరొక్కటి తెలియనటువంటి నేను దాహంచేత పీడింపబడుతున్న నా తల్లిదండ్రుల దప్పిక తీర్చే నిమిత్తం ఈ చెరువు దగ్గరికి వచ్చా. కుండలో నీరు ముంచుకుంటున్న నన్ను నీవేనుగనుకున్నావు. అనుకోవటంలో నీ తప్పు లేదు, ఇక్కడికి రావటమూ నా తప్పు కాదు. భగవద్ లిఖితం ఇలా లిఖింపబడి ఉన్నది మన ఇద్దరి యందు. ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదు దశరథ చక్రవర్తి. దాహంతో అల్లాడుతున్న నా తల్లిదండ్రుల దప్పి తీర్చకుండా ప్రాణాలు వదలవలసి వస్తున్నది అన్న బాధ తప్ప ప్రాణం పోతున్న బాధ నాకు ఇసుమంతయునూ లేదయ్యా. ఒక్క చిన్న సహాయం చేస్తావా రాజా అని అడిగాడండి ఆ పశువాడు. తప్పకుండా చేస్తాన్నా, ఏం చెయ్యమంటావు అని అడిగాడు దశరథ చక్రవర్తి. కుమిలిపోతున్నాడండి దశరథుడు. తన వల్ల పొరపాటుగా జరిగినటువంటి తప్పును కూడా తట్టుకోలేకపోతున్నాడు. అది దశరథుడి యొక్క స్థితి. ఏం లేదు రాజా, ఈ నిండినటువంటి కుండలో ఉన్న నీటితో నా తల్లిదండ్రుల దప్పి తీర్చి వాళ్లను ఉద్ధరించు అంటూ తన చేతిలో ఉన్న కుండని

తన భుజంపై ఉన్న బాధ్యతని దశరథుడికి ఒప్పగించి ప్రాణాలు వదిలేశాడు ఆ పసివాడు. కలవరపడిపోయినాడు దశరథుడు, కలత చెందాడు దశరథుడు. చేసేది లేక, అంతకుమించి చేయగలిగినదీ లేక, బాధాతప్త హృదయంతో ఆ కుండ తీసుకొని దూరంగా ఉన్నటువంటి ఆ పసివాడి తల్లిదండ్రుల వద్దకు వెళుతున్నాడు దశరథ చక్రవర్తి. అల్లంత దవ్వునే గమనించారండి వారు. ఆగు అంటూ కేకబెట్టారు. ఆశ్చర్యపోయినాడు దశరథుడు. పుట్టుగుడ్డివారని చెప్పాడే పసివాడు, వీళ్ళెలా గుర్తుపట్టారబ్బా నేను వీరి కడుపున పుట్టిన పిల్లవాణ్ణి కాదని అనుకోని ఆలోచన వచ్చింది. అనుమానం కలిగింది దశరథుడికి. మరొక్క అడుగు ముందుకు వేశారు. వాళ్ళు చాలా గంభీరమైనటువంటి స్వరంతో

ఆగు నిలు అంటూ కేకబెట్టారండి. ఉలిక్కిపడ్డాడు దశరథుడు. పుట్టుగ్రుడ్డివారైనటువంటి వీరికి నా రాక ఎలా తెలిసింది అనుకున్నాడు దశరథుడు. కారణమేమి అంటే, ఎలా గుర్తుపట్టారండి ఆ దంపతులు వస్తున్నటువంటి వాడు తమ బిడ్డడు కాదు అనంటే, రోజూ వారు వింటున్నటువంటి ఆ పాదపు ఆ అడుగుల చప్పుడు, ఇవాళ వినపడుతున్న అడుగుల చప్పుడులో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బట్టి గ్రహించారు వచ్చేవాడు మా పిల్లవాడు కాదు అని. వారి యొక్క అనన్య జ్ఞాన సమృద్ధికి చకితుడైనాడు దశరథుడు. తన విశేషమంతా కూడా సవినయంగా వివరించుకున్నారు. వచ్చినది చక్రవర్తి అనేటప్పటికల్లా వారు కూడా కూర్చో మహారాజా అన్నారు. కూర్చున్న తడవున దశరథుడికి ఎలా ప్రసంగారంభం చేయాలో అర్థం కాలేదు. చివరికి తప్పింది లేక, స్వామి కాసిని మంచినీళ్లు తాగండి అన్నాడు దశరథుడు. అదేమిటి రాజా, మంచినీళ్లకి మా పిల్లవాణ్ణి కదా పంపాము,

మా పిల్లవాడు కదా మంచినీళ్ళకి వెళ్ళాడు, వాడు రాలేదు నువ్వు వచ్చావేమిటి అని అడిగారు వారు. మంచినీళ్ళు తాగితే తర్వాత చెప్తాను అన్నారు ఈయన. చెబితే కానీ తాగము అని ముండికి వేశారు వారు. ఇక చేయగలిగింది లేక చెప్పక తప్పింది కాదు దశరథుడికి. తన వల్ల జరిగినటువంటి ఆ అసంకల్పితంగా జరిగిన ఆ మహాఘోరాన్ని చెప్పలేక చెప్పలేక మనవి చేసుకున్నాడు దశరథుడు ఆ ముదివగ్గులైనటువంటి మునిదంపతులకు. పుత్ర దుఃఖ వార్త వినేటప్పటికల్లా మొదలు నరికిన అరటి చెట్ల వలె నేల కూలిపోయినారండి ఆ దంపతులు ఇరువురు కూడా.

ఓరిదవరు భాగ్యుడా, ఓరి దుష్టచిత్తుడా, ఓరి దురాత్ముడా, ఈ ముదిమి వయస్సులో మాకింత గర్భశోకాన్ని కలిగించావా కఠిన చిత్త దశరథ. ఈ వయస్సులో మా పిల్లవాడు మా నుండి దూరమైతే మాకు ఎవర్రా దిక్కు, మాకేదిరా గతి, ఎవర్రా మా ఆలనా పాలనా, మా మంచి చెడు చూచేటువంటి వారు? ఎండకు గొడుగై, వానకు నీడై, చలికి తోడై, తన అడుగులో మా అడుగు కలిపి నడుపుతున్నటువంటి మా పిల్లవాణ్ణి మా నుండి దూరం చేశావా కఠిన చిత్త క్రూరచిత్త? లోకంలో నిష్కారణంగా లోకంలో ఉన్న మహాత్ములకు ఇంత వంత కలిగించిన పాపి అంటూ దశరథుణ్ణి దూషిస్తూ, పుత్ర వియోగ అగ్నిలో దగ్ధులగుతూ ఆ ముదివగ్గులైన మునిదంపతులు శపించారు దశరథుణ్ణి. ఏమని అంటే, ఓ కఠిన చిత్తా,

ఈ ముదిమి వయస్సులో పుత్ర వియోగ అగ్నిలో మేమెలా కుమిలి కుమిలి కృషించి కృషించి నశించిపోతున్నామో. నీ ముదిమి వయస్సులో నీ పిల్లలు దూరమైతే గాని నీకు మరణం రాదు దశరథ. పుత్ర వియోగ దుఃఖంలో కుమిలి కుమిలి కుమిలి కుమిలి నీ ఉసురు పోతుంది అని శపించారు. పుత్ర వియోగం చేత ఇహ మనలేము అని నిశ్చయించుకొని వారు కూడా ప్రాణత్యాగం చేశారు ఆ దంపతులు ఇరువురు. చాలా దుఃఖపడ్డాడు దశరథుడు. నిష్కారణంగా అసంకల్పంగా జరిగిన ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. అది దశరథుడి యొక్క గొప్పతనం. తన వల్ల పొరపాటుగా జరిగిన ఆ తప్పుకి ప్రాయశ్చిత్త రూపంలో ఆ ముగ్గురు జీవితములకి పార్థివ దేహాలకి సంస్కారం చేశాడు దశరథుడు. బరువెక్కిన గుండెతో బాధతో నిండిన మనస్సుతో ఇల్లు చేరాడు దశరథుడు. కాలం చాలా గొప్ప వైద్యుని వంటిది అంటారు పెద్దలు. ఎందుచేత అంటే ఎటువంటి పెద్ద పెద్ద గాయాలనైనా మాంచటం కాలానికి మాత్రమే సాధ్యమవుతుంది. కాలస్వరూపుడైన భగవంతుడికి మాత్రమే వల్లవుతుంది. కాబట్టి కాలగర్భంలో దశరథుడు ఈ మనస్సులో ఉన్న ఈ గాయం మానిపోయింది. మరచిపోయినాడు దశరథుడు. వశిష్ఠుడు గుర్తుపెట్టుకున్నాడు. దశరథ, ఏం స్వామి, వాళ్ళేమన్నారా? ఏదో అన్నారండి, బాగా వినపడలేదు నాకు. ఎందుకని? వాళ్ళు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నాను, నాకు బాగా వినపడ్డది సుమీ అన్నాడు వశిష్ఠుడు. మావలను నీవు కూడా పుత్రా ఎటంచు ప్రాణములు విడుతుగాక అని కదా శపించారు. అవునండోయ్ అన్నాడు దశరథుడు. కాబట్టి దశరథ, నీకు మరణం కలగటానికైనా మీ ఇంట్లో సంతానం కలుగుతుంది. మహాత్ముల వచస్సు అమోఘమైనటువంటి వచస్ సంస్కారం కలిగి ఉన్నవారు కదా. అమోఘ వాక్ సంస్కారం కలిగిన మహాత్ముల వాక్యం తప్పకుండా నీవు అవదలదాల్చాలి నాయనా. నీకు పుత్రవంతుడవుతావు. ఆ పుత్రవంతుడు అయ్యేందుకు ఉన్నటువంటి అడ్డంకిని తొలగించుకునేందుకు అశ్వమేధయాగం చెయ్యవయ్యా అన్నాడు. సంవత్సర కాలం అశ్వమేధయాగం చేశాడు దశరథుడు. అశ్వమేధయాగం వల్ల సంతానం కలగదు. సంతానం కలగటానికి ఉన్నటువంటి అవరోధములు అశ్వమేధయాగం తొలగిస్తుంది. ఆ సంవత్సరకాల అశ్వమేధయాగం పూర్తి చేశారు. ఆ తర్వాత నన్నేం చేయమంటారు అని అడిగారు. పుత్రకామేష్టి చేయవలే సుమా అన్నారు. మీరే చేయించాలే అన్నారు. నేను కాదు నాయన, దానికి మహానుభావుడు ఒకడున్నారు అంటూ అతడి గొప్పతనాన్ని దశరథుడికి ఇలా ఎరుకపరుస్తున్నాడు. ఎవరా మహానుభావుడు? దశరథుడి చేత పుత్రకామేష్టి చేయించగలిగిన ధీమంతుడు, శ్రీమంతుడు, మతిమంతుడు, మహాప్రాజ్ఞుడు, విజ్ఞుడు, బ్రహ్మజ్ఞాన సమన్వితుడైనటువంటి వాడు ఎవరు అంటే విభాండక మహర్షి యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగుల వారు. ఆ ఋష్యశృంగుడి యొక్క గొప్పతనాన్ని దశరథుడికి వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు. దశరథ, ఎటువంటి మహానుభావుడు ఆ ఋష్యశృంగుడు అంటే, ఇక్కడికి దగ్గరగా ఉన్నటువంటి అంగదేశం నీకు గుర్తేనా అన్నాడు. గుర్తున్నది స్వామి, ఆ దేశాన్ని పరిపాలించేటువంటి వాడు రోమపాద మహారాజే కదా అన్నాడు. అవునయ్యా, ఆ దేశంలో ఒకప్పుడు భయంకరమైన భీభత్సమైన క్షామం కలిగింది అంటూ ఆ క్షామ స్థితిని దశరథుడికి ఇలా చెప్తున్నాడు వశిష్ఠుడు. ఏమంటున్నారు వశిష్ఠుడు దశరథా?

భీభత్సమైనటువంటి క్షామం కలిగితే రోమపాదుడు దిగులు చెందాడు. ఏం చేస్తే ఈ క్షామం మన నుండి దూరం అవుతుందా అంటే, పెద్దలు ఉపదేశం చేశారు రోమపాద, ఇక్కడికి దగ్గరగానే విభాండకుడు యొక్క దివ్య భవ్యమైన ఆశ్రమం ఉన్నది. ఆ మహానుభావుడు యొక్క కుమారుడు, సర్వలోక శరణ్యుడు, సర్వజీవులకు అనంతమైనటువంటి సుఖాన్ని ప్రదానం చేసేటువంటి ఋష్యశృంగుడు ఆ వనసీమలో ఉన్నాడు. అతడు నీ రాజ్యంలో అడుగుడినా ఈ క్షామం దూరమవుతుంది, క్షేమం కలుగుతుందయ్యా అని చెప్పారు పెద్దలు. వెంటనే కొంతమంది దాసీ పరివారాన్ని అక్కడికి పంపించారు. వారి వెంట వారితో మాట్లాడుతూ, నిర్మలుడై, నిశ్చలుడై, సచ్ఛీలుడై, సత్వగుణ స్వరూపుడైనటువంటి ఋష్యశృంగుడు అంగదేశంలోకి అడుగుపెట్టారు. ఆ మహాత్ముడి పాద రజో విశేషం చేత 7 రాత్రులు 7 పగళ్ళు ఏనుగు తొండముతో దిమ్మరించినట్లుగా వానపడ్డది. క్షామం దూరమైంది, దేశానికి క్షేమం కలిగింది. శాంత అనేటువంటి కన్యనిచ్చి ఋష్యశృంగుల వారికి వివాహం చేశాడు రోమపాద మహారాజు. దశరథ, అటువంటి బ్రహ్మణ్యమూర్తి అయినటువంటి ఋష్యశృంగుడు నీ యజ్ఞానికి ఆధ్వర్యం వహించాలి అని చెప్పాడు వశిష్ఠ భగవానుల వారు. వశిష్ఠుడి ఆజ్ఞను శిరసున దాల్చిన దశరథ చక్రవర్తి సవినయంగా ఋష్యశృంగుణ్ణి ఆహ్వానించాడు. ఋష్యశృంగుడి యొక్క ఆధ్వర్యంలో హోత, ఉద్గాత, బ్రహ్మ, అధ్వర్యు అనేటువంటి 4 బ్రహ్మణ్యమూర్తుల యొక్క దివ్య ఆధ్వర్యంలో పుత్రకామేష్టి సవనం చేశాడు దశరథ చక్రవర్తి. సంతానం కోసం పుత్రకామేష్టి సల్పినటువంటి దశరథుడి యొక్క మనస్సంకల్పానికి సంతసించారు దివిజానీకం. ప్రజాపత్య పురుషుడి చేత పాయస పాత్రను అందించారు. ప్రజాపత్య పురుషుడు రక్తాంగం దుందుభిస్వనం అని మేఘ గర్జన వంటి స్వరంతో దశరథుడికి పాయస పాత్ర ఇచ్చి, రాజా, నీ వంశాన్ని ఉద్ధరించగలిగినటువంటి సంతానం, మీ పూర్వుల యొక్క పుణ్యాన్ని అంతా పండి పండి పండి ఆ పంట ఈనాడు నీ నట్టింట్లో ఆడబోతున్నదయ్యా. పుత్రవంతుడవవుతావు, సుఖవంతుడవవుతావు, నీకు సర్వశుభములు కలుగుతాయని ఆశీర్వచనం చేసి ప్రజాపత్య పురుషుడు పాయస పాత్ర ఇచ్చి అంతర్హితుడైనాడు దశరథుడికి. ఆ పాయసాన్ని కౌసల్యకిచ్చాడు దశరథుడు. ఆమె కొంత భాగం కైకకిచ్చింది. కౌసల్యకు కైకకు దొరికింది గాని సుమిత్రకు దొరకలేదు. అందులో తనకిచ్చిన భాగంలో కొంత భాగం కౌసల్య సుమిత్రకిచ్చింది, తనకిచ్చిన భాగంలో కొంత భాగం కైక సుమిత్రకిచ్చింది. ఇప్పుడు సుమిత్రకు 2 భాగములు దక్కాయి. కౌసల్యకు 1 భాగము, కైకకొక భాగము దక్కింది. పాయస భక్షణ చేశారు 3 రాణులు. పరమాత్మ అనుగ్రహం కలిగితే కలగంది లేదు, వాని అనుగ్రహం లేకపోతే లోకంలో కలిగేదీ లేదు కదా. దివ్యానుగ్రహ విశేషం కౌసల్య సుమిత్ర కైకాదుల మీద ప్రసరించింది భగవత్కృప. అదితి వలె ప్రకాశిస్తున్నదిట కౌసల్యామాత. ఎలా ఉన్నారు ఆ 3 రాణులు అంటే,

చతుర్దశ భువనాధ్యక్షుడైనటువంటి పుండరీకాక్షుని తన గర్భసీమలో మోస్తుండటం చేత కౌసల్యాదేవి 16 కళలతో ప్రకాశిస్తున్నటువంటి చంద్రబింబం వలె వెలిగిపోతూ ఉన్నది ఆ తల్లి. వామనుణ్ణి కన్నటువంటి అదితి వలె ప్రకాశిస్తున్నది ఆ కౌసల్యమాత. శుద్ధ సత్వగుణ ప్రపూర్ణమైనటువంటి కౌసల్య, సత్వరజోరూపిణి అయినటువంటి సుమిత్ర, సత్వతమోరూపిణి అయినటువంటి కైక ఆ పాయస భక్షణం చేత నెలలు నిండుతున్నాయి. గర్భవతులైనారు, నెలలు నిండుతూ ఉన్నాయి. ద్వాదశ మాస స్ఫూర్తి కలిగిందండి. ఒక నెల రెండు నెల అంటే 12 నెలలు మోశారు ఆ ముగ్గురు తల్లులు కూడా గర్భాన్ని. ఎందుచేత అంటే 14 లోకాలని రక్షించగలిగినటువంటి జనార్దనుడు జగదనంత కళ్యాణ గుణ వైభవుడైనటువంటి పరమాత్మ ఆమె కుక్షిలో ఉన్నాడు కాబట్టి అఖిల భువన భాండోదరుడైనటువంటి భగవంతుడు, అజాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామి కౌసల్యానంద గర్భశుక్తి ముక్తాఫలుడై ప్రకాశిస్తున్నాడు ఆ తల్లి యొక్క గర్భకుహరంలో. విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బుధవారం, నవమి, పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక శుభలగ్నంలో, సూర్యుడు మేషంలో, అంగారకుడు మకరంలో, శని తులలో, బృహస్పతి కర్కాటకంలో, శుక్రుడు మీనంలో సంచరిస్తూ ఉన్నారట.

12 నెలలు నిడుతూ ఉండగా 5 గ్రహములు స్వక్షేత్ర సంచారం చేస్తూ ఉంటే బుధవారం అభిజిల్ లగ్నంలో పునర్వసు నక్షత్రయుక్త చతుర్థ పాదంలో వామనుణ్ణి కన్నా అదితి వలే కౌసల్య ప్రకాశిస్తూ ఉండగా కుమారస్వామినికి జన్మనిచ్చినటువంటి ఆర్యామహాదేవి వలే కౌసల్య ప్రకాశిస్తూ ఉండగా పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చిందండి కౌసల్య. అదే రోజు నక్షత్రం మారింది, తిథి మారలేదు, కైకకు ఒక మగపిల్లవాడు కలిగాడు. తదుపరి దినము నక్షత్రము తిథి మారుతూ ఉండగా సుమిత్ర ఇరువురు కమలలకు జన్మనిచ్చింది. మహదానంద సంభరితుడైనాడు దశరథ భూమిపతి. సంతానం కలగదు అని బాధపడుతున్న దశరథుడికి మహారథముల వంటి 4 సుపుత్రోదయమైందండి. అది ఆ మహానుభావుడి యొక్క అదృష్టం. అటువంటి మహదదృష్టాన్ని పొందటానికి దశరథుడు ఎంత తపం చేశాడో అని శ్లాఘించారు మహారామభక్తి సామ్రాజ్య చక్రవర్తులైనటువంటి త్యాగరాజస్వామివారు.

పది రోజుల పురుడు వెళ్ళింది. 11వ రోజు బాలసార నామకరణ మహోత్సవం చేశాడు దశరథ చక్రవర్తి. ఎత్తెడేసి పంతదార ఇంటింటికి పంచిపెట్టి అత్తరి చెరలోనున్న ఖైదీలను విడిచిపుచ్చి అని చెప్పారు నారాయణదాసు గారు. శ్రీరామ దివ్య జన్మ విశేష మహద్భాగ్య సంభరితుడైనటువంటి దశరథుడు అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఎంత పంచదార చక్కెర అవసరమవుతుందో సాలు సరి అంత చక్కెర పంపించాటండి. చెరలో ఉన్న ఖైదీలందరికీ కూడా క్షమాభిక్ష ప్రసాదించాడు దశరథుడు. 10 రోజుల పురుడు వెళ్ళింది. నామకరణం చేశారు వశిష్ఠుడు. జ్యేష్ఠ

కౌసల్యానందవర్ధనుడై కౌసల్య గర్భశుక్తి ముక్తాఫరుడైనటువంటి నీలజీమూత సన్నిభదేహుడు నిరుపమ కౌస్తుభాలంకార కంధరుడైనటువంటి శ్రీధరుడు మధుర మనోజ్ఞ మంజుల కోమల లావణ్యదేహుడైనటువంటి కౌసల్యసుతునకు రామ అని నామకరణం చేశారు వశిష్ఠుడు. రమంతే సర్వజనాః గుణైః ఇతి రామః అని శ్రీరామచంద్రమూర్తి అంటేనే శివ విష్ణు అభిన్న రూపమే శ్రీరామచంద్రమూర్తి. అందుకనే రామచంద్రమూర్తిని ఉపనిషత్ ప్రతిపాద్య బ్రహ్మవస్తువుగానే సర్వులు కొనియాడారు, కీర్తించారు, తెలుసుకున్నారు. అందుకనే వారిని రామ అని నామకరణం చేశారు. రాముడి తర్వాత జన్మించినటువంటి వాడు కేకయసుతుడైనటువంటి వాడు కాబట్టి భక్తి భరిత భరత, ఆ పిల్లవాడికి భరతుడు అని నామకరణం చేశారు. సుమిత్రకు కలిగినటువంటి ఆ కమలలకు లక్ష్మణ శత్రుసూదనులు అని నామనిర్ణయం చేశారు వశిష్ఠుడు. సర్వజీవులలో తానై రమించేటువంటి వాడగుట చేత రాముడు, భక్తి సంభరితుడైనటువంటి వాడగుట చేత భరతుడు, అన్నను సేవించటమే లక్షణముగా కలిగి పునికి పుచ్చుకొని పుట్టిన వాడగుట చేత లక్ష్మణుడు, కామక్రోధ మోహ లోభమోహ మదమాత్సర్యాదులైనటువంటి అరిషడ్వర్గాలని ఘ్నః నశింపజేసుకుని తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన వాడగుటం చేత శత్రుఘ్నుడు, శత్రుసూదనుడు అనేటువంటి నామకరణం చేశారు. ముగ్గురు భార్యలతో, నలుగురు పుత్రులతో దశరథుడు బాలసార పీఠ మీదల కూర్చుంటే ఆ వశిష్ట మహర్షుల వారు అక్షతలు అలా చేత దాల్చి ఆ శిశువులతో ఉన్నటువంటి కులకాంతలతో ప్రకాశిస్తున్నటువంటి కశ్యప ప్రజాపతి వలె వెలిగిపోతున్న దశరథుడు

0: Somnath Amrit Parv will be celebrated to mark the 75th anniversary of the reconstruction of Somnath Temple. The Prime Minister, Narendra Modi, will participate in the Somnath Amrit Parv on the 11th of this month at Prabhas Patan in Somnath. Speaking to media, Gujarat State Cabinet Minister Jitubhai Vaghani said that various events will be organized at Somnath as part of the Somnath Amrit Parv, showcasing India's rich cultural and heritage traditions. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.